సక సంవత్సరం 1948 భాద్రపద మాసం 23వ రోజు, ఆంగ్ల సంవత్సరం 2026 సెప్టెంబర్ నెల 10వ తేదీ గురువారం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం దేశభక్తి గీతం.

0: U.S. Open Americans Ben Shelton and 11th seed Francis Tiafoe have set up an All-American men's single semifinal. In the women's single semifinals on Friday, defending champion Aryna Sabalenka will face 3rd seed Jessica Pegula, while 4th seed Coco Gauff will play Alina Rybakina of Kazakhstan. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విద్దం భక్తిరంజని కార్యక్రమంలో కాద్రి లక్ష్మణసింహ స్వామివారి సుప్రభాతం

మరుదత్తసురై సుపూజ్యౌ దివ్యౌ భవాభితరణౌ సుమశోభిత.

చరణౌ శరణం ప్రపద్యే. దుస్వప్న దుశ్శకున దుర్గతి దోషనాశౌ శాంతిప్రదౌ సతతమం.

0: మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో కాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం విన్నం వినదగు మాట వినిపిస్తున్నవారు శ్రీ జి తిప్పన్న.
1: ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఎంతో ముఖ్యమైనది, ఎంతో అవసరమైంది మనశ్శాంతి. మనశ్శాంతి ఉంటే జీవితం స్వర్గమవుతుంది, లేకుంటే నరకమవుతుంది. మనశ్శాంతి పొందటం మన చేతుల్లోనే ఉంది. మనస్సే మనశ్శాంతికి మూల కారణం. మితిమీరిన కోరికలను దూరం చేసి పరిమిత కోరికలతో జీవనం సాగిస్తే మనశ్శాంతిని పొందొచ్చు. లేని వాటికి ఆశపడి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉన్నదాంతోనే తృప్తి పడటం వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది. కారు లేదని చింతించవద్దు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. కోటేశ్వరుడు కాలేదని చింతించవద్దు, కూటికున్నందుకు సంతోషించు. మేడలు లేవని చింతించవద్దు, పూరి గుడిసె ఉన్నందుకు సంతోషించు. భోగములు లేవని చింతించవద్దు, రోగములు లేనందుకు సంతోషించు అని పెద్దల ఉవాచ. అంచేత ఉన్నదాంతో తృప్తిపడటం ఎంతో మనశ్శాంతినిస్తుంది. తృప్తిని మించిన సంపద లేదు. జీవితంలో ఎంత సంపాదిస్తున్నా ఇంకా సంపాదించాలనే తృష్ణతో మనిషి ఆరాటపడుతున్నాడు. దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోమని అడిగితే అప్పుడు కూడా మనిషి ధనకనక వస్తువాహనాల్ని భోగభాగ్యాల్ని కోరుకుంటాడే కానీ మనశ్శాంతిని మాత్రం కోరుకోడు. మనసులో రాగం, ద్వేషం, ఈర్ష్య, పగ ఓర్వలేనితనం తిష్ట వేసుకుని ఉంటే మనశ్శాంతి ఎలా వస్తుంది? రాదు. ఎదుటి వారి ఆనందాన్ని, అభివృద్ధిని చూసి ఓర్వలేనితనం ఉంటే మనశ్శాంతి ఎలా కలుగుతుంది? కలగదు. ఒక విద్యార్థికి తన తోటి విద్యార్థుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా, ఒక ఉద్యోగి తోటి ఉద్యోగి కంటే ఎక్కువ జీతం వచ్చినా అతడు అసూయ పడటం వల్ల మనశ్శాంతి ఉండదు. స్త్రీలలో కొంతమంది ఇరుగు పొరుగు స్త్రీలు తమకన్నా ఎక్కువ నగలు కొన్నా, ఖరీదైన చీరలు కొన్నా ఈర్షతో జీర్చుకోలేక పోటీతత్వంతో కోరుకొని మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నారు. అంచేత ఇతరులతో పోటీ పడే మనస్తత్వం మానేస్తే మనశ్శాంతిగా ఉండొచ్చు. అంతేకాదు సంబంధము లేని విషయాల్లో తలదూర్చడం వల్ల అనవసరంగా ద్వేషం, అసహనం పెంచుకొని ఇతరులను విమర్శించడం వల్ల మనశ్శాంతికి దూరం కావడం జరుగుతుంది. అసహనం వల్ల మనశ్శాంతి కోల్పోయి చుట్టూ ఉండే మిత్రులందరినీ శత్రువులుగా చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. సమైక్య జీవనం, సహజీవనం, విశాల దృక్పథం, గౌరవ మర్యాదలు ఇచ్చిపోసుకోవడం మూలాన మనశ్శాంతి కలుగుతుంది. ముందు మనలోని లోపాలను సరిదిద్దుకుంటే మనశ్శాంతి ఏర్పడుతుంది. బ్యాంకుల్లో బ్యాలెన్సులు పెరిగే కొద్దీ కొంతమందిలో అశాంతి పెరుగుతుందే గాని మనశ్శాంతి పెరగదు. అనవసరంగా ధనదాహంతో అత్యాశకు పోయి మానసిక ఒత్తిళ్లకు లోనవుతుంటారు. అసహనంతో బీపీలు పెంచుకుని పని మనుషుల్ని, పాలబ్బాయిని, పేపర్ బాయిని అకారణంగా కసురుకోవటము, పేచీలు పెట్టుకోవడం వలన ప్రశాంతంగా ఉండే మనస్సును పాడు చేసుకుంటున్నారు. చదువు సంస్కారం ఉన్న భార్యాభర్తలు సైతం కూడా ప్రతి చిన్న విషయానికి కీచులాడుకోవడము, అభిప్రాయ భేదాలతో మనశ్శాంతి లేక సతమతమవుతుంటారు. ఇంట్లో మనశ్శాంతి కరువైపోవటం వలన ఎవరికి వారి యమునా తీరే అన్నట్టు ఎడముఖం పెడముఖంగా అశాంతితో రోజులు గడుపుతూనే ఉంటారు. దీని కారణం వారిలో అవగాహన లేకపోవడం వల్లే. ఒకరికొకరు అర్థం చేసుకుని క్షణికమైన కోపతాపాలను తొలగించుకొని సర్దుకుపోతే మనశ్శాంతితో జీవనం సాగించవచ్చు. నాస్తి శాంతి సమం సుఖం అంటుంది రామాయణం. శాంతము లేనిదే సౌఖ్యము లేదని సందేశమిస్తున్నాడు త్యాగరాజు. అంచేత శాంతిని పొందితే మనశ్శాంతి కలుగుతుంది. మనశ్శాంతికి సరైన మార్గము ఆధ్యాత్మిక మార్గాలు పయనించటమే. దైవార్చనలో, దైవ చింతనలో మనస్సును లగ్నం చేస్తే మనశ్శాంతి దొరుకుతుంది. దీంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల వైపు మనస్సును మళ్లించడం వల్ల మనశ్శాంతి దొరుకుతుంది. మనం మనశ్శాంతిగా ఉందాం, మన కుటుంబాలను మనశ్శాంతిగా ఉండనిద్దాం, సమాజాన్ని కూడా మనశ్శాంతిగా ఉండనిద్దాం.
0: వినదగు మాట విన్నారు. వినిపించిన వారు శ్రీ జి తిప్పన్న. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు.

ఇలా 500 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దీన్ని తొలకరి పంటగాను, నీటి ఆధారం ఉన్నవాళ్ళు రబీ పంటగా మరియు వేసవిలో కూడా వేసుకుంటున్నారు. అయితే పెసర తక్కువ కాలంలో కోతకు వస్తుంది కాబట్టి ఇది ఆయకట్టు ప్రాంతాల్లో నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందుగా పెసరను పండించవచ్చు. అయితే పెసర సాగులో కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము. మొదటిది, పైరు ఒకేసారి కోతకు రాకపోవడం, ఏదో ఒక కోత వర్షాల్లో చిక్కుకపోవడం, తర్వాత కోత దశలో పైరు వర్షాలలో చిక్కుకొని మొక్కలపైనే కాయల్లో గింజలు మొలకెత్తడం, నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా పల్లాకు తెగులు, అంటే పండాకు తెగులు అని కూడా అంటాము, ఆకుముడత, రసం పీల్చే పురుగుల సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల పెసర్లో సామాన్యంగా దిగుబడులు తగ్గుతూ ఉంటాయి. అయితే దీంట్లో మేలైన యాజమాన్యం ఏం తీసుకోవాలి అనేది చూద్దాము. మొదట విత్తే సమయం మనకు చాలా ముఖ్యమైనది. దీన్ని ఖరీఫ్ కాలంలో తక్కువ వర్షపాత మండలాలు, అంటే మన అనంతపురం జిల్లాలో జూన్ నెలలో విత్తుకోవచ్చు. సరైన కాలంలో వర్షాలు పడక నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగా వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ పంటగా రబీలోకు వేసుకోవచ్చు. అయితే వేసవిలో చూసినప్పుడే ఫిబ్రవరి నుంచి మార్చిలో విత్తుకోవచ్చు. పెసరను అన్ని భూముల్లోనూ సాగు చేసుకోవచ్చు, కానీ చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచి ఉండే నేలలు పనికిరావు. ముందుగా నేల తయారీ అనేది చాలా ముఖ్యమైనది. ఇది పెసరలోను మరియు ఇతర పంటల్లోనూ చాలా ప్రాథమిక మరియు ముఖ్యమైన అంశము. పైరు విత్తే ముందు అవసరాన్ని బట్టి 2-3 సార్లు నేలను గొర్రుతో కానీ గుంటకతో కానీ బాగా దున్ని నేలను తయారు చేసుకోవాలి. దుక్కి బాగా తయారు చేసుకొని పంట విత్తుకోవడం వలన కలుపు నివారణ చేసుకోవచ్చు. అయితే విత్తనానికి వచ్చేసరికి మనం 1 ఎకరానికి తొలకరిలో వేసుకునే రైతులు 6-7 కిలోలు వేసుకోవచ్చు. రబీలోను మరియు వేసవిలో వేసుకునే వాళ్ళు 10-12 కిలోలు వేసుకోవాలి. అయితే ఇప్పుడు సాలుకు సాలుకు మధ్య దూరం చూస్తే 30 సెంటీమీటర్లు ఉండేటట్లు, మొక్కకు మొక్కకు 10 సెంటీమీటర్లు దూరం ఉండేటట్లు మనం విత్తుకుంటే సరిపోతుంది. అయితే విత్తనం 4-5 సెంటీమీటర్ లోతులో పడితే, మంచి పదునులో పడితే కనుక మంచి మొలక శాతం మనం గమనించవచ్చును. పెసరలో విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది 1 కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంగోజెబ్ కానీ కార్బండజిమ్, ఇది తెగుళ్ల మందన్నమాట, మరియు 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కానీ మందుతో కానీ మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పంట తొలి దశలో, అంటే 15-20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. ఎవరైతే రైతులు మొదటిసారి పెసర పంటను కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చు. 200 గ్రాముల రైజోబియం కల్చర్ను 1 ఎకరా విత్తనానికి బాగా కలిపి నీడలో ఆరబెట్టిన తర్వాత విత్తుకోవాలి. మొదట క్రిమిసంహారక మందుతో విత్తన శుద్ధి చేసి ఆరబెట్టిన తరువాత రైజోబియం విత్తనాలకు పట్టించాల్సి ఉంటుంది. దీన్ని అంతర పంటగాను కందిలోను మరియు పత్తిలోను విత్తుకోవచ్చు. ఎరువుల యాజమాన్యంకి వచ్చేసరికి 2 టన్నులు బాగా మాగిన పశువుల ఎరువును దుక్కిలో వేసి కలియదున్నాలి. ఆఖరి దుక్కిలో 8 కిలోల నత్రజని మరియు 20 కిలోల భాస్వరాన్ని ఇచ్చే ఎరువులను విత్తుకోవాలి. అంటే 20 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువుగా వాడాలి, లేదా 50 కేజీల డిఏపిని వాడుకోవచ్చును. పెసరలో కలుపు యాజమాన్యం కూడా చాలా ముఖ్యమైన అంశం. దీనికి పెండిమిథాలిన్ 30% ఎకరానికి 1.3-1.5 లీటర్లు, లేదా అల్లాక్లోర్ 50% ఎకరాకు లీటర్ చొప్పున విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. పెసర పైరును 30 రోజుల వరకు కలుపు బారి నుంచి రక్షించుకోవాలి. విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో కానీ దంతులతో కానీ అంతర కృషి చేసినప్పుడు కలుపును నివారించుకోవచ్చు. కలుపు నివారించుకోవడమే కాకుండా తేమను కూడా బాగా సంరక్షించుకోవచ్చు. విత్తిన 20 రోజుల తర్వాత పెసరలో గడ్డి జాతికి చెందిన కలుపు మొక్కలు మాత్రమే ఉన్నప్పుడు వాటి నివారణకు క్విజలోపాప్ ఇథైల్ 5% దాన్ని 400 మిల్లీలీటర్లను 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయవచ్చును. అయితే పొలంలో గడ్డిజాతి మరియు వెడల్పాటి కలుపు మొక్కలు ఉన్నప్పుడు ఇమాజితఫేర్ 10%ని 200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే కలుపు సమస్యను అధిగమించవచ్చును.
నీటి యాజమాన్యం కూడా చాలా అవసరం.

పెసరలో. పెసరను చాలా మంది రైతులు వర్షాధార పంటగా పండిస్తున్నారు. అయినప్పటికీ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు నీటి సౌకర్యం ఉన్న రైతులు ఒకటి లేదా రెండు తడులు ఇచ్చుకున్నట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చును. మొదటి తడి మొగ్గ దశలోను, రెండవ తడి పిందె ఏర్పడిన తర్వాత ఇవ్వాలి. ఒకవేళ పైరు బెట్టకు వచ్చి నీటి తడులు ఇవ్వలేని పరిస్థితుల్లో 3/19 ఒక కేజీ ఒక ఎకరానికి వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పంటపై గారి చేసినట్లయితే మంచి దిగుబడులు సాధించవచ్చును. పెసరలో ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల వల్ల మరియు ఈ తెగుళ్ల వల్ల రైతులు ఎక్కువ శాతం నష్టపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూస్తే రసం పీల్చే పురుగులు అంటే ముఖ్యంగా తెల్లదోమ కానీ, తామర పురుగులు, తర్వాత చిత్త పురుగులు కానీ, పొగాకు లద్దె పురుగులు ఇలాంటివి ఎక్కువగా మనము గమనిస్తూ ఉంటాము. మొదటగా తెల్లదోమ నివారణ ఎలా చేసుకోవాలి? ఈ తెల్లదోమ అనేది పంటకు 2 రకాలుగా నష్టాన్ని కలగజేస్తుంది. తల్లి పిల్ల పురుగులు ఆకు అడుగు భాగంలో చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు నీరసించి గిడసబారిపోతాయి. అదే కాకుండా ఇది తేనె లాంటి జిగురు పదార్థాన్ని విసర్జించడం వల్ల మొక్కల మీద నల్లగా మసి ఏర్పడుతుంది. దీనివల్ల కిరజన్య సంయోగక్రియ కూడా శక్తి తగ్గిపోయి మొక్కల్లో దిగుబడులు తగ్గిపోతుంది. అంతేకాకుండా ఇది వైరస్ తెగుళ్లను కూడా వ్యాప్తి చేస్తుంది. ముఖ్యంగా మనం గమనిస్తుంటాం పల్లాకు తెగులు, పండాకు తెగులు అంటాం. ఇది తెల్లదోమ వల్ల మొక్కకు సోకుతుంది. దీని నివారణకు ట్రైజోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా అసిటామిప్రిడ్ 0.2 గ్రామ్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తరువాత తామర పురుగులు. ఇది పైరు తొలి దశలో లేదా లేత ఆకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు భాగం నుంచి రసాన్ని పీల్చి 15 నుంచి 20% వరకు నష్టాన్ని కలగజేస్తుంది. దీని నివారణకు అసిఫేట్ 1 గ్రాము లేదా పిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లేదా డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో ఉన్నప్పుడు తామర పురుగుల ఉద్రిక్తి ఎక్కువగా ఉన్నట్లయితే స్పైనోసాడ్ 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉద్రిక్తిని బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మందును మార్చి మార్చి పిచికారీ చేస్తే మంచిది. ఈ తామర పురుగులు ఎక్కువగా బెట్ట మరియు పొడి వాతావరణం ఉన్నప్పుడు, పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆశిస్తూ ఉంటాయన్నమాట. తరువాత చిత్త పురుగు, అంటే ఇది పచ్చపురుగు లాంటిది. సో ఇది ఆకుపైన గుండ్రటి చిన్న చిన్న రంధ్రాలు చేస్తుంటుంది. వీటి ఉద్రిక్తి ఎక్కువగా ఉన్నప్పుడు క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా అసిఫేట్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. తరువాత పొగాకు లద్దె పురుగు కూడా మనం ఎక్కువగా గమనిస్తుంటాము. ఈ పురుగు యొక్క మొదటి 2 దశల్లోనూ పిల్ల పురుగులు ఆకుల్లోని పత్రహరితాన్ని గీరి తినడం వల్ల ఆకులు తెల్లగా జల్లెడగా కనిపిస్తుంటాయి. తరువాత దశల్లో గొంగళి పురుగులు ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను, పూలను మరియు పిందెలను కూడా తింటాయి. ఇవి రాత్రిపూట ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తుంటాయి. పగటిపూట మనం చూసినప్పుడు ఏ రకమైన పురుగు మొక్క మీద గమనించము. రాత్రిపూట మాత్రం అవి బయటికి వచ్చి పంటకు ఎక్కువ నష్టాన్ని కలగజేస్తుంటాయి. అవి పగటిపూట ఎక్కడ ఉంటాయంటే మొక్కల మొదళ్లలోను, భూమి నెరల్లోనూ రాలిన ఆకుల కింద దాగి ఉంటాయి. దీని సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అంటే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఎప్పుడైతే మనం గుడ్ల సముదాయాలు చూస్తామో వాటిని తీసి ఏరివేయాలి. తర్వాత జల్లెడలాగా ఉన్న ఆకు కింద ఉన్న పిల్ల పురుగులను కూడా చూసినప్పుడు వాటిని ఏరి నాశనం చేస్తే బాగుంటుంది. తర్వాత ఎకరానికి 4 లింగాకర్షక బుట్టలను పెట్టి తల్లి పురుగుల యొక్క ఉద్రిక్తిని గమనించుకోవచ్చును. ఇవన్నీ చేసిన తర్వాత చివరగా క్లోరిపైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా నొవెల్యూరాన్ 1 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ పురుగు ఉద్రిక్తి ఎక్కువగా ఉన్నప్పుడు పొలంలో విషపు ఎర్ర ముద్దల్ని విధించాలి. విషపు ఎర్ర ముద్దలు అంటే ఎకరానికి 500 మిల్లీలీటర్ క్లోరిపైరిపాస్, 5 కిలోల తౌడు మరియు 1/2 కిలో బెల్లం ఇవన్నీ తీసుకొని నీటితో కలిపి ఉండలుగా చేసి పొలంలో సాయంత్రం పూట గాని ఉదయం పూట గాని చల్లినప్పుడు ఆ పురుగులు బయటకు వచ్చి దాన్ని తిని చనిపోతుంది అన్నమాట. సో ఇవన్నీ పురుగు

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపైన విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ది చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్ర రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాక పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించిన, హైవేల నిర్మాణం చేస్తున్న, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
0: ఆకాశవాణి

0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
1: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్, సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
0: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు: ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి వైద్య రంగంలో జలగల వినియోగం గురించి శ్రీమతి బి ప్రభావతి గారి అందించే వివరాలు, అనంతరం అనంత కళాకారులు చే పర్యావరణ గీతాలు వింటారు. ఎనిమిది గంటల 15 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 మన ఆలయాలు అనంతపురంలోని హెచ్ఎల్సి కెనాల్ సమీపంలో వెలిసిన వీరాంజనేయ స్వామి దేవాలయం గురించిన వివరాలు, వ్యాఖ్యాతలు శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత, 9:30 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు, 10:00 ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, 10:20 నుండి సాయంత్రం 5:00 వరకు వివిధ భారతి కార్యక్రమాలు.

సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు, 5:30 హలో బావున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ వారం అంశం, చీరలు తీసుకోవడంలో మీకు ఏ రంగు అంటే ఇష్టం, అలాగే మీరు ఎటువంటి క్లాత్ని ఎంచుకుంటారు, ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026లో భాగంగా భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు, 8:40 క్రికెట్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రారంభం, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 క్రికెట్ పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది చివరి వరకు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05. వింటారు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: रेलवे की मॉडर्नाइजेशन का जो काम पिछले 12 वर्षों में चल रहा है उसमें माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के कंप्लीट ओवरहॉलिंग जो रेलवे की हो रही है, कंप्लीट मॉडर्नाइजेशन हो रहा है उसके प्रोजेक्ट्स है. दिल्ली से मुंबई, मुंबई से चेन्नई, चेन्नई से कोलकाता, कोलकाता से वापस मुंबई, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है. तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద

0: 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ నాణ్యత లేని విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టడానికి సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాల సీనియర్ నేతలతో ఒక ఉన్నత స్థాయి సంప్రదింపుల సమావేశం నిర్వహిస్తారు. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందించబడుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత, వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్కులతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్కులతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shaped India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and a mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

మేరకొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఇందులో సమాచార వేదిక అలాగే విజ్ఞాన విపంచి వైద్య రంగంలో జలగల వినియోగం గురించి ప్రభావతి గారు అందించే వివరాలు, అనంతరం పర్యావరణ గీతాలు విందాం. ముందుగా సమాచార వేదిక. శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఉచిత కంఠ వైద్య శిబిరం నిర్వహించారు. స్టార్ విజన్ ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి గారు నిలిచారు. గురువారం కూడా ఈ శిబిరం నిర్వహించనున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీరు సూచించారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జేఎన్టీయూ విసి సుదర్శన్ రావు తెలిపారు. జేఎన్టీయూలో ఏక్ పేడ్ మాకే నామ్ నినాదంతో మొక్కలు నాటే కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ అలాగే స్టేట్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విసి మాట్లాడుతూ, కరువు ప్రాంతమైన అనంత జిల్లాలో మొక్కలు పెంచాల్సిన అవసరం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని బాధ్యతగా పెంచాలని వీరు తెలిపారు. కేజీబీవీల్లో విద్యార్థినుల మానసిక సామర్థ్యాలు, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, సృజనాత్మకత పెంపొందించే విధంగా సమగ్ర శిక్ష, శైలజ గారు పేర్కొన్నారు. కేజీబీవీలో నిర్వహిస్తున్న బ్రైటర్ మైండ్స్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. వీరు మాట్లాడుతూ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. కార్యకలాపాల్లో విద్యార్థుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని తెలిపారు. ఈ పథకం ప్రయోజనాలు ప్రతి విద్యార్థికి అందాలని తెలిపారు. అమలులో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత, సృజనాత్మకత ఆలోచనలు, అభ్యసన సామర్థ్యాలు పెంపొందించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వీరు తెలిపారు.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, విద్యా సంస్థల భాగస్వామ్యంతో అక్టోబర్ 24-25 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన ఇన్నోవేటర్స్ కాంక్లేవ్ 2026 కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేఎన్టీయూ విసి సుదర్శన్ రావు గారు తెలిపారు. ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం, ఆవిష్కరణలు, పారిశ్రామిక పరిశ్రమలు, విద్యా సంస్థలు అనుసంధానానికి మరింత బలోపేతమైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సుమారు 10

0: వేల మందికి పైగా విద్యార్థులు ఆవిష్కరణలు పాల్గొనే అవకాశం ఉందని వీరు తెలిపారు. ఈ నెల 12వ తేదీ నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ జగదీష్ గారు కోరారు. పోలీస్ స్టేషన్స్, కోర్టులో పెండింగ్ ఉన్న క్రిమినల్ ట్రాఫిక్ చలాన్లు, సివిల్ కేసులను ద్వారా ఈ అవకాశం ద్వారా వేగంగా పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. లోక్ అదాలత్లో లభించే తీర్పు కోర్టు తీర్పుతో సమానమని వీరు తెలిపారు. దీనివల్ల సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు ఉభయ పక్షాల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడతాయని తెలిపారు. కేసులు త్వరితగతిన ముగింపు కావాలని వారు వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్, న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని వీరు తెలిపారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో డాక్టర్ థాలిమ్ రెహమాన్ ఆవు జాతీయ స్థాయి బాలికల ఫుట్బాల్ పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆర్డిటి ఫుట్బాల్ మైదానం వేదికగా నిర్వహించే ఈ పోటీలు ఈ నెల 25వ తేదీ వరకు జరగనున్నాయి. పోటీలలో మొత్తం 15 రాష్ట్రాల జట్లు పాల్గొంటున్నాయి. ఈ జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ పోటీలు నిర్వహిస్తారు. అందులో అగ్రస్థానం పొందిన జట్లు నాటౌట్ పోటీకి అర్హత సాధిస్తాయి. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ పోటీలకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్దమయ్యాయి. బాలికల జూనియర్ ఫుట్బాల్ పోటీల నిర్వహణకు అన్ని హంగులు పూర్తి చేసినట్లు వీరు తెలిపారు. సమాచార వేదిక విన్నారు.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం విజ్ఞాన విపంచి. వైద్య రంగంలో జలగల వినియోగం గురించి ప్రభావతి గారు అందించే వివరాలు.
3: ఇప్పుడు మనం ఫ్లిబటోమీ అంటే ఏమిటో తెలుసుకుందాం. జలగలు, మేగట్లు వంటి జీవులను ఉపయోగించి రోగులకు చికిత్స చేయడాన్ని ఫ్లిబటోమీ అంటారు. ముఖ్యంగా జలగలను ఉపయోగించి చేసేటటువంటి చికిత్సను హిరుడోథెరపీ అని పిలుస్తారు. ఇది చాలా పురాతనమైన పద్ధతి, కానీ ఇటీవల కాలంలో అలోపతి వైద్యులు కూడా దీనిని ఆమోదిస్తున్నారు, సమర్థిస్తున్నారు. ఎందుకని మనం జలగలను చికిత్సలో ఉపయోగిస్తున్నారు, వీటి ప్రత్యేకత ఏంటి అంటే, ఇవి అనెలిడా అనే వర్గానికి చెందినటువంటి పరాన్నజీవులు. రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. ఆ విధంగా రక్తాన్ని సేకరించేటప్పుడు చాలా సులభంగా రక్తాన్ని పీల్చుకోవడానికి అనుగుణంగా కొన్ని పదార్థాలను తన లాలాజలములో కలిగి ఉంటుంది. ఆ లాలాజలాన్ని మన రక్తంలోకి విడుదల చేస్తుంది. ఆ లాలాజలంలో ఉన్న పదార్థాల వలన మనకు ఇటువంటి చికిత్సా విధానం అందుబాటులోనికి వచ్చింది. ఇప్పుడు మనం ఈ లాలాజలంలో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో ముఖ్యంగా తెలుసుకుందాం. హిరుడిన్ అనేటటువంటి పదార్థం చాలా ముఖ్యమైనది. ఇది ఒక ప్రతిస్కందక పదార్థం, అంటే రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. గాయమైనప్పుడు 4-5 నిమిషాల తర్వాత మనకు రక్తం గడ్డ కట్టే ప్రక్రియ ఒకటి శాస్త్రీయంగా జరుగుతుంది. కానీ అలా జరిగినప్పుడు జలగ రక్తం పీల్చుకోవడం కష్టమవుతుంది. కనుక హిరుడిన్ సహాయంతో, మరికొన్ని రసాయన పదార్థాల సహాయంతో రక్తం గడ్డ కట్టకుండా నిరోధిస్తుంది. రక్తం గడ్డ కట్టడానికి కారణమైన థ్రాంబిన్, ఫైబ్రిన్ లాంటి పదార్థాలను నిర్వీర్యం చేసి రక్త స్కందన చర్యను నివారిస్తుంది. అందువలన మనం ఈ పద్ధతిని రోగుల నుంచి రక్తాన్ని సేకరించడానికి ఉపయోగిస్తున్నాం. ప్రస్తుతమైతే కొన్ని రసాయన ప్రతిస్కందక పదార్థాలు లభిస్తున్నాయి, కానీ పురాతన ఆయుర్వేద వైద్యంలో రోగుల నుంచి రక్తాన్ని సేకరించినప్పుడు ఆ రక్తం పరీక్షించేంత వరకు గడ్డ కట్టకుండా ఉండడం కోసం జలగల సహాయంతో రక్త సేకరణ చేసేవారు. కేవలం

గాయం హిరుడిన్ మాత్రమే కాదు, గాయమైనప్పుడు కలిగే వాపును నివారించేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలు కూడా జలగ లాలాజలములో ఉన్నాయి. అందువలన వాపు లేకుండా ఉండే విధంగా చేస్తుంది. కనుక గాయాలు మాన్పడానికి కూడా మనం జలగను ఉపయోగించవచ్చు. గాయాలు ఏర్పడినప్పుడు వాపు ఏర్పడకుండా ఉండే పదార్థాలు సహజంగా లభించడంతో ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాలకు బదులుగా ఆ కాలంలో ఈ జలగ యొక్క లాలాజలాన్ని ఉపయోగించేవారు. మరొక ముఖ్యమైన గుణం ఏంటి అంటే, గాయం అంటూ ఏర్పడినప్పుడు నొప్పి కలుగుతుంది, కానీ జలగ లాలాజలంలో నొప్పిని నివారించే అనాల్జెసిక్ పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా రక్త ప్రతిస్కందక నొప్పి తెలియకుండా ఉండే పదార్థాలు, వాపు లేకుండా ఉండే పదార్థాలు ఉండడమే కాకుండా మరికొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా జలగ యొక్క లాలాజలంలో ఉన్నాయి. అందువలన వీటిని కొన్ని రకాల చికిత్సా విధానాల్లో ఉపయోగిస్తారు. అదేమిటంటే, రోగికి నొప్పి తెలియకుండా ఉండడానికి కొన్ని రకాల శస్త్రచికిత్సల్లో అనస్థెటిక్ పదార్థాలను ఉపయోగిస్తారు. జలగ లాలాజలంలో ఇటువంటి సహజ సిద్ధమైనటువంటి అనస్థెటిక్ పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా తాను చాలా సులభంగా రక్త సేకరణ చేసుకోవడం కోసం జలగ తన లాలాజలంలో కలిగి ఉన్న పదార్థాల వలన మనం వీటిని అనేక రకాలైనటువంటి చికిత్సల్లో ఉపయోగిస్తున్నాము. అసలు ఏ విధంగా జలగ రక్తాన్ని సేకరిస్తుంది అని తెలుసుకోవాలంటే, జలగను పరిశీలించినప్పుడు పూర్వాంతాన ఒక చూషకము కనబడుతుంది, ఒక సక్కర్. ఇది రక్తాన్ని పీల్చుకోవడానికి పనికొస్తుంది. దానిపై మూడు దవడలు వై ఆకారంలో అమర్చబడి ఉంటాయి. వాటిపైన దాదాపు 100 దంతాల వరకు ఉంటాయి. ఆ దవడలతో వై ఆకారంలో ఒక గాయాన్ని చేసి రక్తాన్ని పీల్చుకుంటుంది. దాదాపు 45 నిమిషాల పాటు ఆపకుండా రక్తాన్ని తీసుకోగలదు. ఎందుకంటే తన ఆహార నాళంలో అన్నాశయం అనే ఒక ముడుతలు పడిన భాగం ఉంటుంది. అది రక్తం ఎక్కువగా లభించినప్పుడు బాగా విస్తరిస్తుంది. దాదాపు 6 నెలలకు సరిపడా ఆహారాన్ని దానిలో నిల్వ చేసుకోగలదు. అన్ని రోజులు రక్తం గడ్డకట్టకుండా మరి ఆహారాన్ని నిల్వ చేసుకుంటుంది. అదే విధంగా ఇది మన శరీరాన్ని అంటుకున్నప్పుడు దాని లాలాజలంలో ఉన్న అనాల్జెసిక్, అనస్థెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్థాల వలన రోగికి నొప్పి తెలియదు. అందువలన జలగలను ఉపయోగించి నొప్పి తెలియకుండా ఉండే కొన్ని శస్త్రచికిత్సలను కూడా చేస్తున్నారు. ఈ విధంగా జలగను ఉపయోగించి చేసే చికిత్సల వలన కొన్ని లాభాలున్నాయి, దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఏ ఏ వ్యాధులను జలగలను ఉపయోగించి నివారిస్తున్నారో లేదా ఏ ఏ వ్యాధులకు ఈ చికిత్స చేస్తున్నారో మొదట తెలుసుకుందాం. కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులను, తర్వాత సైనోసైటిస్, ఇది మన తలలో కొంత ద్రవ పదార్థము చేరడం వలన కలిగే సమస్య. అదేవిధంగా తలనొప్పి, ఆర్థరైటిస్, మన రక్తనాళాల్లో ఏర్పడిన రక్తపు గడ్డలను కరిగించడము, యాంజినా పెక్టారిస్ అనేటటువంటి ఒక రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధి, నెక్రోసిస్ అంటే కణజాల క్షయము, డయాబెటిస్ అల్సర్స్ అంటే డయాబెటిస్ వలన ఏర్పడినటువంటి పుండ్లు, మజిల్ టెన్షన్ అంటే కండరాల్లో ఏర్పడేటటువంటి ఒత్తిడి, అసాధారణమైనటువంటి నిద్రా పరిస్థితులు, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధులను నివారించడానికి జలగలను ఉపయోగిస్తున్నారు. ఏదైనా కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు మన శరీరంలో ఏర్పడినటువంటి చెడు రక్తాన్ని తొలగించడానికి కూడా జలగలను ఉపయోగిస్తారు. ఇది ఆ చెడు రక్తాన్ని కూడా కరిగించి వేసి పీల్చుకుంటుంది. శస్త్రచికిత్సల తర్వాత ఏర్పడే వాపును తొలగించడానికి కూడా జలగలను ఉపయోగిస్తారు. ఎలిఫెంటియాసిస్, ఏనుగు కాలు అనే ఒక వ్యాధి వచ్చినప్పుడు కాళ్ళు, చేతులు వంటి అవయవాలలో శోషరసము అంతా చేరడం వలన ఆ భాగాలు ఉబ్బుతాయి. అటువంటి ప్రదేశాలలో జలగను కనుక ఉపయోగిస్తే అది శోషరసాన్ని పీల్చివేస్తుంది. దాంతో కణజాల వాపు తగ్గుతుంది, అవయవాలు యథాస్థితిలోనే ఆకారము మారకుండా ఉంటాయి. జలకలకున్నటువంటి మరొక ముఖ్య లక్షణం ఏమిటి అంటే, ఇది కొన్ని సూక్ష్మజీవ నిరోధకతను కూడా చూపిస్తాయి. కనుక వీటిని సూక్ష్మ శస్త్రచికిత్సలు అంటే అతి చిన్న శస్త్రచికిత్సలు చేసేటప్పుడు, పునర్నిర్మాణ శస్త్రచికిత్సలు అంటే ఏదైనా ఒక అవయవంలో ఎక్కువ భాగాన్ని తొలగించినప్పుడు మిగిలిన భాగము పునర్నిర్మాణం చేసుకుంటుంది.

0: పునరుత్పత్తి చేసుకుంటుంది. కాలేయం లాంటి అవయవాలు ఎక్కువ భాగం తొలగించిన 80% తొలగించి 20% మిగిలిన, ఆ మిగిలిన భాగం మిగతా భాగాన్నంతా పునరుత్పత్తి చేసుకుంటుంది. కనుక ఇలాంటి పునర్నిర్మాణ శస్త్రచికిత్సల్లో కూడా జలగలను ఉపయోగిస్తారు. కానీ దీనికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. హెచ్ఐవి పాజిటివ్ వ్యక్తులకు, టీబీ పేషెంట్స్కు జలగలను ఉపయోగించి చికిత్స చేయడాన్ని వైద్యులు వ్యతిరేకిస్తారు. దానికి కారణం ఈ వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంది అన్న ఉద్దేశము ఉండడం వలన వీటిని ఉపయోగించరు. కానీ ఈ మధ్య కాలంలో జలగల సంఖ్య బాగా తగ్గిపోవడం అనేది ఒక సమస్యగా ఉంది. ముఖ్యంగా చిత్తడి నేలలు తగ్గిపోవడం వలన, జలగలు చిత్తడి నేలలపై ఎక్కువగా నివసించడం వలన ఆ చిత్తడి నేలలు తగ్గిపోవడంతో మనకు జలగల లభ్యత కూడా తగ్గుతోంది. అంతేకాకుండా ఈ జీవశాస్త్ర విద్యార్థులు డిసెక్షన్స్లో, విచ్ఛేదనాల్లో కూడా జలగలను అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇటువంటి కొన్ని కారణాల వలన జలగల లభ్యత కూడా తగ్గిపోతోంది. ఈ ఫ్లిబోటోమీ అనేటటువంటి చికిత్స చాలా పురాతన కాలం నాటిది. క్రీస్తుపూర్వం 3500 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్షియన్స్ ఈ చికిత్సను ఉపయోగించినట్టు కుడ్య చిత్రాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా సాంప్రదాయ చికిత్స విఫలమైనప్పుడు యునానీ వైద్యంలో దీనిని ఉపయోగిస్తారు. పెన్సిలిన్ కనుక్కోవడానికి ముందు మధ్య అమెరికాలో రోగుల నుంచి రక్తాన్ని సేకరించడానికి ఈ జలగలనే ఉపయోగించేవాళ్ళు. ఇప్పటికీ హిమాలయ ప్రాంతంలో కొన్ని వైద్యశాలలలో రక్తాన్ని సేకరించడానికి జలగలనే ఉపయోగిస్తున్నారు. ఈ విధంగా ఈ జీవులను ఉపయోగించి ఇటువంటి కొన్ని రకాలైనటువంటి చికిత్సలు చేయడం అనేది చాలా పురాతన సాంప్రదాయమైన పద్ధతి. ఆధునిక వైద్య విధానాలు విఫలమైనప్పుడు కూడా వీటిని మనం ఉపయోగిస్తున్నాము. కానీ అన్ని రకాలైనటువంటి జలగలను ఈ చికిత్సలకు ఉపయోగించకూడదు. కొన్ని విషపూరితమైనటువంటి జలగలు కూడా ఉన్నాయి. వాటిని ఎలా గుర్తిస్తాము అంటే ఆకుపచ్చ రంగులో ఉండి పెద్దదైన తల, తలపైన వెంట్రుకలు ఉంటాయి. అటువంటి జలగలు విషపూరితమైనవి. వాటిని చికిత్సలకు ఉపయోగించరు. హిరుడో వర్డినా అనేటటువంటి జలగను మెడికల్ లీచ్ అంటారు. దీన్ని ఎప్పటినుంచో రోగి నుంచి రక్తాన్ని సేకరించడానికి, శస్త్రచికిత్సలు జరిపినప్పుడు, అవయవ మార్పిడి జరిగినప్పుడు ఆ భాగాలకు రక్త ప్రసారాన్ని పెంచడానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది రక్తనాళాలను విస్పారింపజేసి రక్త ప్రసారాన్ని వేగవంతం చేస్తుంది. గాయపడిన భాగాలు పునర్నిర్మాణం చెందేటప్పుడు రక్త ప్రసారం ఎక్కువ కావాలి. ఆ భాగానికి పదార్థాల రవాణా పెంచాలి. అందువలన అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి జలగను ఉపయోగిస్తారు. కనుక దీన్ని మెడికల్ లీచ్ అని పిలుస్తారు. ఈ విధంగా ఆధునిక వైద్య విధానాలు విఫలమైనప్పుడు పురాతన సాంప్రదాయ పద్ధతుల ద్వారా చికిత్సను చేస్తూ అనేక దీర్ఘకాలిక వ్యాధులను నిర్మూలించడం అనేది ఈ మధ్య కాలంలో జరుగుతోంది. దీనికి నెపోలియన్ యొక్క వైద్యుడు ఆ కాలంలోనే ప్రాచుర్యాన్ని కల్పించాడు. ప్రస్తుతం మన వైద్యులు కూడా దీన్ని బాగా దీనిని విస్తారంగా ఉపయోగించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
1: విజ్ఞాన విపంచిలో వైద్య రంగంలో జలగల వినియోగం గురించి శ్రీమతి బి ప్రభావతి గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం అనంత కళాకారులు వినిపించిన పర్యావరణ గీతాలు.

0: మీరు ఇంతవరకు శ్రీ అనంత కళాకారులు వినిపించిన పర్యావరణ గీతాలు విన్నారు.
1: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
2: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
1: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.

మీరింతవరకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:15 కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: యూనియన్ క్యాబినెట్ అప్రూవ్స్ రైల్వేస్ 8 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్ట్స్ వర్త్ ఓవర్ 20,800 crore rupees. Prime Minister Narendra Modi says cabinet decision will ensure

0: చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా నీటి పారిశుద్ధ్య మిషన్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పనుల నాణ్యతలో అలసత్వం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని తెలిపారు. జల్జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హర్ ఘర్ జల్ పథకంలో భాగంగా ఇంటింటికి కుళాయి కనెక్షన్లు 603 గ్రామాలకు గాను 306 గ్రామాలు పూర్తయ్యాయని, మిగతా గ్రామాలు నిర్దేశించిన సమయంలోగా అధికారులు పూర్తి చేయాలని సూచించారు. చింతలపూడి నియోజకవర్గంలోని నాగిరెడ్డిగూడెం, తలారపల్లి గ్రామాలలో కొత్తగా సాగు చేసిన ఆయిల్ పామ్ తోటలను జిల్లా ఉద్యానాధికారి షాజా నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆయిల్ పంట రైతులకు ఎంతో లాభసాటిగా ఉందని, రైతులకు ఉద్యానవన శాఖ అందిస్తున్న ప్రోత్సాహకాలు రాయితీలను వివరించారు. నాగిరెడ్డిగూడెంలో 2024-25 సంవత్సరాలలో 32 మంది రైతులకు 108 ఎకరాల్లో, 2026-27 12 మంది ఎస్టీ రైతులకు 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో మిట్టగూడెం, అన్నారావుపేట, అన్నవరం వెంకటాయపాలెం, ఓగిరాల తండా రహదారుల అభివృద్ది పనులకు రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి భూమి పూజ చేసి శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. నియోజకవర్గంలో గ్రామీణ రహదారుల అభివృద్దికి 14 కోట్లు, పంచాయతీరాజ్ సీసీ రహదారులకు 148 కోట్లు, ఆర్ఎన్బీ శాఖ ద్వారా 40 కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలోని పెదవేగి పోలీసు శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి ఫైరింగ్ శిక్షణ నిర్వహించగా జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం పోలీసు సిబ్బందికి నిరంతర శిక్షణ, నైపుణ్యాభివృద్ది అవసరమని తెలిపారు. శిక్షణలో నేర్చుకున్న నైపుణ్యాలను విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. పోషకాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా ఏలూరు జిల్లాలో రాష్ట్రీయ పోషణ్ మహ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి శ్రీకారం చుట్టారు. ఈ నెల 30వ తేదీ వరకు జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ మాసోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంపై ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పోషకాహార లోపాన్ని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన పెంచుకోవాలని అధికారులు సూచించారు. గర్భస్థ లింగ నిర్ధారణ నియంత్రణ చట్టం, ఆడ శిశువుల ప్రాధాన్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఏలూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ లక్ష్మీప్రసన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఏలూరు డివిజన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద అవగాహన సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కిశోర బాలికల ఆరోగ్యం, పోషకాహారం, వివాహ వయస్సు, లైంగిక పునరుత్పత్తి ఆరోగ్యం వంటి అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. సంబంధిత శాఖల సమన్వయంతో పాటు మహిళా సంఘాలు, ప్రజలు, ఇతర భాగస్వామ్య శాఖలను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి అవగాహనను మరింత విస్తృతం చేయాలని ఆర్డీఓ లక్ష్మీప్రసన్న సూచించారు. కుష్ఠువ్యాధిని సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో లెప్రసీ, ఎయిడ్స్, కుష్ఠు నివారణ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటింటి కుష్ఠువ్యాధి నిర్మూలన సర్వేకు సంబంధించిన గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కుష్ఠువ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి బాధితులకు అవసరమైన వైద్య సేవలు, చికిత్స అందించేందుకు చేపడుతున్న ఇంటింటి సర్వేను జిల్లా ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుష్ఠువ్యాధిపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించి కుష్ఠువ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఏవీఎస్ ప్రసాద్, ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
1: ఏలూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఏవీఎస్ ప్రసాద్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ముందుగా ఆలాపన చిత్రం కోసం జానకి బృందం ఆలపించిన ఈ పాట

పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

విన్నా పాట ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ జానకి అర్పించిన పాటది. తర్వాత వినండి, 16 ఏళ్ల వయసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి అర్పించిన ఈ పాట.

0: డెజర్ట్ వచ్చేసింది కానీ మన ఛాంపియన్ ఇంకా రాలేదు. మరి
1: బిల్లిచ్చే ముందేనే వస్తుందంటారా?
2: సో గర్ల్స్, ఏంటట సంగతి?
3: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
4: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
1: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
4: ఆర్బిఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.

విన్నా పాట లేత మనసుల చిత్రం కోసం సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం. అది సంగీతం ఎంఎస్ విశ్వనాథన్. కార్యక్రమంలో చివరిగా వినండి జరిగిన కథ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాట.

0: మీరింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వింటాం మణ ఆలయాలు. అనంతపురంలోని హెచ్ఎల్సీ కెనాల్ సమీపంలో వెలిసిన వీరాంజనేయ స్వామి దేవాలయం గురించిన వివరాలు వ్యాఖ్యాతలు శ్రీ వి చలపతి మరియు వి పద్మలత.
1: సనాతన ధర్మ పరిరక్షణకు కేంద్ర బిందువులైన దేవాలయాల విశేషాలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం.
2: ఆధ్యాత్మిక సౌరభాన్ని వెదజల్లే దైవీ శక్తుల నిలయాలు మన ఆలయాలు. అనేక దేవాలయాల విశిష్టతలను తెలిపే మన ఆలయాలు కార్యక్రమానికి శ్రోతలకు

0: సీతారాముల దాసునిగా రామభక్తునిగా విఖ్యాతిగాంచిన వాడు హనుమంతుడు. అలాని అతనిని కొలిచే భక్తులకు విజయప్రదాతగా, రక్షకునిగా, మహాశక్తిశాలిగా కాపాడుతారు. ఆంజనేయుడు, హనుమాన్, భజరంగబలి, మారుతి, అంజనీసుతుడు, సంజీవరాయుడు వంటి ఎన్నో పేర్లతో హనుమంతుణ్ణి ఆరాధిస్తారు. దేశ విదేశాల్లో హనుమంతుని గుడిలేని ఊరు అరుదు.
1: శ్రీరాముని దేవాలయంలో సీతారాములకు ఎదురుగా చేతురుమూర్చిన హనుమంతుణ్ణి ప్రతిష్ఠించటం సాధారణం. ఇలా రామాలయాలు అన్నీ హనుమంతుని ఆలయాలే అనటం పరిపాటి. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన హనుమంతుని ఆలయాలు అనేకమున్నాయి.

0: హనుమాన్ జంక్షన్లోని శ్రీ అభయాంజనేయ స్వామి, గురవాయిగూడెంలోని మద్దీ వీరాంజనేయ స్వామి, విజయవాడలోని దాసాంజనేయ స్వామి, తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామి, కోనేటిగట్టు ఆంజనేయ స్వామి, జాబాలి హనుమంతుడు, అరకొండలోని అర్ధగిరి ఆంజనేయ స్వామి, కసాపురంలోని నెట్టికంటి ఆంజనేయ స్వామి.
1: ఇతర రాష్ట్రాలలో కూడా హనుమంతుని ఆలయాలు అనేక చోట్ల కలవు. వారణాసిలో సంకట్మోచన్ హనుమ, బెంగళూరులోని ప్రసన్న వీరాంజనేయ స్వామి, రాజస్థాన్లోని మెహందీపూర్ బాలాజీ మందిరం, తమిళనాడులోని యోగాంజనేయ స్వామి ఆలయం ప్రసిద్ధి పొందాయి.
0: విదేశాలలోనూ హనుమంతుని ఆలయాలు కలవు. శ్రీలంకలోని నువారు ఏలియా మందిరంలోని హనుమంతుని ఆలయం, ఒమన్ మస్కట్లోని ఆంజనేయ స్వామి ఆలయం, ట్రినిడాడ్ అండ్ టుబాగో, టెక్సాస్ ప్రాంతాలలోని హనుమంతుని ఆలయాలను నిర్మించి పూజిస్తున్నారు.
1: హనుమంతుని గురించి ఆలోచించగానే ముందుగా గుర్తుకు వచ్చేది బుద్ధిబలం, ఖండబలం. అంతేకాదు హనుమ ధైర్యానికి మారుపేరు. ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి.
0: హనుమంతుడికి ఉన్న భక్తి పారవస్యం ఎవరిలోనూ చూడలేం. ఇందుకు తార్కాణం సీతారామ లక్ష్మణులపై ఆయన చూపిన భక్తే. అత్యంత బలగము కలిగిన రావణ లంకకు వెళ్లి వాళ్లతో పోరాడిన మహోన్నత వీరుడు ఆంజనేయుడు. అందుకని హనుమంతుణ్ణి వీరాంజనేయ స్వామి అని కూడా పిలుస్తారు.

0: ఇక రాయలసీమ ప్రాంతంలో లెక్కలేనన్ని హనుమంతుని ఆలయాలు ఉన్నాయి. విజయనగర రాజుల ఏలుబడిలో వైష్ణవ సాంప్రదాయానికి ప్రాధాన్యత లభించటంతో వారు నిర్మించిన అన్ని వైష్ణవ ఆలయాల్లోనూ ఆంజనేయుని ప్రతిమను చూడవచ్చు. వైష్ణవంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న మధ్వ సాంప్రదాయ అనుయాయులు అయిన శ్రీ వ్యాసరాయలు విజయనగర రాజుల ఆశ్రయంలో దాదాపుగా 732 ఆంజనేయ స్వామి శిలా విగ్రహాలను ప్రతిష్ఠించినట్లు మనకు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
1: అందున వ్యాసరాయలు ప్రతిష్ఠించిన ఆలయాల్లో అనంతపురం జిల్లాలోని ప్రముఖమైన 3 ఆలయాలు ఉన్నాయి. అవి కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి, మురడీలోని ఆంజనేయుడు, నేమకల్లు ఆంజనేయ స్వామి. ఈ 3 ప్రాంతాల్లోని ఆంజనేయ స్వాములను ఒకే ముహూర్తానికి ప్రతిష్ఠించినట్లు తెలుపుతారు. ఈ 3 ప్రసిద్ధ ఆంజనేయ స్వామి ఆలయాలను శ్రావణ మాసంలో ఒకే రోజున దర్శించుకుని భక్తాదులు దివ్యానుభూతికి లోనవుతూ ఉంటారు. స్వామివారి శిలాకృతి ఆధారంగా స్వామిని పలు పేర్లతో పిలుస్తూ ఉంటారు. అందులో ప్రఖ్యాతిగాంచిన రూపాలు భక్తాంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, సంజీవరాయుడు, తోకరాయుడు.
0: స్వామివారికి సంజీవరాయుడిని పేరెలా వచ్చిందో ఆలోచిద్దాం. అలనాడు త్రేతాయుగంలో జరిగిన రామ రావణ యుద్ధంలో పాల్గొన్న లక్ష్మణుడు ఇంద్రజిత్తు శరఘాతానికి సొమ్మసిల్లినప్పుడు ఎవ్వరికీ దిక్కుతోచని పరిస్థితిలో కపిసేనలో నీలుని సూచన మేరకు గంధమాదన పర్వతంలో ఉన్నటువంటి సంజీవని ఔషధ మొక్కను తీసుకురావటానికి వెళ్లిన ధీరుడు హనుమంతుడు. సంజీవనికై వెళ్లిన హనుమ సంజీవని మొక్కను వెతకటానికి ప్రయత్నించగా గంధమాదన పర్వతాన్ని పెకిలించి యుద్ధరంగానికి తీసుకుని వచ్చిన లక్ష్మణుని ప్రాణదాత ఆంజనేయుడు.
1: ఇలా స్వామివారు సంజీవని తేవటంతో స్వామిని సంజీవరాయుడని పిలిచి కొలుస్తారు. ఈ సంజీవరాయుడు అలానే వీరాంజనేయుని రూపాల్లో హనుమ ఒక చేత్తో గంధమాదన పర్వతాన్ని, మరొక చేతిలో గదను ధరించి ఉంటారు. ఇటీవల కాలంలో భక్తాదులు పోటీపడి ఎత్తైన హనుమత్ విగ్రహాలను ప్రతిష్ఠించిన విషయం కూడా మనకు తెలిసినదే. ఉదాహరణకు అనంతపురం హౌసింగ్ బోర్డులోని భక్తాంజనేయ స్వామి, సోములదొడ్డిలోని వీరాంజనేయ స్వామి, హంపాపురం దగ్గర వెలసిన శ్రీ మౌనగిరి ఆంజనేయ స్వామి విగ్రహం. ఇలా స్వామివారి రూపమేదైనా భక్తాదులు భక్తితో స్వామివారిని కొలిచి తమ కోరికలను తీర్చుకుంటున్నారు.
0: ఈ రోజున అనంతపురం HLC కెనాల్కు సమీపాన వెలసిన వీరాంజనేయ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. జానపదులు కూడా సంజీవరాయన్ని తమ జానపదాల్లో పాడుకుంటూ తమదైన శైలిలో లక్ష్మణమూర్ఛను, సుందరకాండను పాడుకుంటూ ఉంటారు. దృశ్య శ్రవణ కళారూపమైన తోలుబొమ్మలాటలో కూడా లక్ష్మణ

0: మూర్ఛ ఘట్టాన్ని ఆడుతూ పాడుతూ వినిపిస్తారు.
1: శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ విషయానికి వచ్చినప్పుడు తూర్పు దక్షిణం వైపుగా ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. తూర్పు ద్వారం పైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చూడవచ్చు. లోపలికి ప్రవేశిస్తూనే ఎడమవైపున గణపతి నాగులకట్టను చూడవచ్చు. ఉత్తర దిక్కుగా ముందుకు సాగితే ఆలయ దీపస్తంభాన్ని చూడవచ్చు. ఈ దీపస్తంభం మీద శంఖు చక్రాలను చూడవచ్చు.
0: దీపస్తంభానికి ఆవల మనకు ప్రధాన ఆలయం కనిపిస్తుంది. ప్రధాన ఆలయం రెండంచెల నిర్మాణం కలిగి ఉంది. భక్తాదులు ధ్వజస్తంభం దాటగానే ముఖమంటపం, తదనంతరం స్వామివారి గర్భాలయాన్ని చూడవచ్చు. ముఖమంటపంలో స్వామివారి వాహనమైన ఒంటెను కూడా దర్శించుకోవచ్చు. గర్భాలయంలో స్వామివారు వీరాంజనేయునిగా భక్తులకు దర్శనమిస్తారు. స్వామివారు దక్షిణానికి అభిముఖంగా ఉంటూ తూర్పును చూస్తూ ఉన్నారు.
1: ఎడమ చేతిలో కొండను, కుడి చేతిలో గధను ధరించి ఉంటారు. గర్భాలయం మీద ఏకకలశ గోపురం ఉంది. స్వామివారికి అర్చన చేస్తూ పూజారి గారు, ఈ ఆలయం గురించి వివరిస్తూ అర్చకులు శ్రీ శ్రీధర శర్మ గారు.
2: అనంతపురంలోని ఇందిరానగర్లో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో మనం ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించి విశేషాలను పూజారి శ్రీ శ్రీధర్ గారు వారిని అడిగి తెలుసుకుందాం. పూజారి గారు, వీరాంజనేయ స్వామివారి ఆలయం ఇక్కడ ఎన్ని ఏళ్ల క్రితం నిర్మాణం అయ్యింది? నిర్మాణ కారకులు ఎవరు? ఆ వివరాలను కాస్త తెలియజేస్తారా?
3: జయ శ్రీరామ్. మనోజపం, మారుతతుల్య వేగం, నితేంద్రియం, బుద్ధిమతామరిష్టం, వాతాత్మజం, వానరయోగరుక్తం, శ్రీరామదూతం, శిరసా నమామే. 40-45 ఏళ్ళు టెంపుల్ పురాణం అయిన టెంపుల్ ఇది. కెనాల్ ఒడ్డున ఈ లాలెప్ప గారని గొంగటరామ్ మిషన్ సంబంధించిన ఆయన దాన్ని నిర్మించినారు.
2: హనుమంతుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. సంజీవరాయుడని, హనుమంతుడని ఎన్నో రకాలుగా పేర్లతో పిలుస్తారు భక్తాదులు. మరి ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో స్వామివారిని ఏ పేరుతో పిలుస్తారు? మరి అలాగే ఈ ఆలయం ఏ ముఖంగా ఉంది? ఆ వివరాలు కాస్త తెలపండి.
3: ఈ స్వామివారు పిలిచేది శ్రీ శ్రీ వీరాంజనేయ స్వామి అని పిలుస్తారు. దక్షిణం ఫేస్లో ఉన్నారు స్వామివారు.
2: తర్వాత స్వామివారు గర్భాలయంలో మరి ఏ ఆకృతిలో ఉన్నారు? అంటే స్వామివారి మూల విరాటను కాస్త వివరించండి.
3: గర్భగుడిలో 5 అడుగులో స్వామివారి మూల విరాటం ఉంది. ఒక వేలుతో సంజీవ పర్వతం, ఒక చేయితో గదావస్త్రములు ఉన్నాయి. కింద వచ్చేసి కాలనేమ అని రాక్షసుడు ఉన్నాడు. శ్రీచక్రము అవన్నీ కలిగి ఉన్నాయి. శ్రీ రామువారి, సీతమ్మ తల్లి వారి విగ్రహాలను నిర్మించినారు. గర్భగుడి, ముఖమండపము, గోపురము. ఆలయంలో ప్రత్యేకత శ్రీ గణపతి స్వామి ఆలయం ఉంది.
2: స్వామివారికి శనివారం చాలా ప్రత్యేకత. మరి ఆ రోజున ఎంతోమంది విశేషంగా భక్తాదులు పాల్గొంటారు. మరి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు?
3: ఉదయం 5-5:15 నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహిస్తాము. తిలాభిషేకము ఉంటుంది. ఆ తర్వాత సహస్రము ఉంటుంది. ఆ తర్వాత స్వామివారి అలంకారణ నిర్మాణం చేస్తాము. ఆ తర్వాత వడరూపంలో అప్పడము, వడము, వడమాల నైవేద్యం చేస్తాము. ఉదయం 4:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఆలయం ప్రత్యేకత తీర్చుంటారు. మళ్ళీ సాయంకాలం వచ్చేసి 4 నుంచి రాత్రి 10 వరకు ఆలయము నిర్మించి పూజలుగా జరుపుతాము. సాయంకాలం వచ్చేసి పానకం, పన్నీరం, ప్రసాదం కలిగిస్తాము. అష్టోత్తరం జరుగుతుంది. యథాప్రకారంగా 8 గంటలకి మహామంగళహారతి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 10:10 మహామంగళహారతి చేరివేసి ఆలయము రోజు బంద్ చేయాలి.
2: మరి అలాగే ఉపాలయంగా గణపతి ఉండటం జరిగింది. మరి స్వామివారికి జరిగేటువంటి పూజలు అలాగే సంకష్టహర చతుర్థి ఆ రోజున భక్తాదులు ఇక్కడ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారా?
3: యథాప్రకారంగా నిర్వహిస్తూ ఉంటాము. నిత్యాభిషేకము, నిత్య నైవేద్యాలు గణపతి స్వామి వారికి కానీ ఉంటాయి. అశ్వత్థ నారాయణ కట్ట కానీ ఉండేది. లేదా అశ్వత్థ నారాయణ కట్ట మీద యథాప్రకారము మూల విరాటం పూజలు, నాగలకి తెలాభిషేకం, పంచామృతాభిషేకం ఇలా జరుపుతాము. ప్రతి సోమవారము నాగలకి అభిషేకం జరుగుతుంది.

0: ప్రతి బుధవారము వినాయకుని పూజ నైవేద్యము యథాప్రకారంగా మూల విరాటం జరిగినట్టు జరుగుతాయి. హనుమాన్ జయంతి పూజా విశేషాలు ఉదయం 4:30 దీపారాధన ఉంటుంది, 5 గోమాత సేవ ఉంటుంది, కలశారాధనము 6:15 ఉంటుంది. స్వామివారి పంచామృతాభిషేకానికి వచ్చేసి 6:30 స్టార్ట్ అయ్యి 7:30 నిలబడిపోతుంది. ఆ తర్వాత 8:30 స్వామి రూప అలంకారణ జరుగుతుంది. 11:30 టైంలో స్వామివారు నైవేద్యం కలుగుతుంది. 12:30 నారాయణ సేవ అనగా అన్నదానం కార్యక్రమం యథాప్రకారంగా జరుగుతుంది. సాయంకాలం మళ్ళీ వచ్చి 3 గంటల వరకు కోలాటము, చెక్క భజన, ఉరాల సేవ, ఇతర సేవలన్నీ కలిగి స్వామివారు రథోత్సవము 5:30 అట్లా బయలుదేరగలుగుతుంది. రథోత్సవం ఫస్ట్ రోడ్డు సెకండ్ రోడ్డు థర్డ్ రోడ్డు చూసుకొని ఇదే ప్రకారంగా స్వామివారు ఆలయ గర్భగుడిలోకి చేరిపోతారు. మేలో జరిగే హనుమాన్ జయంతి ప్రతి శ్రీరామనవమికి స్వామి ఉత్సవం ఊరేగింపు ఉంటుంది. హనుమాన్ జయంతికి ఊరేగింపు స్వామి ప్రధాన పూజలు కలిగి ఉంటాయి. దీనికి అంతా ఎల్లరూ భక్తులంతా పాల్గొని సేవ అందిస్తున్నారు.
1: ఇక్కడ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా ఉంది. హనుమాన్ జయంతి కానీ లేదంటే శ్రీరామనవమి సందర్భంగా ఆధ్యాత్మిక ప్రసంగాలు కానీ లేదా సుందరకాండ పారాయణం కానీ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారా?
0: నిర్వహిస్తాము. దానికి టిటిడి దేవస్థానం అనుకూలం కలిగి ఇచ్చి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని లోగో 4-5 క్రితం చేస్తూ ఉంటే మా తర్వాత వాళ్ళ అజ్ఞానంగా ఏమీ ముందుకు రావలేదు. వస్తుందంటే భక్తుల సేవతో అందించగలం పెడతాము.
1: పర్వదినాలు వచ్చినప్పుడు సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి ఇలాంటి పండుగల రోజున ఆ సమయాల్లో కూడా స్వామివారికి పూజలు విశేషంగా నిర్వహిస్తూ ఉంటారా?
0: కార్తీకంలో మన అయ్యప్ప స్వామి భక్తులు యథాప్రకారంగా ఉంటారు. యథాప్రకారం పూజ నిత్యము పూజలు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యేకత మంగళవారం, శనివారం ప్రత్యేకత పూజలతో జరుగుతాయి. ఆకు పూజ, అభిషేకాలు, సహస్రాలు, నైవేద్యం, దీపారాధన, కార్తీకము, మాఘమాసం అదేను పూజా కార్యక్రమం జరుగుతుంది.
1: శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయానికి సంబంధించి ఎన్నో వివరాలు తెలిపారు. మీకు నమస్కారాలండి.
0: నమస్కారం సార్.
2: శ్రీ జానకీ శోకహర్త హరిమర్కట మర్కట లక్ష్మణ ప్రాణదాతాచ పాయాన్మాం రామకింకరః.
3: సుందరకాండలో శ్రీరాముని సందేశాన్ని సీతమ్మకు తెలిపి సీతమ్మ సమాచారాన్ని శ్రీరామునికి తెలియచేసిన శ్రీరాముని దూత హనుమంతుడు. భయం కలిగినప్పుడు హనుమంతుణ్ణి ధ్యానము చేస్తే చాలు, ఆపద నుండి రక్షించబడతాం. హనుమంతుడు సాక్షాత్తు శివస్వరూపం, మంగళస్వరూపుడు, తన ప్రభువైన శ్రీరాముని మనస్సును చూరగొన్నవాడు. గోష్పదీకృత వారాసీం, మసకీకృత రాక్షసం, రామాయణ మహామాల, రత్నం వందే నీలాత్మజం, అంజనానందనం వీరం జానకీశోకనాశనం, కపీశమక్ష హంతారం వందే లంకాభయంకరం.
2: హనుమంతుని స్మరణ చేసినంత మాత్రమననే జాడ్యం పోతుంది. బాలసూర్యుణ్ణి చూసి ఫలం అనుకుని తినడానికి వెళ్లారు హనుమంతుడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమను కొట్టారు. అప్పుడు వాయుదేవుడు కోపంతో కదలడం మానివేశారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు హనుమను తాకిన వెంటనే స్పృహలోకి వచ్చిన ఆంజనేయ స్వామివారికి దేవతలు అందరూ వరాలను ఒసగినారు. సూర్యుడే స్వయంగా సకల శాస్త్రాలను బోధించారు హనుమంతునికి. వరుణుడు, యమధర్మరాజు మృత్యువు లేకుండా వరాలిచ్చారు. 100 యోజనములు సముద్రమును దాటి వెళ్లి లంకాపట్టణమును చేరి సీతమ్మను వెదికి, సీతమ్మను ఓదార్చి శ్రీరాముని ముద్రకనిచ్చి శిరోమణిని తెచ్చి శ్రీరామునికి వసగిన పరమ భక్తుడు హనుమంతుడు.

0: సంకటమోచన హనుమంతుడు, పంచముఖ ఆంజనేయుడు, ఆపదుద్ధారక హనుమంతుని మూర్తి దాసాంజనేయుడు, ఇలా అనేక మూర్తులుగా మనకు దర్శనమిస్తూ ఉంటారు స్వామివారు. మంగళమైన రూపముతో, ప్రసన్నమైన వదనముతో మేరుపర్వతం వలె, వజ్రస్వరూపంతో వానరముఖం, సింహవదనం, హయగ్రీవ వదనం, గరుడ వదనం, వరాహ వదనముతో పంచముఖ ఆంజనేయ రూపం మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: మనం భగవంతుని ధ్యానిస్తే చాలు, మనకున్న అన్ని బాధలను నివృత్తి చేస్తారు ఆ స్వామి. మహాబలం, శత్రుత్వ నాశనం, సర్వ ప్రాణికోట్లను రక్షించే తత్వంతో సర్వ విషహరుడు, అన్నము ఐశ్వర్యాలను కలిగించి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు ఆ హనుమంతుడు.

0: సదాశివుడి తత్వముతో అవతరించిన స్వామి ఆ హనుమంతుడు. దైత్య సంహారకుడు, సర్వ వేద విద్యలకు నిధి అయిన వారు ఆ హనుమంతుల వారు.
1: వాయునందనుడు, సీతామాత శోకాన్ని తొలగించిన వారు, రాక్షసాంతకుడు, లోకనాథుడు, దేవదేవేశుడు ఆ ఆంజనేయ స్వామివారు. ప్రసన్న ఆంజనేయుడు, వీరాంజనేయుడు, అపారమైన బలవంతుడు, నవవ్యాకరణ పండితుడు, రామదాసుడు, శ్రీరామదూత. ఎక్కడైతే శ్రీరామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉంటామో అక్కడ హనుమంతుడు ఉంటారు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కుతమస్తకాంజలిం, బాష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతీన మత రాక్షసాంతకం.

0: శ్రోతలు, మనం ఇంతవరకు అనంతపురం హెచ్ఎల్సీ కాలనీలో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకున్నాం కదా.
1: ఆ స్వామివారి కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీ వీరాంజనేయ స్వామికి.
0: వచ్చే వారం మరొక దేవాలయం గురించి తెలుసుకుందాం. అంతవరకు నమస్తే.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్, సాయికుమార్, శ్యామల, వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, చంద్రకళ, రేఖ, రవీందర్, సాయిప్రకాష్, విజయకుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింగి, భానుశ్రీ, భవ్యశ్రీ, బేబీ, ప్రీతిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు. వీరంతా కోరుతున్న పాట పరుగు చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: విన్నా పాట బాలు చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఘోషాల్ ఆలపించిన పాటది. కోరిన శ్రోతలు, జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నైన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

0: విన్నా ఆ పాట ఆవిడ మావిడే చిత్రం కోసం బాలసుబ్రహ్మణ్యం చిత్ర స్వరంలో తాలపించిన పాట అది. మరి పాటను కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గ్రామం నుండి భారతీలాల్ పరదేశిబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదితి లోత్, కిరణ్, జాన్విక, విశ్రుత్, ప్రహ్లాద్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

విన్నా పాట కొదమసింహం చిత్రం కోసం మనో చిత్ర అలపించిన పాటది. మరి పాటను కోరిన శ్రోతలు కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామన్నకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, ధరణి, చింటూ, నాగజ్యోతి, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్వి, యంగముని. తర్వాతి ఉత్తరం సింగణమల నుండి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరంతా ప్రేమాభిషేకం చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట.

మీరింతవరకు అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ విభాగం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి
1: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయంతో పాటు మత్స్యరంగం కూడా కీలకమైన పాత్రను పోషిస్తోంది. దేశంలోని కోట్లాది మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఈ రంగంపై ఆధారపడిన ఇతర ప్రజలకు మత్స్యరంగం జీవనోపాధిని అందిస్తోంది. అంతేకాకుండా దేశ ఆహార పోషకాహార భద్రత, గ్రామీణ ఉపాధి, ఎగుమతులు, ఆర్థికాభివృద్దిలో ఈ రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అయితే ఉత్పత్తి ఉత్పాదకతలో లోపాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరత, పంట కోత అనంతరం నష్టాలు, మౌలిక సదుపాయాల లోపం, మార్కెటింగ్ సమస్యలు, నాణ్యతా నియంత్రణ వంటి అనేక సవాళ్లు మత్స్యరంగం అభివృద్దికి అడ్డంకులుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019-20 కేంద్ర బడ్జెట్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSYను ప్రకటించింది. భారత మత్స్యరంగంలో నీలి విప్లవం తీసుకురావడం, మత్స్యకారులు, ఆక్వా పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విలువ గొలుసును ఆధునీకరించడం, మత్స్యరంగాన్ని పర్యావరణపరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళిత రంగంగా మార్చడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. 2020 మే 20 కేంద్ర మంత్రివర్గం PMMSYని ఆమోదించింది. అనంతరం 2020 సెప్టెంబర్ 10 మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని మత్స్యశాఖ ద్వారా ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. 2020-21 నుంచి 2024-25 వరకు 5 కాలానికి మొత్తం 20,50 కోట్ల రూపాయల

0: పెట్టుబడితో ఈ పథకాన్ని ఆమోదించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 9,407 కోట్ల రూపాయలు, రాష్ట ప్రభుత్వాల వాటా 4,880 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అనంతరం ఈ పథకాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించారు. మత్స్య సంపద యోజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ,
1: ఆత్మ నిర్భర్ భారత్ కి తాకత్ బనే ఊర్జా బనే కోశిష్ యే హై కి అబ్ ఈ సదీ మే బ్లూ రివల్యూషన్ యానీ మచ్లీ పాలన్ సే జుడే కామ్, వైట్ రివల్యూషన్ యానీ డైరీ సే జుడే కామ్, స్వీట్ రివల్యూషన్ యానీ శహద్ ఉత్పాదన్ సే జుడే కామ్ హమారే గావో కో ఔర్ సమృద్ధ ఔర్ సశక్త కరే. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఇసీ లక్ష్య కో ధ్యాన్ మే రఖకర్ బనాయి గయి.
0: పీఎంఎంఎస్వై అమలులో జాతీయ మత్స్య అభివృద్ది బోర్డు ఎన్ఎఫ్డిబిను శిక్షణ అవగాహన సామర్థ్య నిర్మాణ కార్యక్రమాలకు నోడల్ ఏజెన్సీగా నియమించారు. పథకం ద్వారా ఉత్పత్తి, ఉత్పాదకత, నాణ్యత, సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ, మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్, మత్స్యకారుల సంక్షేమం వంటి అనేక అంశాలపై సమగ్రంగా దృష్టి పెట్టారు. పీఎంఎంఎస్వైని 2 ప్రధాన భాగాలుగా రూపొందించారు. మొదటిది సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సిఎస్, కేంద్ర రంగ పథకం. దీనికి పూర్తి నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూర్చి అమలు చేస్తుంది. రెండవది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, సిఎస్ఎస్, కేంద్ర ప్రాయోజిత పథకం. దీనికి కేంద్ర ప్రభుత్వం పాక్షికంగా ఆర్థిక సహాయం అందించగా రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తాయి. సిఎస్ఎస్ విభాగంలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు, మౌలిక సదుపాయాలు, పంటకోత అనంతరం నిర్వహణ, మత్స్య నిర్వహణ, నియంత్రణ వ్యవస్థ వంటి ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పథకం ప్రధాన దృక్పథం పర్యావరణ పరంగా సురక్షితమైన, ఆర్థికంగా లాభదాయకమైన, సామాజికంగా సమ్మిళితమైన మత్స్యరంగాన్ని నిర్మించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారులు, ఇతర భాగస్వాముల ఆర్థిక శ్రేయస్సు, సంక్షేమాన్ని పెంపొందించడంతో పాటు దేశ ఆహార పోషకాహార భద్రతను సుస్థిరమైన బాధ్యతాయుతమైన పద్దతిలో సాధించడం దీని విస్తృత లక్ష్యం. ఈ పథకం ద్వారా మత్స్యరంగం యొక్క సామర్థ్యాన్ని వినియోగించుకోవడం, భూమి నీటి ఉత్పాదక వినియోగం ద్వారా చేపల ఉత్పాదకతను పెంచడం, విలువ గొలుసును ఆధునీకరించడం, నష్టాలను తగ్గించడం, మత్స్యకారులు, చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచడం, ఉపాధి అవకాశాలను సృష్టించడం, వ్యవసాయ స్థూల విలువ జోడింపులో మత్స్యరంగం వాటాను పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, మత్స్యకారులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించడం, మత్స్య నిర్వహణ మరియు నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. గత 5 ఏళ్లలో పీఎంఎంఎస్వై భారతదేశ మత్స్యరంగంలో గణనీయమైన మార్పులకు దోహదపడింది. 2019-20లో దేశ చేపల ఉత్పత్తి 14.164 మిలియన్ టన్నులు ఉండగా 2024-25లో అది రికార్డు స్థాయిలో 19.5 మిలియన్ టన్నులకు చేరుకుంది. ప్రపంచం మొత్తం చేపల ఉత్పత్తిలో భారతదేశం సుమారు 8% వాటాను కలిగి ఉండడంతో ప్రపంచంలో 2వ అతిపెద్ద చేపల ఉత్పత్తిదారుగా భారతదేశం తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. మత్స్య ఎగుమతుల్లో కూడా గణనీయమైన వృద్ధి నమోదైంది. 2019-20లో భారతదేశ మత్స్య ఎగుమతుల విలువ 46,662.85 కోట్ల రూపాయలుండగా 2023-24లో అది 60,524.89 కోట్ల రూపాయలకు చేరుకుంది. ఇది అంతర్జాతీయ సముద్ర ఆహార మార్కెట్లో భారతదేశ ప్రాధాన్యతను మరింత పెంచింది. ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఎగుమతుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతికత వినియోగం మరియు మార్కెటు అనుసంధానాల బలోపేతం మత్స్య సంపద యోజన ప్రభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఈ పథకం మహిళల సాధికారతకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చింది. లబ్దిదారుల ఆధారిత కార్యకలాపాలు, వ్యవస్థాపకత కోసం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60% వరకు, ఒక్కో ప్రాజెక్టుకు గరిష్టంగా 1.5 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సహాయం అందించే విధానాలు అమలు చేశారు. 2020-21 నుంచి 2024-25 మధ్య 4,061.96 కోట్ల రూపాయలు విలువైన ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి. వీటి ద్వారా 99,018 మంది మహిళలు లబ్ది పొందారు. శిక్షణ అవగాహన సామర్థ్య నిర్వహణ కార్యక్రమాల ద్వారా మహిళలను మత్స్యరంగంలో మరింత చురుకుగా భాగస్వాములను చేయడానికి చర్యలు చేపట్టారు.
1: సాథియో, హమారీ సర్కార్ మచ్లీ ఉత్పాదన మే మహిళాఓ కీ భాగీదారీ కో బడానే కే లియే భీ కామ్ కర్ రహీ. ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ హజారో మహిళాఓ కో మదద్ దీ గయీ హై. ఆప్ భీ జాన్తే హై కీ మచ్లీ పకడ్నే కే లియే జానే వాలే లోగో కో అప్నే జీవన్ కా ఖతరా భీ ఉఠానా పడతా. ఘర్ కీ మహిళాయే పూరా పరివార్ చింతా మే జీతా థా. హమ్ ఆధునిక టెక్నాలజీ ఔర్ సెటిలైట్ కీ మదద్ సే

0: इन खतरों को भी कम कर रहे हैं। आज जो ये वेसल कम्युनिकेशन सिस्टम शुरू हुआ है वो तो हमारे मच्छीमार भाई बहनों के लिए बहुत बड़ा वरदान होगा। सरकार मछली पकड़ने वाले जहाजों पर 1,00,000 ट्रांसपोंडर लगाने जा रही। इसकी मदद से हमारे मछुआरे साथी अपने परिवारों से, बोट मालिकों से, फिशरीज डिपार्टमेंट से, समुद्र की सुरक्षा करने वालों से हमेशा जुड़े रहेंगे।
1: వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడం కూడా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో ఒక ముఖ్యమైన అంశం. మత్స్యశాఖ 100 తీర ప్రాంత మత్స్యకార గ్రామాలను వాతావరణ మార్పులను తట్టుకునే తీర ప్రాంత మత్స్యకారుల గ్రామాలు సిఆర్సిఎఫ్విఎస్గా గుర్తించింది. ఈ గ్రామాల్లో వాతావరణ మార్పుల వల్ల కలిగే ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం కూడా ఈ పథకం ద్వారా వేగంగా విస్తరించింది. 3,040.87 కోట్ల రూపాయలు మొత్తం ఆమోదిత పెట్టుబడితో 52,058 రిజర్వాయర్ కేజ్లు, 27,057 రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ ఆర్ఏఎస్ బయోఫ్లాక్ యూనిట్లు, రేస్వేలతో పాటు 1,525 సముద్ర కేజ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సాంకేతికతలు పరిమిత భూమి నీటి వనరులతో ఎక్కువ ఉత్పత్తిని సాధించేందుకు సహాయపడుతున్నాయి. బయోఫ్లాక్ టెక్నాలజీ ఈ రంగంలో ప్రత్యేకంగా ప్రాధాన్యత పొందిన సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటి. బయోఫ్లాక్ పద్దతిలో ప్రయోజనకరమైన సూక్ష్మజీవులను ఉపయోగించి నీటిలోని పోషకాలను తిరిగి వినియోగించుకుంటారు. ఈ సూక్ష్మజీవులు బయోఫ్లాక్స్ అనే గుంపులుగా ఏర్పడి చేపలకు సహజ ఆహారంగా ఉపయోగపడడంతో పాటు నీటి నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనివల్ల నీటి మార్పిడి అవసరం గణనీయంగా తగ్గుతుంది. పరిమిత నీటి వనరులతో అధిక సాంద్రతతో చేపల పెంపకం చేయడానికి ఈ పద్దతి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల బయోఫ్లాక్ టెక్నాలజీని అధిక ఉత్పాదకత కలిగిన చేపల పెంపక పద్దతిగా పరిగణిస్తున్నారు. చెరువుల నిర్మాణానికి కూడా పీఎంఎంఎస్వై ద్వారా ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక వ్యక్తి గరిష్టంగా 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాల విషయంలో ఒక్కొక్క సభ్యునికి 0.1 హెక్టార్ చొప్పున 2 యూనిట్లను పరిగణలోకి తీసుకుని సహాయం అందించవచ్చు. అయితే ప్రతి సమూహానికి గరిష్ట పరిమితి 0.1 హెక్టార్ చొప్పున 20 యూనిట్లు. పెద్ద, మధ్యస్థ మరియు చిన్న చెరువుల నిర్మాణానికి కూడా ప్రత్యేక నిబంధనలున్నాయి. ఒక వ్యక్తి వద్ద ఒక పెద్ద, ఒక మధ్యస్థ లేదా ఒక చిన్న చెరువు ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. సమూహాలు లేదా సంఘాలు గరిష్టంగా 2 పెద్ద, 3 మధ్యస్థ లేదా 4 చిన్న చెరువుల ఏర్పాటుకు సహాయం పొందవచ్చు. రైతు ఉత్పత్తిదారుల సంస్థల FFPOs విషయంలో ప్రాంత పరిమితులు మరియు పని విధానాలను సంబంధిత అధికారులు నిర్ణయిస్తారు. మత్స్యరంగంలో పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడానికి మరియు విలువ గొలుసును బలోపేతం చేయడానికి పీఎంఎంఎస్వై భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. మొత్తం 3,281.31 కోట్ల రూపాయల వ్యయంతో 58 ఫిషింగ్ హార్బర్లు మరియు ల్యాండింగ్ సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం లభించింది. అదేవిధంగా 1,568.11 కోట్ల రూపాయల వ్యయంతో 734 ఐస్ ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు, 21 ఆధునిక హోల్సేల్ చేపల మార్కెట్లు, వీటిలో 3 స్మార్ట్ మార్కెట్లు, 192 చేపల రిటైల్ మార్కెట్లు, 6,410 ఫిష్ కియోస్క్లు, 134 విలువ ఆధారిత పారిశ్రామిక యూనిట్లు, 27,297 పంట కోత అనంతర రవాణా యూనిట్లు మరియు డిజిటల్ చేపల వ్యాపారం కోసం 5 ఈ ప్లాట్ఫామ్లకు మద్దతు ఇచ్చారు.
0: భారత్ లంబే సమయ సే రా ఫిష్ కో ఎక్స్పోర్ట్ కర్తా రహా హై. భారత్ కి ఫిష్ పూర్వీ ఏషియాయి దేశో సే ప్రోసెస్ హోకర్ దునియా కే బజారో తక్ పహుంచతీ హై. ఇస్ స్థితి కో బదల్నే కే లియే ఫిషరీస్ సెక్టర్ కో పహలీ బార్ బహుత్ బడే స్తర్ పర్ మదద్ దీ జా రహీ. మచ్లీ కే వ్యాపార్ కారోబార్ కే లియే అలగ్ మంత్రాలయ సే లేకర్ మచ్వారో కి నావో కే ఆధునికరణ తక్ హర్ స్తర్ పర్ ప్రోత్సాహన్ దియా జా రహా. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కే తహత్ భీ గోవా మే హమారే మచ్వారో కో బహుత్ మదద్ మిల్ రహీ.
1: మార్కెట్లో మత్స్యకారులు చేపల పెంపకందారులకు చేయితనిచ్చేందుకు చర్యలు చేపట్టారు. 2,195 చేపల సహకార సంఘాలకు 544.85 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంతో చేపల పెంపకందారుల ఉత్పత్తిదారుల సంఘాలు FFPOల ద్వారా మత్స్యకారులు చేపల పెంపకందారులకు మెరుగైన మార్కెట్ అనుసంధానాలు, సామూహిక కొనుగోలు, విక్రయ అవకాశాలు, అధిక లాభదాయకత లభించే అవకాశం ఏర్పడింది. పీఎంఎంఎస్వై పరిధిలో చేపల విలువ గొలుసును మరింత

0: బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన PMMKSSYను 2024 ఫిబ్రవరి 8న కేంద్ర రంగ ఉప పథకంగా ఆమోదించారు. 2023-24 నుంచి 2026-27 వరకు 4 సంవత్సరాల కాలానికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో దీనిని అమలు చేస్తున్నారు. మత్స్యరంగాన్ని అధికారిక వ్యవస్థలోకి తీసుకురావడం, ఆక్వాకల్చర్ బీమాను ప్రోత్సహించడం, విలువ గొలుసును సామర్థ్యాన్ని మెరుగుపరచడం, సురక్షితమైన చేపల ఉత్పత్తి, నాణ్యతా ప్రమాణాలను ప్రోత్సహించడం PMMKSSY ప్రధాన లక్ష్యాలు. 2025 ఏప్రిల్ నాటికి ఈ పథకం వేగవంతమైన అమలుకు మద్దతుగా 11.84 కోట్ల రూపాయలు ఆమోదించబడ్డాయి. పథకం కేవలం విధానపరమైన ప్రకటనగా కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద స్థాయిలో అమలవుతున్న అభివృద్ది కార్యక్రమంగా మారిందని సూచిస్తున్నాయి. మొత్తంగా చూస్తే PMMSY భారతదేశ మత్స్యరంగాన్ని సంప్రదాయ పద్దతుల నుంచి ఆధునిక సాంకేతికత ఆధారిత మరియు మార్కెట్ ఆధారిత వ్యవస్థ వైపు తీసుకువెళ్లే ప్రయత్నం చేసింది. చేపల ఉత్పత్తి పెంపుతో పాటు నాణ్యత, నిల్వ, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు, మహిళల భాగస్వామ్యం, వాతావరణ మార్పులకు అనుగుణంగా మారడం, ఉపాధి కల్పన వంటి అంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పథకం ప్రత్యేకత. బయోఫ్లాక్, RAS, కేజ్ కల్చర్ వంటి ఆధునిక సాంకేతికతల విస్తరణ ద్వారా పరిమిత వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశాలు పెరిగాయి.
1: డీప్ సీ ఫిషింగ్ కే లియే మచ్వారో కో ఆధునిక నావ్ దేనే కే లియే సబ్సిడీ దే రహీ హై. కిసానో కీ తరహ హీ మచ్వారో కో భీ కిసాన్ క్రెడిట్ కార్డ్ కీ సువిధా దీ గయీ హై. ఐసే ప్రయాసో కీ వజహ సే బీతే 10 వర్షో మే మచ్లీ ఉత్పాదన్ ఆర్ ఎక్స్పోర్ట్ దోనో మే కై గునా బఢోత్తరీ హుయీ హై. ఆజ్ కేంద్ర సర్కార్ సీ ఫుడ్ ప్రోసెసింగ్ మే భారత్ కి హిస్సేదారీ కో ఔర్ బఢానే కా ప్రయాస్ కర్ రహీ హై. ఇస్సే భవిష్య మే హమారే మచ్వారే సాథియో కి ఆయ్ భీ బహుత్ బడీ వృద్ధి హోగీ, ఉన్కా జీవన్ ఔర్ ఆసాన్ హోగా.
0: ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగంలో ఒక కీలకమైన మార్పుకు పునాది వేసింది. 2019-20లో 14.164 మిలియన్ టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2024-25లో 19.5 మిలియన్ టన్నులకు చేరడం, మత్స్య ఎగుమతులు 46,662.85 కోట్ల నుంచి 60,524.89 కోట్ల రూపాయలకు పెరగడం, మహిళలతో సహా లక్షలాది మంది లబ్దిదారులకు మద్దతు అందడం, వేలాది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టడం వంటి పరిణామాలు ఈ పథకం ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. మత్స్యరంగం అభివృద్ది కేవలం ఉత్పత్తి పెంచడానికే పరిమితం కాకుండా పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సుస్థిర వినియోగం, మత్స్యకారుల సంక్షేమం, మహిళల సాధికారత, మార్కెట్ పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు మరియు వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనే సామర్థ్యంతో ఉండేలా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY మరియు ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ది యోజన PMMKSSY వంటి పథకాలు ఈ సమగ్ర దిశలో ముందుకు సాగేందుకు కీలకమైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ సహాయం, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణ మరియు ఆర్థిక మద్దతు కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన జీవనోపాధి, ఉపాధి మరియు సామాజిక సాధికారత ఎలా సాధ్యమవుతాయో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చూపుతోంది. అందువల్ల ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన భారతదేశ మత్స్యరంగాన్ని నీలి విప్లవం వైపు నడిపిస్తూ మత్స్యకారులు మరియు చేపల పెంపకందారుల ఆదాయాన్ని పెంచే, ఉపాధిని సృష్టించే, ఎగుమతులను బలోపేతం చేసే, దేశ ఆహార భద్రతకు తోడ్పడే శక్తివంతమైన పథకంగా నిలుస్తోంది. భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడం, చిన్న స్థాయి మత్స్యకారులకు మార్కెట్ అవకాశాలను పెంచడం, మహిళల భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పంట కోత అనంతరం నష్టాలను తగ్గించడం, వాతావరణ మార్పులకు అనుగుణమైన మత్స్య వ్యవస్థలను అభివృద్ది చేయడం ద్వారా భారతదేశం ప్రపంచ మత్స్యరంగంలో మరింత బలమైన స్థానాన్ని సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఈ విధంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన PMMSY ఒక ప్రభుత్వ పథకం మాత్రమే కాకుండా సవాళ్లను అవకాశాలుగా మార్చి మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరుస్తూ సుస్థిరమైన సమ్మిళితమైన నీలి ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాది వేస్తున్న కార్యక్రమంగా గుర్తింపు పొందుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్, వ్యాఖ్యానం కె సుగుణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం రాబోయే అతిథి. ఈ కార్యక్రమంలో ముందుగా ఎద్దుమాలేరం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు కోరుతున్నారు మరణ మృదంగం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు. ఇద్దరు ఈ చిత్రానికి హరిహరన్ బృందం పాడిన పాట, గీత రచన వేటూరి.

మీరింత వరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. తిరిగి ఈ కార్యక్రమాన్ని 10:42 నిమిషాలకు వినవచ్చు.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: వివిధ భారతి కార్యక్రమాలు.
2: దర్శకునిగా, రచయితగా, అధ్యాపకునిగా, రీడరుగా, ఆచార్యునిగా, పరిశోధకునిగా, పరిశీలకునిగా, గొప్ప వక్తగా, పరిపాలనా దక్షత కలిగిన తెలుగు శాఖాధ్యక్షునిగా, డీన్గా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షునిగా, యువభారతి సంస్థకు వెన్నెముకగా దాదాపు 20 మంది పీహెచ్డి, 45 మంది ఎంఫిల్ విద్యార్థులను పరిశోధకులుగా తీర్చిదిద్ది, దాదాపు 35 గ్రంథాలు వేటికవే ఆణిముత్యాలుగా వెలిగించిన తెలుగు తేజం ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం. ఆయన పూర్తి పేరు గూడ వెంకట సుబ్రహ్మణ్యం. ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య, శ్రీమతి సరస్వతమ్మలకు 1935 సెప్టెంబర్ 10వ తేదీన జన్మించారు. పరుచూరు గ్రామంలో పాఠశాల విద్యను, నిజాం కళాశాలలో డిగ్రీని పూర్తి చేశారు. డిగ్రీలో ఉండగా పెదనాన్నగారైన బిరుదు వెంకటశేషయ్య గారి వద్ద అలంకార శాస్త్ర విషయాలను అభ్యసించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర విద్యను అభ్యసించిన జీవి సుబ్రహ్మణ్యం గారు విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచారు. విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచిన వారికి ఉద్యోగం

కల్పించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్ నందు తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. 1979లో ప్రథమాంధ్ర మహాపురాణము ప్రబంధ కథామూలము అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు. 1975 నుండి 1995 వరకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్గాను ఆచార్యునిగాను, 1995 నుండి 1998 వరకు అతిథి ఆచార్యునిగాను, 1998 నుండి 2000 వరకు యూజీసీ ఎమిరిటస్ స్కాలర్గాను పనిచేశారు. 16 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ చదువుతున్న కాలంలో తన చుట్టూ ఉన్న మనుషులను, జరుగుతున్న సన్నివేశాలను చూచి స్పందించి రాసిన మొట్టమొదటి కథలు ఏది ప్రజాసేవ, అంతలోనే మార్పు అనేవి. ఆపై వ్రతశీల, పుట్టినరోజు అనే కథలు కూడా రాశారు. ఈ 4 కథలు 4 భిన్నమైన రీతులకు చెందినవి. 2 ముళ్ళు, నామకరణం అనే గల్పికలు కూడా ఎంతో చమత్కార శైలిలో ఉంటాయి. తొలి నవల రాగమంజరిని 23 ఏళ్ల వయసులో రాశారు. ఈ నవల చారిత్రక నేపథ్యంతో సరళగ్రాంథికంలో రచించగా 2వ నవల నవమల్లిక సామాజిక ఇతివృత్తంతో మలిచారు. జీవిస్తున్న జీవితమే జీవిస్తున్న నవల అనే నా అనుభవాన్ని అక్షరాలా ఆవిష్కరించే అవకాశమిచ్చింది నవమల్లిక అంటారు జీవీఎస్. అప్పట్లోనే ఈ నవల ఇంటర్మీడియట్ మరియు బీఓఎల్ విద్యార్థులకు ఉపవాచకంగా నిర్ణయింపబడింది. 25 ఏళ్ల వయసులో ఆయన రాసిన వీరరసము అనే గ్రంథానికి సాహిత్య అకాడమీ పురస్కారం రావడంతో స్వగ్రామం అయిన ఆదిపూడి వారికందరికీ గర్వకారణమైంది. పిన్న వయసులో పెద్ద పురస్కారం అందుకున్న జీవీఎస్ గారు ఆ గ్రంథాన్ని తీసుకుని వచ్చి ఆదిపూడిలో చదివి వినిపిస్తుంటే తండ్రిగారైన శ్రీ గూడ రాఘవయ్య గారితో పాటు ఊరివారంతా తన్మయత్వంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట. విషాదంలో మునిగిపోయిన వారికి వాళ్లకన్నా ఎక్కువ బాధపడుతున్న సంఘటనల నాటకాలు రాసి వాటిని వారికి చూపించి తమ బాధ అల్పమైనది అని గ్రహించే విధంగా చేసి బాధలను తొలగించే కెథార్సిస్ శైలిలో ప్రవీణులు జీవీఎస్. హోమియోవైద్యంపై ఆయనకున్న పరిజ్ఞానం అద్భుతమైనది. విఘ్నుల నుండి నేర్చుకోవటం నా ప్రవృత్తి, విద్యార్థులకు బోధించడం నా వృత్తి అని చెప్పే జీవీఎస్ గారు, నాకు సాహిత్య విమర్శలో శక్తి తక్కువ, భక్తి ఎక్కువ, అందువల్ల చేపట్టిన ప్రక్రియకు న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుందేమోనని ఎప్పుడూ జంకుతూనే ఉంటాను, అయినా ఏదో చెప్పాలన్న కోరిక, క్రొత్తవైన సమన్వయాలివ్వాలనే ఉత్సాహం, వినూత్నమైన సిద్ధాంతాలను స్థాపించాలనే తపన నన్ను ఉక్కిరిబిక్కిరి చేసినప్పుడు రచన చెయ్యకుండా ఉండలేకపోతాను. శక్తి లేదని ఊరుకున్నదానికంటే చేతనైనంత చెప్పడం నా కర్తవ్యమని అనుకుని అడుగు ముందుకు వేస్తాను అని అంటూనే తెలుగు సాహిత్య విమర్శక లోకంలో మేరునగ ధీరుడిగా నిలిచిన విమర్శకాగ్రేసరులు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు. పాత కొత్త సాహిత్యాల పరామర్శ, నిన్నటి నేటి కవుల యొక్క ప్రతిభా సామర్థ్యాలు, కొత్త పాతల మైపూతలకు అతీతమైన సాహిత్యానుశీలనను వినూత్నమైన ధోరణిలో, సుందరమైన భాషలో అందరినీ మెప్పించగల ఆయన ప్రతిభ అమోఘమైనది. చుట్టూరా ఆవరించుకుని ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ప్రయత్నించి ఎంత చిన్న దీపాన్నైనా వెలిగించడం మంచిది అనే ధ్యేయంతో 1963లో అక్టోబర్ 27న విజయదశమి నాడు ఆవిర్భవించిన సాహిత్య సంస్థ యువభారతి. ఇంచుమించు 40 ఏళ్ల పాటు యువభారతి సంస్థ పురోగతిలో భాగస్వామి అయిన ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు సంస్థ కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొంటూ సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు. వారి మార్గదర్శకత్వంలో యువభారతి సంస్థ మహాకవుల శత జయంత్యుత్సవాలు, సాహిత్య ప్రక్రియలపై సదస్సులు, యువకవులకు శిక్షణా కార్యక్రమాలను నిర్వహించి వాటిని అనేక పుస్తకాలుగా ప్రచురించింది. జీవీఎస్ గారి సాహిత్య విమర్శన పరిశోధనలకు యువభారతి సంస్థ వేదికైంది. ప్రధాన సంపాదకులుగా, మార్గదర్శకునిగా, సాహిత్య విమర్శకునిగా కీలక పాత్ర పోషిస్తూ సంస్థ ప్రచురించే త్రైమాసిక సాహిత్య పత్రిక నందినీకి సంపాదకత్వం వహించారు. యువభారతి రజతోత్సవాల సందర్భంగా ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సంపాదకత్వంలో విశ్వనాథ నవ్య సంప్రదాయం, అభినవలోచనం
యువత వంటి

అపురూపమైన గ్రంథాలు వెలువడ్డాయి. శ్రీనాథుని కవితావైభవం అనే వ్యాఖ్య, తిరుపతి వెంకటకవుల కవితావైభవం అనే వ్యాఖ్య, ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం

పత్రికా వ్యాస సంపుటి, విశ్వనాథ నవ్య సంప్రదాయం అనేటువంటి విమర్శన గ్రంథం, ఆలోచనం వంటి విమర్శన గ్రంథం వారి సంపాదకత్వంలో వెలువడిన కొన్ని ఆణిముత్యాలు. సంపాదకుడిగా సాహిత్య గ్రంథాలకు ఆయన రాసిన సుదీర్ఘమైన పీఠికలు సాహిత్యాభిమానులకు, సాహిత్య విద్యార్థులకు, పరిశోధకులకు స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ సునిశితమైన దృక్పథాన్ని కలిగిస్తాయి. జాగరూకతతో, విమర్శనా దృక్పథంతో, సాహిత్య సమీక్ష పరిజ్ఞానంతో జీవీఎస్ గారు సంకలించిన సారస్వత వ్యాసములు పాఠకులకు, పండితులకు, పరిశోధకులకు, భాషాభిమానులకు, విద్యార్థులకు, జిజ్ఞాసువులకు ఎంతో ఉపకరించింది. సుబ్రహ్మణ్యం గారిది రేడియోతో విడదీయలేని అనుబంధం. ఆడిషన్స్లో పాసై గ్రేడెడ్ ఆర్టిస్ట్ అయితే గాని రేడియో నాటకాలలో ఎవరూ పాత్రదారులు కాలేరు. కాని యామిని పూర్ణతిలక నాటకంలో బిల్హనుడిగా ఆయన ప్రతిభా విశేషాల వల్లే ప్రత్యేకించి ఆయనను ఆహ్వానించి ఆ పాత్రను చేయించారని చెబుతారు. నార్ల చిరంజీవి గారి భాగ్యనగరం నాటకం రేడియోలో ప్రసారం చేసినప్పుడు కూడా అందులో రుద్రకవిగా జీవీఎస్ గారే నటించారట. ఆ రోజుల్లో భువన విజయంలో తాను పోషించిన తెనాలి రామకృష్ణుడు పాత్ర ఎంతోమంది ప్రశంసలను అందుకున్నది. ఆయనకు విద్యార్థి దశ నుంచి నాటక ప్రదర్శనలలోనూ నటనలోనూ విస్తృతమైన అనుభవం ఉంది. అనేక సాహిత్య ప్రసంగాలు, అవధానాలు రేడియోలో నిర్వహణ కావించిన జీవీఎస్ గారు ఆకాశవాణికి సంబంధించిన పలు కమిటీల్లో సభ్యులుగా ఉండేవారు. పొలిటికల్ బ్రాడ్కాస్ట్ సందర్భంలో పార్టీల ఎన్నికల స్క్రిప్ట్స్ పరిశీలనలో కూడా వారు భాగస్వాములు. సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు అనేది జీవి సుబ్రహ్మణ్యం గారు రచించిన మరో ఆణిముత్యం. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియలైన కవిత్వం, నవల, నాటకం, కథ, విమర్శ మొదలైన వాటి పరిణామక్రమం సాహిత్య చరిత్రను రచించేటప్పుడు పాటించాల్సిన పద్ధతులు, ప్రమాణాలు, వివిధ దృక్పథాలు, ఆధునిక తెలుగు సాహిత్యంలో వచ్చిన వివిధ ఉద్యమాలు, వాటి ప్రభావం, అలాగే సమకాలీన సాహిత్య పోకడలు, తెలుగు సాహిత్య విమర్శలో వచ్చిన వివిధ సిద్ధాంతాలు, వాటి ప్రాముఖ్యత, వీరేశలింగం ఉద్యమం, రాయలసీమ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం వంటి సాహిత్య ఉద్యమాలు, ఇతర భాషల ప్రభావం తెలుగు సాహిత్యంపై ఏ విధంగా పడింది వంటి ఆసక్తికర విషయాలెన్నో ఈ పుస్తకంలో చర్చించారు. ఆ గ్రంథంలో చర్చించిన విషయాలు అనంతర కాలంలో సాహిత్య పరిశోధకులకు పరిశోధనాంశాలయ్యాయి. ఈ పుస్తకం తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసే విద్యార్థులకు, పరిశోధకులకు, ఉపాధ్యాయులకు, అలాగే తెలుగు సాహిత్యంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరికి దిక్సూచి వంటిది. పురాణ వాంగ్మయం, రసోల్లాసము, ఆలోచనం, చిత్రాక్షరాలు, మహాద్వైతం, మా విమర్శ ప్రస్థానం, నవయుగ రత్నాలు, రామకథ, సాయిసుధ, సుశీల కథలు, తిరుపతి వెంకట కౌల కావ్య సమీక్ష, వెలుగుబాట, విభావన వంటివి ఆయన సాహిత్య క్షేత్రంలో వెల్లివిరిసిన ఆణిముత్యాలు. యూపీఎస్సీ వారు నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లోనూ, రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహించే గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షల్లోనూ తెలుగు ఐచ్ఛికాన్ని ఎంచుకున్న అభ్యర్థుల కొరకు హైదరాబాద్ స్టడీ సర్కిల్ వారి సౌజన్యంతో జీవీఎస్ వారు రాసిన తెలుగు సాహిత్య పాఠాలు అభ్యర్థుల పాలిట కల్పతరువై ఎంతోమంది తెలుగు అభ్యర్థులు ఎంపికవ్వడానికి దోహదపడ్డాయి. తెలుగు సాహిత్య నేపథ్యం లేని అభ్యర్థులు సైతం కేవలం సివిల్ సర్వీసెస్ పరీక్ష కొరకు మాత్రమే తెలుగును ఎంపిక చేసుకునేంత ప్రామాణికమైన మెటీరియల్ సిద్ధం చేసి అనేక మంది దృష్టిని తెలుగు సాహిత్యం వైపు మళ్లించిన ఘనత ఆయనకు దక్కుతుంది. 1960లో వీరరసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 1983లో రసోల్లాసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, 1986లో ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించాయి. శ్రీ పుట్టపర్తివారి సేవలు ఆయన ఆధ్యాత్మిక చింతనను పరాకాష్ఠ చేర్చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన గ్రంథ పఠనము, గ్రంథరచనము, ఆంధ్ర మహాభారత ముఖ్య సంపాదకీయము తన జీవితానికి పరమార్థం చేకూర్చింది. ఎన్నాళ్లు బ్రతికావు, ఎలా బ్రతికావు అన్నది కాదు, ఎందుకోసం బ్రతికావు, ఏ అనుభవం కోసం బ్రతికావు అన్నది ఈ జీవిత లక్ష్యం అనే అంతిమ సందేశంతో 2006 ఆగస్టు 15వ తేదీన పరమపదించారు.
బయలుదేరడం ప్రగతి లక్షణం, ఆగకపోవడం అభ్యుదయశీలం అని చెప్పిన జీవీఎస్ గారి సూత్రం అందరికీ వర్తిస్తుంది.

మేలింత వరకు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారి సాహిత్య ప్రస్థానం ఈ అంశం గురించి డాక్టర్ టి జాన్ కిరణ్ బాబు గారి ప్రసంగం విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రాబోయే అతిథి కార్యక్రమం తర్వాత చౌటుప్పలు శ్రోతలు కస్తూరి రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు పృథ్వీనారాయణ పృథ్వీరాజ్ రుద్రగణేష్ వీరు కోరుతున్నారు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట గీత రచన

బ్యూటిఫుల్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ ప్రియమైన నీకు నుంచి వింటూ ఆనందిస్తున్నారు హరివిల్లు. సో కవచ్ అనేది ప్రధానంగా ఏ ఉద్దేశంతో రూపొందించబడిన స్వదేశీ వ్యవస్థ అని అడిగాను. చాలా మంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, చూద్దాం. నిఖిల్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ జయస్వి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అండ్ కడప నుంచి శ్రీదేవి గారు, హాయ్ మేడం, నేను ఆర్జే అవ్వాలి అనుకుంటున్నాను. సో స్వీట్. అండ్ దాందే ఉందండి, గలగల మాట్లాడే ఆ సంతోషం గనుక మీ సొంతం అయితే మంచి భాష తప్పకుండా అవ్వచ్చు. అండ్ ట్రై చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. అండ్ కుసుమ అంబట్ నగర్ నుంచి పంపించారు, సరైన సమాధానం. అండ్ అంబికా భవానీపురం నుంచి రైట్ ఆన్సర్, హాయ్ జేఎస్వి గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. ఉపేంద్ర గారు పాలమర్రి నుంచి, ధన్యవాదాలండి. అండ్ మీ పేరు పంపించలేదు బట్ సరైన ఆన్సర్ అయితే పంపించారు. ఓకే, మంగళగిరి నుంచి సౌజన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాసు గారు చనుబండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు సరైన సమాధానం అందించారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు, స్వరూప గారు, రబీనగర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ ఎర్రమిల్లి సీతమాలక్ష్మి గారు చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడనే నుంచి సరైన సమాధానం అందించారు. వాసు గారికి, నరసింహారెడ్డి గారికి అభినందనలు అందించామని తెలియచేయండి తప్పకుండా అండి. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ సరైన ఆన్సర్ కూడా పెట్టినందుకు ఆదినారాయణ గారు దావుబుచ్చయ్య కాలనీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ కనకారావు గారు పెడనే నుంచి రైట్ ఆన్సర్ అందించారు. చెల్లపాండి రామర్ గారు, మొనిషా మధురై తమిళనాడు నుంచి రైట్ ఆన్సర్. హాయ్ జయస్వి అంటూ మురళి గారు పంపించారు. హాయ్ మురళి గారు. అండ్ దుర్గారావు గారు, మనకి మనం ధైర్యం చెప్పుకోవాలి అంటే. సో నాకైతే మీరు పంపించిన మెసేజ్ అర్థం కాలేదు. ఎనీవేస్, థ్యాంక్ యూ. రాజేష్ గారు హిందూపూర్ నుంచి సరైన సమాధానం. నువ్వు పెద్దవేడు నుంచి సుధా గారు రైట్ ఆన్సర్ అండి. మార్కాపురం నుంచి శివాజీ నగర్ నుండి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా అండ్ రైట్ ఆన్సర్ అందించినందుకు మీకు ధన్యవాదాలు. పెద్దపరిమి నుంచి అబ్దుల్ కలాం గారు రైట్ ఆన్సర్. సో సరైన సమాధానం రివీల్ చేసే సమయం కూడా వచ్చేసింది. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ అలాగే ముసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా పంపించారు. వెల్, ఆన్సర్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ అన్నమాట. సో ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ దీనికి సంబంధించి ఈ రైలు ప్రమాదాల యొక్క నివారించడానికి అందించినటువంటిది కవచ్ అనేది ప్రధానంగా ఈ ఉద్దేశంతో రూపొందించబడినటువంటి స్వదేశీ వ్యవస్థ. అండ్ 10:49 AM అయిపోయింది మన క్లాక్ లో టైం. 2026 రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? 2026 రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? సరైన సమాధానాలు గనక మీకు తెలిస్తే మీ ఆన్సర్స్ ని నాకు 8662488114 ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తూ ఉండండి. 2026 సంబంధించి రామన్ మెగసెసే అవార్డు గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు? సో మీ ఆన్సర్స్ పంపిస్తూ ఉండండి. అండ్ దాంతో పాటుగా ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. మరి ఏ మూవీ నుంచి అంటే ప్రియురాలు పిలిచింది మూవీ నుంచి.

గీతాలు పిలిచి భూమి నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఆనందిస్తూ ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్జ్ పై. అండ్ 2026 రామన్ మెగసెసే అవార్డ్ గ్రహీతలుగా ఎవరిని ప్రకటించారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపిస్తూ ఉన్నారు. హాయ్ జయస్వి గారు, నేను ఎలా అవ్వాలి ఆర్జే? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటండి? సో బేసిక్ గ్రాడ్యుయేషన్ ఉండాలి, అండ్ గలగలా మాట్లాడే చిత్రతో ఉండాలి, దాంతో పాటుగా టాపిక్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉండాలి. అండ్ బియాండ్ ఆల్ దిస్ థింగ్స్, మీ మెయిన్ ప్యాషన్ ఏంటో ఫస్ట్ ఆలోచించండి. మీ మనసుకి నచ్చిన పని అయితే సంతోషంగా హ్యాపీగా చేయొచ్చు. ఇఫ్ ఆర్జే ఇస్ యువర్ ప్యాషన్, జస్ట్ గో అహెడ్ విత్ యువర్ హార్ట్. ఓకే. అండ్ నెక్స్ట్, హాయ్ జేఎస్పీ అంటూ మనకి ఆన్సర్స్ పంపించారు. ఎవరు ఎవరు? ముసపేట్ మహబూబ్ నగర్ నుంచి. అండ్ నరేష్, మెర్సీ విజయ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ రాఘవేంద్రరావు గారు. సో రాఘవేంద్రరావు గారి రామన్ మ్యాగ్సెస్ అవార్డ్కి చేశారా అండి? నాకైతే ఏం అర్థం కాలేదు. అబ్సల్యూట్లీ రాంగ్ ఆన్సర్, సో సారీ. కనకారావు గారు పెడన్ నుంచి, రైట్ ఆన్సర్. జయస్వి గారు పాట పాడచ్చు కదా? ఓకే. నెక్స్ట్, చెల్లపాండి రామర్ రైట్ ఆన్సర్ పంపించారు. మనీషా గారు తమిళనాడు నుంచి. భాస్కర్ గారు పెడన్ నుంచి సరైన సమాధానాన్ని పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద క్లారిఫికేషన్. అండ్ రాజేష్ గారు హిందూపూర్ నుంచి. అండ్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి. అంబికా గారు భవానీపురం నుంచి. రైట్ ఆన్సర్స్ రామానగర్ బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే గుడ్ మార్నింగ్ జయస్పి అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి ఆన్సర్ పంపించారు. నెక్స్ట్, ఈ ముగ్గురికి ప్రకటించారు. అనంతపురం నుంచి టైలర్ రమేష్, మెకానిక్ వెంకట చలపతి గారు. ధన్యవాదాలండి. జాన్సన్ గారు ఫ్రం విజయవాడ నుంచి. హాయ్ జాన్సన్ గారు, ఇట్స్ బిన్ ఎ వెరీ లాంగ్ టైమ్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్ వేదాంతం జానకి శ్రీనివాస్ గారు. జీకే క్వశ్చన్స్ అన్ని సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండ్ రైట్ ఆన్సర్. సరైన సమాధానాన్ని పంపించారు సౌజన్య గారు మంగళగిరి నుంచి. ఈరోజు మీ షో చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇంతకీ ఆన్సర్స్ చెప్పే టైం కూడా వచ్చేసింది బాస్. 2026 సంవత్సరానికి గాను రామన్ మెగసెసే అవార్డును టామీకి, ఆయన సింగపూర్ కి సంబంధించిన ఆయన, అలాగే మయన్మార్ కి సంబంధించి బోకి మరియు రూనా ఖాన్ బంగ్లాదేశ్ కి సంబంధించిన ముగ్గురికి ప్రకటించారన్నమాట. సో వీరి ముగ్గురికి, టామీకో అలాగే రూనా ఖాన్ ఇంకా బోకి.

సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్ ఈ ప్రాంతాలకు సంబంధించిన వారికి రామన్ మెగసెసే అవార్డుని ప్రకటించారు. సో రైట్ ఆన్సర్స్ పంపించారు అందరూ బాయ్, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఒక్క మెసేజ్ బొడ్డు తులసిదాస్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు, నవ్పేట్ విలేజ్ నిజామాబాద్ జిల్లా నుంచి. ధన్యవాదాలండి. మరి నేను కూడా మీ అందరికీ టాటా బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది 10:57 దాటి 30 సెకండ్స్ వైపు పరుగులు తీస్తుంది. మరి ఈ రోజైతే చాలా విలువైన విషయాలు తెలుసుకున్నాం కదా. చిన్న చిన్న విషయాలకి, క్షణికమైనటువంటి కోపాలకి, తాత్కాలికంగా ఉండేటువంటి బాధలకి కుంగిపోయి లోపడిపోయి మన జీవితాన్ని మనం ఎప్పుడు కూడా త్యాగం చేసుకోవాల్సిన అవసరం లేదు, అంతం చేయాల్సిన అవసరం అస్సలే లేదు బాస్. ఇది లైఫ్ బాస్. ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ ఎలాచీ ఛాయ్ తాగావా, రేపు చక్కటి అగర్ ఛాయ్ తాగావా అన్నట్టు ఉండాలి. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎప్పుడైతే టీ అంత మరిగితే అంత రుచి వస్తుందో, జీవితంలో ఈ కష్టాలన్నీ దాటాకే లైఫ్ లో సక్సెస్ అనేది వస్తుంది బాస్. దానికోసం ఎదురు చూడక తప్పదు. ఇట్స్ అ ఫేజ్ ఆఫ్ అ గేమ్, రైట్? మరి జీవితానుభవాన్ని ఆనందించండి, సంతోషించండి, ఎప్పుడు ఇలాగే ఆనందాన్ని పంచుతూ ఉండండి. సో నేనైతే కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ డే మరొక బ్యూటిఫుల్ షోతో. అంటిల్ దెన్ నేను మీ జేఎస్వి సైనింగ్ ఆఫ్.

సైబర్ నేరాల నియంత్రణకు రాష్ట్రంలో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. విశాఖపట్నం బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా బీచ్లో పరిశుభ్రత చర్యలు చేపట్టి చెత్తను తొలగించారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఎల్ఈఎస్టీ 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే ఎల్ఈఎస్టీ పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. బడి కోసం మనమందరం కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతలు, పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు సమాజంలోని ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మి విజ్ఞప్తి చేశారు. పాఠశాలల మౌలిక వసతులు, విద్యార్థుల సౌకర్యాలు మరియు విద్యా వాతావరణాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రికేయుల సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ఆత్మహత్యలు వంటి దుర్ఘటనలకు పాల్పడకుండా చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లల్లో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగిసిపడే అవకాశమున్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హాయ్ హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జే సమత. మరి సమయం చూసుకుంటే 11:11 నిమిషాలు అయితే అయిపోయింది. అండ్ మరి మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

0: సినిమాలో ఒక సీన్ అయిపోయింది అనుకోండి, సినిమా అయిపోతుందా? కాదు కదా, కథ ఇంకా ఉంటుంది. కొత్త మలుపులుంటాయి, ఊహించని ఆనందాలు ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా ఒక చెడ్డ రోజు లేదా ఒక అపజయం, ఒక నిరాశ, ఒక సమస్య, ఇవి మొత్తం జీవితానికి నిర్వచనం కాదు. సో మరి ఈ అంశాన్ని చాలా సున్నితంగా సినిమాల్లో సూసైడ్స్ చేసుకోవద్దు, ఆ వచ్చినటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా చూపించినటువంటి సినిమాలు అయితే చాలా ఉన్నాయి. సో మరి ఈ వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మరి సినిమాల ద్వారా మరి మనకు ఎలాంటి మోటివ్ ఇస్తున్నారు అనేటువంటి విషయం గురించి అయితే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ముందుగా అయితే ఆర్య ఈ చిత్రం నుంచి ఒక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. రవివర్మ గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి ఈ సాంగ్ అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: హే బ్రదర్, వన్ సైడ్ లవ్ చూడు బ్రదర్, వన్ సైడ్ లవర్స్ ఎప్పుడు బాధపడకూడదు, ఎందుకంటే వన్ సైడ్ లవ్ అంత రాయల్ లవ్ ఈ ప్రపంచంలోనే లేదు. మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం, మనం ఇచ్చేవాళ్ళం, వాళ్ళు తీసుకునేవాళ్ళు, మందే అప్పర్ హ్యాండ్.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
1: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్కి వెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
2: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి సూసైడే అల్టిమేట్ సొల్యూషన్ కాదు అని చాలా సున్నితంగా సినిమాల్లోని కొన్ని పాత్రల ద్వారా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి కష్టాల ద్వారా మనకు చెప్పిన సినిమాల గురించి మనం తెలుసుకుందాం అని చెప్పాను కదా. సో మరి ఇందులో మొదటిగా చెప్పుకోవాల్సింది 1986లో రిలీజ్ అయినటువంటి సిరివెన్నెల సినిమా గురించి. కళ్ళు లేని ఓ అంధ గాయకుడు, మూగదైన ఓ చిత్రకారిణి, వీరిద్దరి జీవితాల్లో ఎన్ని లోపాలున్నా సమాజం నుంచి ఎన్ని అవమానాలు ఎదురైనా కూడా కుంగిపోలేదు. ఆత్మహత్య అనే ఆలోచనకే తావివ్వకుండా తమలోని ప్రతిభతో జీవితాన్ని ఎలా గలవచ్చో ఈ సినిమా చూపించింది. అండ్ ఇంతేనా, ఇంకా కొన్ని మూవీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాజా ది గ్రేట్. ఈ సినిమా కూడా ఒక పక్క కమర్షియల్ ఎంటర్టైనర్ అయినప్పటికీ ఇందులో ఒక అద్భుతమైన ఎమోషనల్ పాయింట్ కూడా ఉంది. సో కళ్ళు పుట్టుకతోనే లేకపోయినా కూడా సమాజం దృష్టిలో అదొక పెద్ద లోపం అయినా కూడా రాజా ఎప్పుడూ కుంగిపోలేదు. నా కళ్ళు లేకపోతే ఏంటి, మిగతా ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయి, గుండె నిండా ధైర్యం ఉంది అంటూ ఎంతో పాజిటివిటీతో ఎలా జీవించాలో మనకు చూపించినటువంటి సినిమా రాజా ది గ్రేట్ అని కూడా చెప్పచ్చు. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి మనం మాట్లాడుకుందాం, ఆర్యా 2. సో మరి ఈ సినిమాలో ప్రేమ, అసూయ, భావోద్వేగాల మధ్య పాత్రలు తీవ్రమైన మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాయో మనకు చూపించారు. ప్రేమలో సమస్య వచ్చినప్పుడు మన జీవితానికి ఒకే సమస్య చుట్టూ పరిమితం చేసుకోకుండా, అంటే ఇక ప్రేమ అంటే లవ్ ఫెయిల్యూర్ అయిపోగానే అబ్బా ఇంకా నా లైఫ్ ఏం లేదు అని ఇప్పుడు యూత్ చాలా మంది అలా అనుకుంటున్నారు కదా, బట్ అలా కాదు. మన చుట్టూ ఉన్న వాళ్లతో ఆ విషయాన్ని పంచుకోవడము, లేకపోతే ఇంకాస్త ట్రై చేయడము, లేకపోతే వేరే వాటి వైపు మన దృష్టిని మళ్లించుకోవడము, ఇలా చేస్తే ఖచ్చితంగా మనం ఆ బాధ నుంచి బయటికి రావచ్చు అనేటువంటి విషయాన్ని మనకు చక్కగా చూపించినటువంటి సినిమా ఆర్యా 2 అని చెప్పచ్చు. అలాగే ప్రేమలో విఫలమైన వారికి మిగిలేది విషాదం, పశ్చాత్తాపం మాత్రమే కాదు అని చూపించినటువంటి మరొక సినిమా 7 by G బృందావన్ కాలనీ. ఒక వ్యక్తి మన జీవితంలో ముఖ్యమైన వారే కావచ్చు, కానీ మన జీవితంలోని మొత్తం భవిష్యత్తు ఒక సంబంధంతో ముగియదు అనేటువంటి చక్కటి సందేశాన్ని ఈ సినిమా చూపిస్తుంది. మరి ఇలాంటి మరిన్ని మంచి మంచి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం మరొక చక్కటి పాట తిన్న తర్వాత. ఫ్రమ్ ద మూవీ ఆర్యా 2 అయితే మీ అందరి కోసం వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనమైతున్నాం. అండ్ మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా సినిమాల్లో కూడా ఇదే అంశాన్ని చాలా సున్నితంగా చూపించినటువంటి పాత్రలు, వాళ్ళు ఫేస్ చేసినటువంటి కష్టాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని సినిమాల గురించి. అండ్ ఇంకా చెప్పాలి అంటే లవ్

అబ్బాయి అమ్మాయిని ప్రేమించినప్పుడు, సో అమ్మాయి తనని మోసం చేసిందని తెలుసుకున్నప్పుడు అది తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటారు. ఆ తీవ్రమైనటువంటి అవమానాన్ని, గుండెకోతను తట్టుకోలేక ఆవేశంలో ఆమెను చంపి తీవ్రమైనటువంటి గిల్ట్తో తను కూడా చనిపోతాడు. సో మరి ఈ తొందరపాటు నిర్ణయం తర్వాత మరి తన తమ్ముడిని జీవితాన్ని ఎలా మార్చేసింది, సో ఇది చూపిస్తారనమాట మనకి ఈ సినిమాలో. సో ప్రేమ అంటే లవ్ ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు కదా. సో మిమ్మల్ని మోసం చేసిన వారి కోసం మీ అమూల్యమైనటువంటి ప్రాణాలని బలి పెట్టకండి అంటూ చక్కటి ఇన్ఫర్మేషన్తో మనకి ఈ సినిమాని అయితే చూపిస్తారు. అలాగే దీనికి పూర్తిగా భిన్నమైనటువంటి సినిమా సీతారామం అని చెప్పచ్చు. 2022లో రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మనకి చూస్తే మరణాన్ని సైతం ప్రేమ జయిస్తుంది అనేటువంటి ఇతివృత్తంగా మనకి ఈ సినిమా అయితే కనిపిస్తుంది. సో ఆర్మీ ఆఫీసర్ రామ్ దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పిస్తాడు. సో మరి సీత తను ప్రాణంగా ప్రేమించినటువంటి రామ్ ఇక లేడు అనేటువంటి చేదు నిజాన్ని తెలుసుకున్నా కూడా నా ప్రేమ లేనప్పుడు నా జీవితం ఎందుకు అని అలా తన లైఫ్ ని చాలించలేదు. సో ఒక మంచి లైఫ్ మెసేజ్ ఇచ్చింది ఈ సినిమా. సో రామ్ శారీరకంగా లేకపోయినా అతని జ్ఞాపకాలతో అతను ఒక వీరుడిగా దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని గౌరవిస్తూ ఆ ప్రేమను గుండెల్లో దాచుకుని ధైర్యంగా బతికి చూపిస్తుంది సీత. సో మరి ఇలా చూసుకుంటే ప్రేమించిన వారు దూరమైతే ప్రాణాలు వదిలేయడం కాదు, వారి ప్రేమను గౌరవిస్తూ వారు గర్వపడేలా బతకడమే నిజమైన ప్రేమ అని చూపిస్తుంది ఈ సినిమా. మరి ఇలాంటి మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం మనమైతే. అండ్ అలాగే మరి వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా మరి జీవితంలో మాత్రమే కాదండి మనకి కష్టాలు ఉండేది, సినిమాల్లో కూడా క్యారెక్టర్స్ కి మరి కష్టాలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళు ఎలా ఫేస్ చేశారు అనేటువంటి విషయాన్ని చూపిస్తూ మన మంచిగా చూపించినటువంటి సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ ఇంకా నెక్స్ట్ ఇంకొక సినిమా గురించి చెప్పాలి అంటే, ప్రేమ విఫలమైతే జీవితమే శూన్యం అనుకునేటువంటి యువత ఖచ్చితంగా చూడాల్సినటువంటి సినిమా మజిలీ. సో ఇందులో సమంత నాగ చైతన్య కనిపించారు మనకి. అండ్ అలాగే సో నాగ చైతన్య తన మొదటి ప్రేమ విఫలమవడంతో తీవ్రమైనటువంటి డిప్రెషన్ లోకి వెళ్లిపోతాడు. తాగుడుకు బానిసయ్యే జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకుంటూ ఆత్మహత్య సదృశ్యమైనటువంటి స్థితిలో ఉంటాడనమాట. కానీ అతని భార్య చూపించేటువంటి నిస్వార్థమైన ప్రేమ, తండ్రి ఇచ్చేటువంటి సపోర్ట్ అతనిలో మార్పు తెస్తాయి. సో ఒక ప్రేమ విఫలమైతే జీవితం ముగిసిపోదని, మనల్ని ప్రాణంగా ప్రేమించేవాళ్లు ఇంకొకరు ఉంటారని తెలుసుకుని మళ్లీ కొత్త జీవితాన్ని ఎలా ప్రారంభించవచ్చు అనేటువంటి విషయాన్ని ఈ సినిమాలో చక్కగా చూపించారు. అలాగే స్టూడెంట్స్ చదువుల ఒత్తిడి వల్ల పరీక్షల భయంతో ప్రాణాలు తీసుకోవడం ఎంతో తప్పు అని చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సినిమా స్నేహితుడు. సో ఇదే మనకి హిందీలో త్రీ ఇడియట్స్ గా వచ్చింది కదా. సో ఇందులో కాలేజ్ నుంచి సస్పెండ్ అవుతాననేటువంటి భయంతో తండ్రి నమ్మకాన్ని పోగొట్టుకోలేక బిల్డింగ్ పై నుండి ఆత్మహత్యకు ప్రయత్నిస్తాడు సెంథిల్ అనేటువంటి ఒక యువకుడు. కానీ ప్రాణాలతో బయటపడ్డాక అతనికి అర్థమవుతుంది, ఒక సర్టిఫికేట్ లేదా మార్కుల షీటు మన ప్రాణం కంటే పెద్దది కాదని. సో వీల్ చైర్ లో కూర్చునే తన భయాలన్నింటినీ దాటుకొని తను అనుకున్నటువంటి ఉద్యోగాన్ని సాధిస్తాడు. సో పరీక్షల్లో ఫెయిల్ అయితే లైఫ్ అయిపోలేదు ఫ్రెండ్స్, చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే, చదువే జీవితం కాదు అని చక్కగా చూపించినటువంటి సినిమా అది. అండ్ ఇంకా చెప్పాలి అంటే, ఒకసారి మనం విఫలమయ్యామని మన జీవితం అక్కడితో ఆగిపోదు కదా. మన కోసం ఒకసారి మనం అనుకున్నటువంటి మార్గం మూసుకుపోతే కొత్త మార్గం ఓపెన్ అవుతుంది అని చూపించినటువంటి సినిమా జెర్సీ. అలాగే భావోద్వేగాలు, మానసిక ఒత్తిడి, బాధను ఒంటరిగా మోయాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితంలో ఎన్ని బాధాకరమైనటువంటి అనుభవాలు ఎదురైనా చావు దానికి అస్సలు పరిష్కారం కాదు అని చెప్పినటువంటి సినిమా డియర్ కామ్రేడ్. సో ఈ సినిమాలన్నీ కూడా మనకు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్తున్నాయి. అదేంటంటే, ఒకరోజు కన్నీళ్లు ఉండొచ్చు కానీ రేపు ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఒకరోజు దారి కనిపించకపోవచ్చు కానీ రేపు కొత్త దారి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈరోజు మనం ఒంటరిగా అనిపించవచ్చు కానీ మాట్లాడితే మన పక్కన నిలబడేటువంటి మనుషులు కూడా ఉన్నారని తెలుసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు మనసు అలా భారంగా అనిపిస్తే మౌనంగా బాధను మోయకండి, మాట్లాడండి, సహాయం అడగండి. ఎందుకంటే జీవితం చాలా విలువైంది, జీవితం ఒకేసారి లభించేటువంటి అద్భుతమైన విలువైన బహుమతి. సో ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరికొన్ని లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 5 విత్ యువర్ ఆర్జే సమత. అండ్ మరి మనం అయితే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

0: diabetes and common cancers closer to communities with referral pathways for further care. Prince Rahim Agha Khan, the 50th hereditary imam of the Ismaili Muslim community and chair of the Agha Khan Development Network, has arrived in New Delhi on his maiden visit to India. He was welcomed by an Indian delegation on his arrival. The Ministry of External Affairs extended a warm welcome to Prince Rahim Agha Khan V, saying the visit will provide an opportunity to review ongoing cooperation with the Agha Khan Development Network in social development and heritage preservation, and explore collaboration on development and community initiatives. India has stepped up its humanitarian assistance to flood-hit Nepal with the 8th Indian Air Force aircraft carrying 35 tons of relief and rescue supplies that landed in Kathmandu yesterday. The Ministry of External Affairs said the latest consignment includes National Disaster Response Force equipment, rescue gear, forensic supplies and replenishment supplies for Indian Army teams involved in the ongoing relief and rescue efforts. In cricket, India will take on Bangladesh in the semi-final match of Women's Asia Cup today in Dubai. The match will begin at 8 p.m. IST. Benchmark domestic equity indices were trading marginally down during the forenoon session today. The Sensex dropped 43 points to 74,722, while the Nifty dipped 21 points to 23,411 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఎఫ్ఎం అండ్ మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ప్రకృతి మనకు జీవనాన్ని ఇస్తుంది, కానీ కొన్నిసార్లు అదే ప్రకృతి శక్తి విపత్తుల వల్ల మనుషుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వరదలు, తుఫాన్లు, భూకంపాలు, సునామీలు, కొండ చర్యలు విరిగిపడటం, కరువులు, ఇవన్నీ కూడా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో కలిగించినటువంటి భారీ నష్టాన్ని అవి ఎదుర్కొన్నటువంటి కొన్ని ప్రాంతాల గురించి ఈ రోజైతే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. మరి మనమైతే రీసెంట్ గా చూసాం ఇటీవల టిబెట్ గ్లేసియర్ సంక్షోభం ప్రధానంగా గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఇలా శరవేగంగా మారుతున్నటువంటి వాతావరణ మార్పుల కారణంగా మరి టిబెట్ లో ఏం జరిగిందో మనం అయితే చూసాం కదా. సో మరి ఈ ఆగస్ట్ 26 నేపాల్ టిబెట్ సరిహద్దు ప్రాంతంలో సుమారు 5,200 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక భారీ గ్లేసియర్ మంచు కొండ చర్యలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్నటువంటి నదిలో పడిపోయాయి. సో ఈ హిమమంచు ప్రవాహం వల్ల బిలియన్ల కొద్దీ ఘనపుటడుగుల మంచు, బురద, నీరు ఒక్కసారిగా పోటే, కోసి, అలాగే త్రిశూలి నదుల్లో పోటెత్తాయి. దీనివల్ల సునామీని తలపించేలాగా హఠాత్తుగా వరదలు, సో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటాయి కదా, సో ఇలా వచ్చాయి. ఈ విపత్తు కారణంగా నేపాల్ అలాగే టిబెట్ పరిసర ప్రాంతాల్లో 1,350 ప్రజలు మరణించగా వేలాది మంది గల్లంతయ్యారు. అనేక గ్రామాలు, వంతెనలు, జల విద్యుత్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో దీనికి మెయిన్ గా సైంటిఫిక్ రీజన్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ గ్లోబల్ వార్మింగ్, తర్వాత గ్లేసియర్ లేక్స్ పెరగడం, అలాగే వాతావరణ మార్పుల తీవ్రత. సో ఇవన్నీ కూడా వీటికి కారణంగా ఉన్నాయి. అలాగే మరి ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి మన భారతదేశంలోనే ఇలా అంటే ప్రకృతి విపత్తుల రూపంలో చాలా సార్లు అక్కడ ప్రజలు ఇబ్బందులు పడినటువంటి ప్రదేశాల గురించి అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం. పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: విందాం వివిధ భారతి కార్యక్రమాలు.

0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటో సీత, అది నాకు చాలా ఇష్టం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: Attention, national recognition for your hard work, for those making outstanding contributions to the animal husbandry and dairy sector and embracing innovative practices. The Department of Animal Husbandry and Dairy, Government of India, invites nominations for the prestigious National Gopal Ratna Awards 2026. The awards recognize excellence in 3 categories: Best Dairy Farmer, Best Dairy Cooperative Society, Best Artificial Insemination Technician, and there is more. Special provisions have been made for the Northeastern region and Himalayan states. Nomination period 10th August to 10th September 2026. So what are you waiting for? Apply today at www.awards.gov.in or visit your nearest CSC center to submit your nomination. National Gopal Ratna Awards 2026, issued in public interest by the Department of Animal Husbandry and Dairy, Government of India.

0: శాఖ వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమావేశం

0: విశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్టాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, ఏ హోగ్యా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కి 4 లైనింగ్ కా కామ్ చల్ రా హై, తో కరీబ్ కరీబ్ 2000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్పింగ్తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్ధారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
2: $100,000 Indian rupees, which is probably barely $1,000, but which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over $100,000 Indian rupees.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus ఢిల్లీలో జరిగిన ఆగ్నేయాసియా ప్రాంతీయ కమిటీ 79వ సమావేశాల సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాను కలుసుకున్నారు. ముఖ్యంగా మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ సాధించిన ఆరోగ్య పురోగతికి టెడ్రోస్ నడ్డాను అభినందించారు. గర్భధారణ నుంచి కౌమార దశ వరకు తల్లులు, పిల్లలకు అండగా నిలుస్తూ ప్రజల చెంతకే ఆరోగ్య సంరక్షణ చేరవేస్తున్న ఆశా కార్యకర్తలు భారత్లో ఒక శక్తివంతమైన ఉదాహరణ అని ఆయన అన్నారు. విస్తరించిన వ్యాధి నిరోధక టీకాలు, సంస్థాగత కాన్పులు 78% నుంచి 93% పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరమ్వీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవాల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పీ

ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో

0: తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, న్యాచురల్ డిజాస్టర్స్ అనేవి ఎక్కువగా జరిగేటువంటి ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బంగ్లాదేశ్, బంగాళాఖాతానికి సమీపంలో ఉండడం వల్ల తుఫాన్లు, వరదలు తరచుగా ఇక్కడ బంగ్లాదేశ్ లో ఎదురవుతూ ఉంటాయి. సముద్ర మట్టానికి తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ప్రమాదానికి గురవుతూ ఉంటాయి. అలాగే భారతదేశంలో తుఫానుల ప్రభావాన్ని తరచుగా ఎదుర్కొనేటువంటి రాష్ట్రాల్లో ఒడిశా కూడా ఒకటి అని చెప్పచ్చు. తీర ప్రాంతాల్లో బలమైనటువంటి తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలు, బలమైన గాలులు ఇవన్నీ కూడా ఒడిశాకి ఈ ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. అంతేనా, బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి తుఫానుల ప్రభావం వలన, అలాగే తుఫాన్లు, భారీ వర్షాలు, వరదలను ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతం కోస్తా ఆంధ్ర. అండ్ ఇంకా మరిన్ని ప్రదేశాలు అయితే ఉన్నాయి, సో మరి వాటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే వినతృదండి ప్రతి మీ అందరి కోసం. మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ డమరుకం. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

మరి ప్రపంచ వ్యాప్తంగా నేచురల్ డిజాస్టర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి కొన్ని ప్లేసెస్ గురించి మనమైతే చెప్పుకుంటున్నాం కదా. అండ్ అలాగే భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతక కార్యకలాపాలు ఎక్కువగా కనిపించేటువంటి ప్రాంతాల్లో జపాన్ కూడా ఒకటి. ఇది భూమి ఏకపల సరిహద్దుల దగ్గర ఉండడం వల్ల ఇది ప్రధాన కారణంగా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో అంటే జపాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భూకంపాలు, సునామీలు, సో ఇలా ఇవన్నీ కూడా ఎక్కువగా మనకు కనిపిస్తుంటాయి. అలాగే ఇండోనేషియా, ఇక్కడ కూడా భూకంపాలు, అగ్నిపర్వతాలు, సునామీలు ఎక్కువగా గురయ్యేటువంటి ప్రాంతం ఇది. 2004లో ఇండియన్ ఓషన్ లో వచ్చినటువంటి సునామీ వల్ల ఈ ప్రాంతం చాలా ప్రభావితమైంది అని చెప్పచ్చు. అలాగే భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడడం ఇలాంటి ఎన్నో విపత్తులు అనేవి కూడా సంభవిస్తూ ఉంటాయి. ప్రకృతి విపత్తులను మనం పూర్తిగా ఆపలేకపోయినా ముందస్తు హెచ్చరికలు, సరైన ప్రణాళిక, సురక్షిత నిర్మాణాలు, ప్రజల్లో అవగాహన ఇలాంటి వాటి ద్వారా చాలా వరకు మనమైతే ఈ నష్టాన్ని తగ్గించవచ్చు. సో ఇది వాళ్ళకి మనం మీకు తెలుసా అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం. ప్రతి ఆర్జే సమత.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో నాయకత్వమే కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ, అధికారులు ఉద్యోగుల్లో నాయకత్వ పటిమ పెరిగితేనే ప్రజలకు పాలన మరింత వేగంగా సమర్థంగా చేరుతుందని తెలిపారు. 5 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలపడం వల్ల వేగవంతమైన ప్రయాణికుల రవాణా, సౌకర్యవంతంగా సరుకుల రవాణాకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో వారు స్పందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు అంజీబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పలు సేవా సంస్థల ఆధ్వర్యంలో 5,000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను ఈ రోజు ఆయన పంపిణీ చేశారు. తిరుపతి విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసు నడిపేందుకు Fly91 విమానయాన సంస్థ ముందుకు వచ్చింది. సంస్థ కార్యకలాపాలను ఈ రోజు నుంచి నిర్వహించనున్నట్లు, వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడపనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9-11 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి LEST 2027 ప్రవేశ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోగా సమర్పించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె విట్రిసెల్వి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరానికి నిర్వహించే LEST పరీక్షను 2027 ఏప్రిల్ 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తాత్కాల బదిలీపై విధులు నిర్వహించే టీటీడీ ఉద్యోగులు భక్తులకు అంకితభావంతో విశేష సేవలందించాలని టీటీడీ జేఈఓ ప్రబల గోపినాథ్ కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో డిప్యూటేషన్ ఉద్యోగుల కోసం తిరుపతిలోని శ్వేత ఆధ్వర్యంలో ఈ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు 80% రాయితీపై 90,222 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ డైరెక్టర్ మంజీర్ జిలానీ ఒక ప్రకటనలో తెలిపారు. ఖాళీగా ఉన్న భూముల్లో తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని ఆయన సూచించారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్టంలో వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసిపడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు రాబోయే 48 గంటల పాటు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

ఈ స్థిర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే లేడీస్ జిమ్ కి వెళ్లాలన్నా, మంచి డైట్ ఫాలో కావాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, అది ఎవరో చూసి మెచ్చుకోవాలనో, లేదా సమాజం పెట్టినటువంటి బ్యూటీ రూల్స్ అండ్ స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వాలనో కాకుండా, కేవలం మన సంతోషం ఆరోగ్యం కోసమే చేయడమే అసలైన జీవించడం అనమాట. సో మన అందం కానివ్వండి, ఆరోగ్యం కానీ, ఇవన్నీ కూడా మన కోసమే. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు, లవ్ యువర్ సెల్ఫ్, అప్పుడే ఇవన్నీ కూడా మనం, అంటే జిమ్కి వెళ్ళాలంటే ఏదో ఎవరో ఏదో అన్నారు కాబట్టి వెయిట్ తగ్గడానికి జిమ్కి వెళ్ళడం కాదు కదా. అలాగే మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా మన స్కిన్ కానీ, లేకపోతే హెయిర్ ఇష్యూస్ ఇలాంటివి ఏదన్నా ఉండాలి, ఉండకుండా ఉండాలి అని అన్నా, అలాగే చక్కగా అందంగా తయారవ్వాలి, అది కూడా ఎవరో మెచ్చుకోవాలని కాదు, మిమ్మల్ని చూసినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ మీకు కలగాలి. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మన మీద మనకి ప్రేమ ఉండాలి. ఎప్పుడైతే మనల్ని మనం ఇష్టపడగలుగుతామో, ప్రేమించగలుగుతామో, గౌరవించుకోగలుగుతామో, అప్పుడే ఇవన్నీ చేసుకోగలుగుతాం అనమాట. నేను ఇంట్లో పనంతా చేస్తున్నాను, ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకుంటున్నాను అని అదొక్కటే కాదు కదా, జీవితం అంటే మన కోసం కూడా కాస్త జీవించాలి. మరి ఎలా జీవించాలి అనేటువంటి విషయం గురించి అయితే నేను ఈరోజు మన ధీర ప్రోగ్రామ్ లో మాట్లాడబోతున్నాను. అండ్ మీరు కూడా తెలుసుకోవాలి అంటే మరి వింటూ ఉండండి వివిధ భారతి FM బై విత్ యువర్ RJ సమత.

0: లైఫ్ ఇజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగానిక్ సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డిఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై నివేదికతో సమావేశం ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనీవా, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: దేశంలో యాజ్ ఆన్ టుడే టోటల్ గా పవర్ గ్రిడ్, సింగిల్ గ్రిడ్ ఉంది, రోడ్ గ్రిడ్ వచ్చేసింది, ఇంకొక పక్క పోర్ట్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, ఉద్యమం ప్రారంభం. ఇంకొడు గుంతలు, అది లీడ్ అయ్యేది నేషనల్ లెవెల్లో రివర్స్ గంగా కావేరి లింక్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు 36 ప్రాజెక్టులు 3 ఏళ్లలో పూర్తి చేయాలి, నిర్దిష్టమైన లక్ష్యాలు ఇచ్చాం, ఫైనాన్స్ స్ట్రక్చరింగ్ కూడా చేశాం. అమలు చేసే బాధ్యత డిపార్ట్మెంట్ ది, అదే మరి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కలెక్టర్స్ అందరిది.
0: అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. భూముల హక్కులకు శాశ్వత పరిష్కారం కల్పించేలా మీ భూమి బ్లాక్ చైన్ సాంకేతికత ఆధారిత ప్రాజెక్టును అమలు చేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్రానికి సంబంధించి అరక్కోణం, రేణుగుంట మధ్య 3, 4 రైల్వే లైన్లు ముఖ్యమైన

0: చేయవని, వీటి ద్వారా తిరుపతి రాయలసీమ ప్రాంతాలకు రైలు అనుసంధానం మరింత బలోపేతమవుతుందని తెలిపారు. పర్యాటకం, వాణిజ్యం, ప్రాంతీయ అభివృద్దికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు వారు ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సభ్యులు ఈరోజు స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీచ్ పరిసరాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించారు. పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించడమే కార్యక్రమం ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి వివిధ సమస్యలపై వినతులను మంత్రి స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారుల ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో పోషకాహారం అందిస్తూ కృష్ణా జిల్లాను పోషకాహార లోపాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నామని జిల్లా సమగ్ర శిశు అభివృద్ది సంస్థ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ విమల తెలుపుతూ,
1: ప్రతి సంవత్సరం పోషణ మా నిర్వహిస్తామండి. ఇది 2026 సెప్టెంబర్లో ఈ నెలంతా కూడా ఈ పోషణ మా కార్యక్రమాలు నిర్వహిస్తాము. 9వ రాష్ట్రీయ పోషణ మా ఇది. ఇందులో భాగంగా ఆహార వైవిధ్యము, ప్రోటీన్, తర్వాత తాజా వేడి భోజనం ఎలాగా, కమ్యూనిటీ భాగస్వామ్యం ఏమిటి, బాల్య వికాసము మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన, ఇవన్నిటి మీద అవగాహన కల్పించుకుంటూ వెళతామండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు ఏ విధంగా వెళ్లాలనేది కూడా మన అంగన్వాడీ కార్యకర్తలు అవగాహన చేసుకుంటూ వెళతాము.
0: డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నాపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికే ఈ అంశంపై పలు వివరాలను వెల్లడించామని జగన్మోహన్ రెడ్డి తెలుపుతూ,
2: సాఫ్ట్ వాల్ పేరిట మరో 38 ఉద్యోగాలు ఇచ్చేసారు పరీక్షలే రాయకుండానే. మరికొన్ని కేసుల్లో అయితే సాపే చక్రం తిప్పేశాం, పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, కింద దాన్ని అమలు చేయడం. ఏ స్థాయిలో జరిగింది ఈ స్పోర్ట్స్ కోటాలో స్కాములు అన్న దానికి చూసుకుంటా పోతా ఉంటే తొవ్వే కొద్దీ అక్రమాల మీద అక్రమాలు కనిపిస్తా ఉన్నాయి. విశాఖపట్నంలో ఏ పరీక్ష రాయకుండానే స్పోర్ట్స్ కేటగిరీలో అంటే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ ఇచ్చినారు.
0: ఆత్మహత్యల నివారణ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రతి ఏటా 10వ సెప్టెంబర్ ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన పరిస్థితుల కంటే ఆ పరిస్థితులను అధిగమించి ఆలోచించాలన్న అంశంపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. చిన్నప్పటి నుండే ఇళ్లలో తల్లిదండ్రులు, పాఠశాలల్లో ఉపాధ్యాయులు పిల్లలలో తగిన మానసిక బలం, ఆత్మవిశ్వాసం కల్పించాలని, అప్పుడే ఆత్మహత్యల నివారణ సాధ్యమవుతుందని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్ట్రంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్యంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. టెలిమానస్ 1-4-4-1-6 ద్వారా కౌన్సిలింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులకు మానసిక

సంకేతాలను గుర్తించేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కొత్త నిబంధనలు 2026ను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం వృత్తాకార ఆర్థిక వ్యవస్థ విస్తరించిన ఉత్పత్తిదారు బాధ్యతా సూత్రాలకు నిబంధనల్లో ప్రాధాన్యత ఇచ్చారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్టంలో ప్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. విశాఖపట్నంలో జరిగే ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ జాతీయ సదస్సును కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ సాయంత్రం ప్రారంభిస్తారు. డీఎస్సీ నియామకాలకు సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ విదా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
4: అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట, అక్కడో ఇక్కడో ఎక్కడో ఒక్కచోట.

ఎస్, ధీర ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అండ్ అలాగే మరి ఆడవాళ్ళు జిమ్ కి వెళ్లాలన్నా, మంచి డైట్ ఫాలో అవ్వాలన్నా, లేదా అందంగా తయారవ్వాలన్నా, ఎవరో చూసి మెచ్చుకోవాలని, లేదా సమాజం పెట్టినటువంటి స్టాండర్డ్స్ కి ఫిట్ అవ్వాలని కాకుండా మన సంతోషం కోసం, ఆరోగ్యం కోసం చేయడమే ముఖ్యం అని చెప్పాను కదా. సో మరి మనం బరువు తగ్గాలనుకుంటే లుక్స్ కోసం మాత్రమే కాదండి, స్ట్రెంగ్త్ కోసం, కాన్ఫిడెన్స్ కోసం అని కూడా గుర్తుంచుకోండి. మన ఒంట్లో శక్తి పెరగడానికి, రోజంతా యాక్టివ్ గా ఉండడానికి ఇలా మనం కరెక్ట్ స్టాండర్డ్స్ అనేవి సెట్ చేసుకోవాలన్నమాట. ఫిట్నెస్ అంటే కేవలం సైజ్ జీరో మాత్రమే కాదు, మన శరీరానికి ఉండేటువంటి ఒక రియల్ పవర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మన శరీర రంగు, ఆకారం ఎలా ఉన్నా దాన్ని గౌరవించాలి. అండ్ మేకప్ అనేది ఇతరుల్ని ఆకర్షించడానికి కాదు, అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు మనకు అది ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఉపయోగపడేలాగా ఉండాలి. అండ్ మనం టీవీ ఆన్ చేస్తే చాలు, ఒక మోడల్ ఎలాంటి ముడతలు మచ్చలు లేని ఫేస్ తో, తెల్లగా పర్ఫెక్ట్ జీరో సైజ్ బాడీతో మెరిసిపోతూ మనకు కనిపిస్తుంది కదా. కానీ అలా కనిపించడానికి చేసేటువంటి శ్రమ, మేకప్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే అలా ఏదో సోషల్ మీడియాలో చూసేసి మనం కూడా అలాగే ఉండాలి అని, ఫాలో అవ్వాలని ఎంతో కష్టపడుతుంటారు చాలా మంది. సో అలాంటివి పెట్టుకోకూడదు. సో ఇలాగా మరిన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, మాట్లాడుకుందాం బ్యూటీ స్టాండర్డ్స్ గురించి. మరొక చక్కటి పాటైతే విన్న తర్వాత.

ధీర ప్రోగ్రామ్ లో మనం అవుతున్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా. సో మరి ఎక్కడో పెట్టినటువంటి బ్యూటీ స్టాండర్డ్స్ కి మ్యాచ్ అవ్వాలని లేదా ఏదో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ లో చూపించినటువంటి ఒక పర్ఫెక్ట్ షేప్ అలాగే పర్ఫెక్ట్ స్కిన్ హెయిర్ సో ఇలాగా ఉండాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. అయితే ఈ రోజుల్లో అన్నిటికీ విఎఫ్ఎక్స్ కానీ ఫోటోషాపింగ్ ఇలా చేస్తున్నారు. యాడ్స్, ఫిల్మ్స్, స్క్రీన్ పైన చూపించేటువంటి స్కిన్ టోన్ అంతా కూడా కంప్యూటర్ గ్రాఫిక్స్ మహిమ కూడా అయ్యుండొచ్చు అని మనం గ్రహించాలి. అలాగే సెలబ్రిటీస్ అలా కనిపిస్తున్నారు అంటే వారి వెనక ఒక పర్సనల్ ట్రైనర్ ఉంటారు, పర్సనల్ చెఫ్ ఉంటారు, మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు అండ్ అలాగే అది వాళ్ల ప్రొఫెషన్ కాబట్టి సో వాళ్ళు అంత చక్కగా కనిపించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మరి ఒక సాధారణ గృహిణిగా లేదా వర్కింగ్ ఉమెన్ గా మన బాధ్యతలు వేరే ఉంటాయి, మన జీవితం వేరే ఉంటుంది కదా. సో అది కూడా గుర్తించాలి. సో అందుకని అందరాని ద్రాక్ష పులుపు అన్నట్లుగా కాకుండా అది చెయ్యాలి అంటే వాళ్ళు ఎంత తప్పన పడుతున్నారు లేకపోతే ఎంత కష్టపడుతున్నారు అండ్ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి, సో వాళ్ళకు ఉన్నటువంటి అవైలబిలిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించి మన బాడీని మనకి తగ్గట్టుగా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మీ శరీరం అనేది మిమ్మల్ని నడిపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి సాధనం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి

దాన్ని గౌరవించండి. మనం బ్రతికేటువంటి జీవితాన్ని ఎవరో చూసి మెచ్చుకోవాలనో, లేదో ఎవరో బాగున్నావు అని అనాలనో మనల్ని మనం కష్టపెట్టుకోకూడదు కదా. సో మరి అది సంగతి. అండ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. సో మీరు ఫిట్ గా ఉండడానికి, యాక్టివ్ గా ఉండడానికి, అండ్ ఎంత పని చేసినా అలసిపోకుండా ఉండేలాగా, అండ్ అలాగే ఏదైనా ఇష్యూస్, సమ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ ఏమి రాకుండా ఉండడానికి మీరు మీ బాడీని చక్కగా ట్రైన్ చేయండి, మెయింటైన్ చేయండి. తప్పించి ఎవరో చూసి మెచ్చుకోవాలని, లేకపోతే ఏదో బ్యూటీ స్టాండర్డ్స్ కి మీట్ అవ్వాలని మాత్రం అలా చేయకండి. సో ఇదన్నమాట సంగతి. అండ్ మన అందం, ఆరోగ్యం అనేది కేవలం మన కోసమే అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇది వాళ్ళ మన ధీరా ప్రోగ్రామ్ అండి. ప్రతి మీ అందరి కోసం మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం పై.

0: కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి. మరి వెల్కమ్ టు సందడే. సందడే అయితే చెప్పేస్తూ మరి ఈ రోజు మన సందడే సందడిలో సో ఫస్ట్ క్వశ్చన్ అయితే రెడీగా ఉందన్నమాట. సో మరి మీ మెసేజెస్ గుడ్ ఆఫ్టర్నూన్ మెసేజెస్ తో పాటు మరి నేను అడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా మరి మీరైతే పంపించేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మన సందడే సందడి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం.

ఎస్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ప్రపంచంలోనే అత్యంత బద్ధకస్తులైనటువంటి జంతువు ఏది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ప్రపంచంలోనే అత్యంత బద్ధకమైనటువంటి జంతువు ఏది? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నంబర్ కి. ఒక లవ్లీ సాంగ్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ షాక్.

ఎస్, మరి మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ అడిగాను కదా, మరి అతి బద్ధకమైనటువంటి జంతువు ఏంటి ప్రపంచంలోనే అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం, మరి మన లిజినెస్ పంపించినటువంటి ఆన్సర్స్ అయితే. కాకా నుంచి పద్మ, భవ్య, చింటు, శేఖర్, వెల్కమ్ టు సందడి సందడి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు వెల్కమ్ టు సందడి సందడి అంటున్నారు. అండ్ అలాగే సో మార్నింగ్ అయితే మెసేజ్ పంపించారు పెడ నుండి నరసనాగ శివగంగ గారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ చిన్ని గారు, బాగున్నారంటూ విజయలక్ష్మి గారు పెద్దకొండూరు నుంచి. సందడి సందడికి స్వాగతం అంటూ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అంటూ సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు అనమాట. అలాగే మూసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యదోజి, సకుబాయ్ గారు సో గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. అండ్ అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు శుభ మధ్యాహ్నం అంటూ సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలాగే కేదారి వీరేష్ గారు రాజోల్ నుంచి పంపించారనమాట మెసేజ్. సో కొన్ని మెసేజెస్ అయితే ఇంకా లోడ్ అవుతున్నాయి, మేబీ డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అనుకుంటా. ఓకే, నో ప్రాబ్లం. పెడన జోగరాంధ్ర కాలనీ నుండి అప్పల్ రాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామం నుంచి గంటా సురేష్ గారు పంపించారు, కానీ కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా ఆన్సర్ అయితే పంపించారు బట్ మీ పేరు పంపించలేదు, సో ఆన్సర్ అది కూడా కాదండి. అండ్ ఇంకా మరి లిజినెస్ పంపించినటువంటి మెసేజెస్ అయితే అవన్నీ కూడా చూసేద్దాం.

0: Bharati FM 101.3.
1: మరి మన సందడి సందడిలో నేను అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే పంపించారు శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుంచి, కరెక్ట్ ఆన్సర్. అలాగే అనంతపురం

నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పనిసత్య శ్రీ గారు తెనాల నుంచి కరెక్ట్ ఆన్సర్. రాజుల నుంచి జయన్ నగర్ పంపించారు కానీ కాదండి. అలాగే గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్ బట్ కాదండి. అలాగే అనంతపురం నుంచి అక్తర్ ఇమాంబి వలీ భాషా గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మంగళగిరి నుండి దామర్లా చిన్నమస్తాన్ రావు గారు అలాగే పెద్దమస్తాన్ రావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఎనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గోపి గారు పాతిబండ్ల నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే నేతాజీ గోపి మంజుల సత్యవేదు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి పంపించారండి. ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాజా నుంచి జయనగర్ పంపించారు కానీ కాదండి ఆన్సర్ అయితే. కమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే కిషోర్ గారు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి మస్తాన్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అన్నమయ్య జిల్లా చౌడపల్లి నుండి గౌతమ్ చంబి అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ ఉషశ్రీ జస్విన్ హైందవి మోక్ష క్రియ అంటూ పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రామళ్లకోట నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్ అండ్ మర్సీ విజయ పంపించారు ఆన్సర్ కాదండి. అలాగే చక్కని స్వరంతో మమ్మల్ని మైమర్పిస్తున్న మీ కార్యక్రమానికి అభినందనలు మేడం అంటూ పంపించారు రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్. ఓకే విజయవాడ నుంచి వేణు మా ఓకే విజయలక్ష్మి గారు ఓకే ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. దేవనూరు మజిలా చిన్నపల్లి నుండి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. జి రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కర్నూలు నుంచి నజీర్ అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా శుభ మధ్యాహ్నం అంటూ ధనుంజయ్ గారు అనంతపురం నుంచి పంపించారు. నో ప్రాబ్లం అండి. క్వశ్చన్ మరొకసారి చెప్పడం కంటే ఆన్సర్ కూడా రివీల్ చేసే టైం అయితే వచ్చేసింది. కనకారావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కానూరు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఆచారి భారతి కౌతాళం కర్నూలు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ మునహరి యశోద జానకి రాజు గారు నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసమ్మ అలాగే శివగంగ గారు రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు పంపించారు. ఓకే అండ్ ఇంకా శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు సో దగ్గరగా పంపించారండి ఆన్సర్. అండ్ నరేష్ మెస్సీ విజయ మూసాపేట మహబూబ్ నగర్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి పంపించారు దేవి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హన్మకొండ జిల్లా తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు ఉమ్మడి నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్ శేష సాయి రోహన్ నెల్లూరు నుంచి అనమాట. ఓకే అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు ఇంద్రబాయి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అలాగే ముంతా పెద్దన్న గారు మార్కాపురం నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. అలాగే కర్ణాటక రాష్ట్రం తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు పంపించారనమాట. ఓకే అలాగే గద్వాల్ జిల్లా నుంచి పంపించారు. ఓకే అనంతపురం నుంచి అనురాధ గారు. ఓకే సో మరి రైట్ ఆన్సర్ అయితే చూసేద్దాం. అండ్ ఒక చిన్న నోట్ ఏంటంటే దయచేసి లిజనర్స్ ఒక్కొక్కళ్ళు ఒక్కటే నెంబర్ నుంచి చాలా వేరే వేరే పేర్లతో మెసేజెస్ పంపిస్తున్నారండి. దయచేసి ప్లీజ్ అలా పంపించకండి. ఎందుకంటే మీరు ఒకటే నెంబర్ నుంచి వేరే వేరే వాళ్ళ పేర్లన్నీ
రేడియోలో వినాలి అని అనుకుని పాపం పంపిస్తున్నారు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఉన్నది మనకి టైం తక్కువ కాబట్టి, అండ్ అలాగే ఇది ఎస్ఎంఎస్ బేస్డ్ ప్రోగ్రామ్ కాబట్టి సో లిజినెస్ కాన్సన్ట్రేషన్ అంతా క్వశ్చన్ ఆన్సర్ మీదే ఉంటుంది కాబట్టి. సో దయచేసి ఇలా చేస్తే ఏంటంటే అనవసరంగా టైం వేస్ట్ అయితే అవుతుంది. సో దయచేసి గమనించగలరు.

ఎస్, ప్రపంచంలోనే అత్యంత బద్ధకమైనటువంటి జంతువు అని ఏది అని అడిగాను. అండ్ ఇందులో ఫస్ట్ ఉండేది అయితే కోలాస్ అనమాట, కోలాస్ అలాగే స్లాత్. సో ఈ రెండు కూడా అత్యంత బద్ధకమైనటువంటి జంతువుల లిస్ట్ లో సో ఫస్ట్ ఉంటాయి అనమాట. సో కోలాలు వచ్చేసి 20 నుంచి 22 గంటలు, 24 గంటలు అంటే రోజుకి దాదాపు ఒక 2 గంటలే మెలుకుతూ ఉంటాయి, మిగతా అంతా టైం పడుకునే ఉంటాయి అనమాట. అండ్ అలాగే స్లాత్ కూడా 15 నుంచి 20 గంటలు అయితే నిద్రపోతాయి. అండ్ అలాగే ఈ రెండింటికి మెటబాలిజం అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది, అలాగే శక్తిని ఆదా చేసుకోవడానికి ఇవి అసలు కదలవు అనమాట. సో అది మరి సంగతి. సో స్లాత్ అండ్ కోలా ఈ రెండు కూడా కరెక్ట్ ఆన్సరే.

మనం మామూలుగా ఏదైనా జంతువు అరిచినప్పుడు లేకపోతే ఇంకా ఆహారం తీసుకునేటప్పుడు ఏదో ఒక సౌండ్ అయితే చేస్తుంటుంది కదా, అలా సౌండ్ చేసేటువంటి జంతువులు మనకు తెలుసు. కానీ ఈ జంతువు ఎంత చిన్నగా సౌండ్ చేస్తుందంటే అసలు చాలా లో ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అనమాట. అది చేసేటువంటి శబ్దాలు మనకి అస్సలు వినపడు. మరి ఇంతకీ ఆ జంతువు ఏంటంటారు? మరి మీకు కనుక తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866240884 ఈ వాట్సాప్ నెంబర్కి. క్వశ్చన్ అయితే మరొకసారి రిపీట్ చేస్తున్నాను, చాలా నెమ్మదిగా లో ఫ్రీక్వెన్సీలో అంటే అసలు శబ్దమే వినిపించదు అనమాట, అలా శబ్దాలు చేసేటువంటి జంతువు ఏమిటి? మరి ఈ ఆన్సర్కి, మరి ఈ క్వశ్చన్కి అయితే మీరు ఆన్సర్ అయితే పంపించేస్తూ వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
6: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి రాష్ట సచివాలయంలో 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు ఈరోజు ప్రారంభమైంది. సదస్సు ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాయలసీమ రైజింగ్, కోస్తాంధ్ర భవిష్యత్ కొత్త పుంతలు, ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు పేరిట అభివృద్ది వంటి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. హంద్రీనివా, వెలుగొండ మొదటి దశ, పోలవరం ఎడమ కాలువ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వంటి ప్రాజెక్టులను పూర్తి చేశామని, పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలియజేశారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో రాష్ట్రంలో చేపట్టిన రెవెన్యూ సంస్కరణలపై రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పలు అంశాలను వెల్లడించారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ప్రీ హోల్డ్ భూముల రిజిస్టేషన్లకు ఈరోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అక్రమాలు జరిగినట్లు గుర్తించిన 4 లక్షల ఎకరాల భూములపై సమగ్ర విచారణ చేపడుతున్నామని చెప్పారు. డీఎస్సీకి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, డీఎస్సీ ప్రక్రియలో ప్రశ్నపత్రం తయారీ, నియామకాలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కేంద్ర మంత్రివర్గం 5 మల్టీట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వారు స్పందిస్తూ, ఈ ప్రాజెక్టుల ద్వారా 540 కిలోమీటర్ల మేర రైల్వే మౌలిక సదుపాయాలు అభివృద్ది కానున్నాయని తెలిపారు. ఆత్మహత్యల నివారణకు రాష్టంలో విస్తృత కార్యాచరణను అమలు చేస్తున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినం సందర్భంగా రాష్టంలో మానసిక ఆరోగ్య సేవలను మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరవుతున్నారు. పోషణ మాసం సందర్భంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల్లోపు పిల్లలకు సమతుల్య ఆహారం, తల్లిపాల ప్రాధాన్యత, పరిశుభ్రత వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 75,550 మంది లబ్దిదారులు ప్రయోజనం పొందుతున్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

ఎస్, మరి నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్ అయితే చూసేద్దాం. పెడన్న జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్, అలాగే కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్, అండ్ ఇంకా సాయి దర్శన్ శేషసాయి రోహన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, అలాగే మూసాపేట మహబూబ్నా నుంచి నరేష్ మెర్సి విజయ పంపించిన ఆన్సర్. ఓకే, అలాగే విజయవాడ నుండి విజయ

లక్ష్మి గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే రమేష్ దోంతి గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్, బట్ కాదండి, మంగళగిరి నుండి జయలక్ష్మి గారు బట్ ఆన్సర్ అయితే కాదు. అలాగే కొదుమూరు ఊర్మిళ వీరేష్ గారు పంపించారు. ఓకే, అండ్ ఇంకా మళ్ళీ డిఫరెంట్ గా ఆలోచించి పంపించారండి. ఓకే, కనకారావు గారు పెడ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రెడ్డన్న గారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా యనుగంటి నాగేంద్ర గారు గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే అచ్చంపేట మండలం నుంచి. ఓకే, అలాగే కుస్మ గారు అంబట్టి నగర్ నుంచి రైట్ ఆన్సర్. కానూరు నుంచి తాతారావు గారు రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, బట్ ఆశా గారు ఏనుగు లేక చిన్న సౌండ్ చేస్తాయండి. అయ్యయ్యో. అండ్ రామణకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. సో అనురాధ గారు కూడా ఎందుకని ఇలా పప్పులో కాలేశారు, ఏనుగులు చిన్న సౌండ్ చేస్తాయా? వాటికి మనకు తెలుసు కదా ఏనుగు అసలు ఘీంకరిస్తే ఎంత పెద్ద సౌండ్ వస్తుందో. నేను చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో సౌండ్ చేసేటువంటి యానిమల్స్ అని అడిగానండి. ఓకే, వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి. ఓకే, దేవనూరు మజిలా చిన్నంపల్లి నుండి అష్టదిగ్గజాలు కరెక్ట్ ఆన్సర్. అలాగే కమతం వెంకట లక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మధుప్రసాద్ గారు తలంపాడు నుంచి తిరుపతి జిల్లా. ఓకే, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పుట్టపాక నుండి మిర్యాల తిరుమలయ్య ఆండాళ్లు గారు కరెక్ట్ ఆన్సర్. కౌతాళం కర్నూలు నుండి భారతి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా సామ్రాట్ గారు దుదుకూరు నుంచి పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే ఓకే, రైట్ ఆన్సర్ అయితే పంపించారు జోగులాంబ గద్వాల్ నుంచి దేవి గారు. అలాగే ఫణి సత్య శ్రీ గారు తెనాలి నుంచి పంపించారు. ఓకే, అండ్ శంకర్పల్లి పొద్దుటూరు నుండి కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే చాలా మంది లిజనర్స్ ఏనుగు అని పెట్టారు. ఏనుగు ఎలా అవుతుంది చెప్పండి, అసలు అసలు ఎలా అవుతుంది? దాని ఘీంకారం మనకి తెలుసు కదా, ఏనుగు ఒక్కసారి అలా ఘీంకరించిందంటే ఎంత పెద్ద సౌండ్ వస్తుంది తెలుసా? సో చాలా నెమ్మదిగా అసలు శబ్దమే వినపడినట్టు సౌండ్ చేసేటటువంటి లో ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి జంతువులు అని అడిగాను కదా. సో అలా అన్నప్పుడు మరి ఏనుగులు ఎలా వస్తాయి చెప్పండి, ఎలా వస్తాయి చెప్పండి. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తాన్ రావు గారు, పెద్దమస్తాన్ రావు గారు మంగళగిరి నుండి ఆన్సర్. ఓకే, గౌతమ్ చౌడేపల్లి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే జి సింగవరం కర్నూలు నుండి నజీర్ నూర్జహాన్, సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి పంపించారు కానీ కాదండి. అండ్ ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ మౌలాలి గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి పంపించారు ఆన్సర్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా పూజారి ధనంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య రామకృష్ణయ్య గారు పంపించారు ఆన్సర్. ఓకే, కరెక్ట్ ఆన్సర్. అలాగే అండ్ రాజశేఖర్ రాజు గారు బీవి నగర్ నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అలాగే ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి. అలాగే
పెదనాన్న రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు, కానీ కాదండి. అండ్ వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు పంపించారు ఆన్సర్, బట్ కాదండి, నో ప్రాబ్లం, నేనైతే ఆన్సర్ రివీల్ చేస్తాను. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజా నుంచి తిరువీధిల వెంకట సుబ్బారావు అండ్ శ్రీదేవి

పంపించారు ఆన్సర్. అండ్ అలాగే రాజన్ నుంచి జయన్న గారు పంపించారు ఆన్సర్ కాదు, సో అదనమాట సంగతి. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. దరిపినేని సాయి కృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి పంపించారు ఆన్సర్, ఓకే కాదండి. అలాగే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ ఏంటి అంటే చాలా నెమ్మదిగా, అసలు లో ఫ్రీక్వెన్సీలో అసలు ఈ జంతువు శబ్దం చేస్తుందా చేయట్లేదా అని కూడా అనిపించేట్లాగా శబ్దం చేసేటువంటి జంతువు జిరాఫీ. సో జిరాఫీ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ మరి చూసేద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 08662488141. ఈ వాట్సాప్ నెంబర్ కి మరొక సూపర్ సాంగ్ అయితే వినేస్తూ ఫ్రమ్ ద మూవీ పోకిరి అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

ఎస్ మరి మన సందడే సందడిలో నేను అడిగినటువంటి క్వశ్చన్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. చూసేద్దాం. నరేష్, మెర్సీ, విజయ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట మహబూబ్నగర్ నుంచి రైట్ ఆన్సర్ అయితే కాదండి, బట్ ఒకసారి థింక్ చేయండి. పెడన జోగనంద్ర కాలనీ నుండి అప్పలరాజ్ గారు కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా మీ పేరైతే పంపించలేదు. ఓకే, సో మెసేజెస్ అయితే లోడ్ అవుతున్నాయి. కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అలాగే వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ దేవాంగ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. విజయలక్ష్మి గారు పెద్దకొండ నుంచి రైట్ ఆన్సర్ అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే దర్పినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండ్ ఇంకా రాజేష్ అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా కృష్ణా జిల్లా మువ్వా మండలం కాజా నుంచి తిరువితుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి పంపించారు ఆన్సర్ కానీ కాదండి. అండ్ ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట కామారెడ్డి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రాజశేఖర్ రాజు గారు బీవీ నగర్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా పంపించారు కానీ ఆన్సర్ అయితే కాదు. అండ్ రాజుల నుంచి జయనగర్ రైట్ ఆన్సర్. అండ్ ఇంకా సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే శ్రీనివాస్ వర్మ గారు నక్కగూడెం నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొదుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నేతాజీ గోపి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ జి సింగవరం కర్నూలు నుంచి నజీర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా దామర్ల చిన్నమస్తానరావు గారు అలాగే పెద్దమస్తానరావు గారు మంగళగిరి నుండి కరెక్ట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం జిల్లా నర్సాపురం నుంచి నాగేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి అనుకుంటూనే ఉన్నారా? ఎస్, అప్పుడప్పుడు మన అనుకోవడమే కరెక్ట్ ఉంటుందండి ఆన్సర్ కంటే. సో నో ప్రాబ్లం. అండ్ ఇంకా మంగళగిరి నుండి జయలక్ష్మి గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎఫ్ఎంఎస్ సర్దార్ మౌలాలి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ గౌతమ్ చౌడేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. అలాగే రామళ్ళకోట నుండి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. మధు ప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కానూ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత అనమాట. అండ్ మరి మనమైతే ఉన్నాం సందడే సందడిలో. అండ్ ఇంకా మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత.

ఎస్, మరి మనం సందడి సందడి ప్రోగ్రామ్ లో అయితే ఉన్నాం. అండ్ అలాగే నేను అడిగినటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అయితే వచ్చేసాయి, చూసేద్దాం. ఎస్ కేదార్, వీరేష్ గారు రాజోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా గద్వాల్ నుంచి దేవి గారు పంపించారు ఆన్సర్, రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కిషోర్ గారు నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కొత్తూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అనంతపురం నుంచి అక్తర్ వలీ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా గంటా సురేష్ గారు పంపించారు ఆన్సర్, బట్ ఓకే. ఎరమిలి సీతా మహాలక్ష్మి గారు చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొదుటూరు కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా నాగార్జున లక్ష్మి వరియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ పుట్టపాక నుండి మిర్యాల ఆండాళ్లు తిరుమలయ్య గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నరేష్ మెర్సి విజయ మహబూబ్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే సాయి దర్శన్ శేష సాయి అంజన్ దేశిరెడ్డి గారు దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ పూజారి ధనంజయ్ గారు అనంతపురం సిండికేట్ నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే కృష్ణా జిల్లా మువ్వ మండలం నుండి కాజా నుంచి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు ఓకే కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా రాజుల నుంచి జేఎన్ గారు బోరెల్లి సంధ్యా గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అలాగే ఎస్ఆర్కే ప్రభాకర్ రావు స్వరూప రెబ్బన కొమరం భీం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే కానూరు నుంచి తాతారావు గారు సినిమా పేరు ఓకే వాలే వాలే పొద్దులు, ఈ పాట చాలా రోజుల తర్వాత వింటున్నాను అంటున్నారు. సో ఇప్పుడైతే మీరు విన్నటువంటి ఈ పాట ఎస్పి బాలు గారు అలాగే చిత్ర గారి వాయిస్ లో వాసు ఈ చిత్రం నుంచి విన్నారనమాట. అలాగే వనపర్తి ఆత్మకూరు జిల్లా దేవరపల్లి నుండి గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ బివి సుబ్బారావు గారు మార్కాపురం నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ కూడా ఏంటో. ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్ అని ఐస్లాండ్ ని పిలుస్తారనమాట. సో మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అనమాట. సో మనకి అందరికి చాలా ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ లో ఫస్ట్ ఉండేది బిర్యానీ కదండి. అయితే ఈ బిర్యానీలో కూడా ఎన్నో రకాల బిర్యానీలు అయితే వచ్చేసాయి. అయితే ఇందులో ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది ఏంటి అంటే మండీ బిర్యానీ కదండి. సో మరి ఈ మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్ కి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం? మరి ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తూ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: Only on Vivid Bharati FM 101.3 every day evening at 7:15.

ప్రగతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మన సందడే సందడిలో లాస్ట్ క్వశ్చన్ కి అయితే ఆన్సర్ చూసేద్దాం. మరి మండీ బిర్యానీ ఏ దేశానికి చెందినటువంటి వంటకం అని అడిగాను కదా. అండ్ బాలాజీ గారు వనస్థలీపురం నుంచి, సో ఇందా క్వశ్చన్ కి అయితే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు పంపించారు ఆన్సర్. ఓకే, మూసాపేట్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మెట్సివిజ కానీ కాదండి ఆన్సర్ అయితే. అండ్ పెడన్న జోగానంద్రగా నుండి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస వర్మ గారు నక్కగూడెం నుంచి రైట్ ఆన్సర్. రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్. అలాగే అంజన్ దేశిరెడ్డిపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి, నెల్లూరు నుంచి. అండ్ ఇంకా ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి కాజా, ఓకే, కృష్ణా జిల్లా మువ్వ మండలం కాజా నుంచి తిరువిధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు. సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి గారు సిద్ధవటం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆచార్య చిరంజీవి గారు హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. అండ్ ఇంకా నాసిక వేణుగారు దేశపేట నుంచి రైట్ ఆన్సర్. అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. మార్కాపురం నుంచి మస్తాన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా దస్తగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ నేతాజీ గోపి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. అండ్ కె రవీంద్ర రెడ్డి గారు సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారండి. అండ్ ఇంకా మీ పేరు లావణ్య గారు, ఓకే, లావణ్య గారు పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ తలంపాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ కిషోర్ గారు నంద్యాల నుంచి, అనంతపురం నర్సాపురం నుంచి నాగేష్ లక్ష్మీ లవణి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ మోరిపాలెం నుంచి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగా భవాని గారు కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, మంగళగిరి నుండి దామర్ల చిన్నమస్తానరావు పెద్దమస్తానరావు గారు, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బృహది యశోద జానకిరాజు గారు, అండ్ కొట్టూరి లక్ష్మణ్ గారు ఆదిలాబాద్ నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఎస్ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి, శంకర్పల్లి, పొదుటూరు కృష్ణ, సంతోష్ గారు కరెక్ట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెద్దకొండూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే కౌస్తుభ ఆత్మకూరు నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. కానూ నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు కొమరం భీం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ గారు కరెక్ట్ ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుంచి దేవి గారు రైట్ ఆన్సర్. కనకరావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వేడియంపేట నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ మహబూబ్ నగర్ నుంచి నరేష్ మర్సి విజయ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే గడ్డం అంకయ్య గారు బందర్పల్లి నుంచి పంపించారు ఆల్ సాంగ్స్ సూపర్ అంటూ. థ్యాంక్ యూ అండి. అలాగే ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు అంటే, బట్ మీ పేరైతే పంపించలేదండి. ఓకే, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను గారు కరెక్ట్ ఆన్సర్. బాలాజీ గారు వన్నస్థలిపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే శేషసాయి, రోహన్, సాయి దర్శన్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న శివగంగ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి పూజారి ధనంజయ్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. అండ్ ఇంకా ఆచార్య చిరంజీవి రామలింగ దమ్మాయి కూడా హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సుబ్బారెడ్డి పల్లి నుండి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. మండి బిర్యానీ ఏ దేశానికి చెందిన వంటకం అని అడిగాను కదా, సో యమెన్ అనమాట. సో యమెన్ దేశానికి చెందినటువంటి సంప్రదాయకమైనటువంటి వంటకమే మండి బిర్యానీ. సో మరి ఇది సంగతి, ఇది వాళ్ళది మన సందడి సందడి. అండ్ మీరందరూ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నానండి. ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వస్తుంది రణం ఈ చిత్రం నుంచి. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం అండ్ సందడి సందడి ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం. అండ్ విత్ యువర్ ఆర్జే సమత.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఫైళ్లు పెండింగ్లో ఉంటే అభివృద్ది పాలన కూడా పెండింగ్లో ఉన్నట్టేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. లీడర్షిప్ స్కిల్స్పై అమరావతిలో జరుగుతున్న 8వ కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏపీ రైల్వే కనెక్టివిటీకి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహం ఇచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రేణిగుంట అరక్కోణం రైల్వే మార్గంలో 3వ 4వ లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 46 కిలోమీటర్ల మేర రాష్ట పరిధిలో తిరుపతి చిత్తూరు జిల్లాల మీదుగా ఈ పనులు చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చే భక్తుల సంక్షేమానికి టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రమాదాలకు మాత్రమే పరిమితమైన బీమా సౌకర్యాన్ని విస్తరించి తొలిసారిగా సహజ మరణాలకు కూడా వర్తించేలా చర్యలు చేపట్టింది. తిరుమలలో సహజ మరణానికి 2 లక్షల రూపాయల బీమా ప్రయోజనం అందించే పథకానికి టీటీడీ పాలక మండలి ఆమోదముద్ర వేసింది. అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ సంస్కరణలపై మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటనలు చేశారు. నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఈ రోజు నుంచి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీశాఖ చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కొణిదెల నాగేంద్రరావుకు కేబినెట్ హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన వేతన భత్యాలు, సిబ్బంది నియామకం, ఇతర ప్రయోజనాలు ఖరారు చేసింది. విజయవాడ తిరుపతి మధ్య ప్రత్యేక విమాన సర్వీసు ప్రారంభమైంది. Fly 91 విమాన సర్వీసు తిరుపతిలో ఉదయం 8:05 బయలుదేరి 9:15 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటుంది. తిరిగి ఉదయం 9:45 విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరి 10:50 తిరుపతికి వెళుతుంది. వారంలో 4 రోజుల పాటు ఈ సర్వీసు నడవనుంది. జూనియర్ మహిళా ఆసియా కప్ హాకీ 2026 టోర్నీలో భారత జట్టు సంచలన విజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ను 19-0 తేడాతో ఓడించింది. తద్వారా ఆసియా కప్ 2026 సెమీస్లోకి ప్రవేశించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఆర్తి ఎఫ్ఎం 101.3. జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ మరి మనం ఇప్పుడు కనుక టైం చూసుకుంటే 4:04 అయితే అయిపోయింది అనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే వినబోతున్నాం వన్ ఫిల్మ్ డైరెక్టర్ సాంగ్స్ అనమాట. సో మరి ఈ రోజు ఎవరు ఆ ఫిల్మ్ డైరెక్టర్ అంటే ఈయన పేరుకి ప్రత్యేకంగా మనము ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈయన సినిమాల్లో కామెడీ ఉంటుంది, ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే పక్క మాస్ పల్స్ అయితే ఉంటుంది. అండ్ అందరినీ ఆకట్టుకునేటువంటి సెంటిమెంట్ కూడా చాలా ఉంటుంది అనమాట. మరి ఆయనే ద మోస్ట్ ఫేమస్ డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ గారు. సో మరి ఈ రోజు ఆయన ఫిల్మ్ డైరెక్షన్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకుంటూ మరి ఆయన దర్శకత్వం వహించినటువంటి ఎన్నో అద్భుతమైన చిత్రాలు అయితే ఉన్నాయి కదా, సో వాటిలోంచి మంచి మంచి పాటలు అయితే వినేద్దాం. సో స్టే ట్యూన్ అండ్ కీప్ లిసనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

వివిధ ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం అండ్ అలాగే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఈవీవీ గారి డైరెక్టింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. సో ఈవీవీ గారి డైరెక్షన్ స్టైల్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఆయన స్టైల్ అంటేనే నాన్ స్టాప్ కామెడీ, అలాగే క్రేజీ కాన్సెప్ట్స్ అనమాట. మగవాళ్ళు వంట మనుషులు అయితే ఎలా ఉంటుంది, లేకపోతే మగవాళ్ళు ఆడవాళ్ళు అయిపోతే ఎలా ఉంటుంది, సో ఇలాంటి ఐడియాస్ జంబలక్కడి పంబాలో చూపించచ్చు, అలాగే ఆ ఒకటి అడక్కు పిసినారి తనం మీద చూపించచ్చు. ఇలా అవుట్ అండ్ అవుట్ క్రేజీ ఐడియాస్ తో థియేటర్స్ తో నవ్వుల పండగ చేసినటువంటి మాస్టర్ ఆయన బ్రహ్మానందం కోట శ్రీనివాసరావు గారి నుంచి బెస్ట్ కామెడీ టైమింగ్ రాబట్టుకోవడం కూడా ఆయనకే చెల్లిందని చెప్పచ్చు. మరి ఇలాంటి ఎన్నో ఎలిమెంట్స్ ఉన్నాయి ఆయన డైరెక్టింగ్ స్టైల్లో, మరి అవన్నీ ఏంటో కూడా తెలుసుకుంటూ అండ్ వింటూ ఉందాం. మరి ఈవీవీ గారు డైరెక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాల్లోంచి పాటలు అయితే మీ అందరి కోసం వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే 0866 244 888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం కల్పన చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేనడిగిన ప్రశ్న ఓఎంఆర్ అంటాం కదా, మరి ఆ ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకేనా, ఓఎంఆర్ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి అని అడిగితే ముందుగా మనకి కరెక్ట్ సమాధానంతో ముందుగా వాట్సప్ చేశారు కుంకలమర్రు గ్రామం తెలగపాలెం నుండి వెంకటేశ్వర్లు, జ్యోతి, తులసి, కౌశిక్. కరెక్ట్ ఆన్సర్ పంపించారండి, కంగ్రాచ్యులేషన్స్. నెక్స్ట్ పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్. సూర్యనారాయణ తెనాలి నుంచి హాఫ్ ఆన్సరే పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీరావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా మొదటి క్వశ్చన్లోనే ఉన్నారు, మనం రెండో క్వశ్చన్కి వచ్చాం. ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకేనా, దానికి ఆన్సర్ పంపించండి. నెక్స్ట్ ఎవరు పంపించారంటే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. ధవల నరసింహారావు సంధ్య నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు, పెదమస్తానరావు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదోజీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీవర్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినీపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయోన్స్, సియోనా, నాగటిపండు ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకీరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అమ్మనగుర్తి నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరెక్ట్ ఆన్సర్ అండి. దోర్నాల బాలాజీ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బోగందుని వెంకటేశ్వరరావు, చైతన్, దివిజ్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ శ్యామ్, శశాంక్, అచ్యుత, శ్రీవత్స హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహారాష్ట నుంచి ఎం రాధిక, హరికిషన్, చంద్రబాయి, నరేష్, నాగమణి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కాసుల పద్మ గుంటూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఎస్వీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువలులంక అవినిగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం నుంచి చిరంజీవి, నాగభూషణ, వగ్గా, శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత పంపించిన వారు తిరిగి పంపించొద్దు, ఓకేనా? మిగతా వాళ్ళ పేరు చదవడానికి మనకి టైం ఉంటుంది అప్పుడు. ఎం రావు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపి

పంపించారు. ఇది క్విజ్ క్వశ్చన్స్ కదండి, సో పాటలు ప్లే చేయడం కుదరదు. ఓకేనా? పాపినేపాలెం నుంచి నల్లమ్మ కవిత, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బి విజయకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసులు ఆలగడ్డ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రమేష్ దొంతి అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. హంపాపురం నుంచి మల్లేషు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిన్న చింతకుంట మహబూబ్ నగర్ నుంచి రాజేష్, శ్రీవల్లి, భాగ్యాబాయ్, కుమార్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలింపోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడ్తాల్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ అండి.

ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కరెక్ట్ ఆన్సర్. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుంచి గోవర్ధన్ రావు, ఇందిరాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సూర్యాపేట జిల్లా చింతలపాలెం నుండి శోభనాద్రి గూడెం నుండి షేక్ మహబూబ్ జాన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు.

ఊట్కూరు నారాయణపేట నుంచి అరుణ, మోహన్జీ, అజయ్, శృతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? నేను అడిగిన ప్రశ్న, ఓఎంఆర్ ఫుల్ ఫామ్ ఏమిటి? ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్. ఇదివరకటి రోజుల్లో క్వశ్చన్ పేపర్స్ దిద్దాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడంతా కూడా ఎంసీక్యూ మోడల్ వచ్చేసిందంటే బహుళ ఎంపిక ప్రశ్నలు. ఈ ఎగ్జామ్స్లో సమాధానాలను గుర్తించడానికి మరియు కంప్యూటర్ ద్వారా వేగంగా మూల్యాంకనం చేయడానికి, దిద్దడానికి కూడా ఈ ఓఎంఆర్ షీట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మోస్ట్లీ మనకి అన్నీ కూడా ఎంసీక్యూ మోడల్లోనే జరుగుతున్నాయి కదా ఎగ్జామ్స్, అందువల్ల ఈ ఓఎంఆర్ షీట్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఓఎంఆర్ అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్. ఓకేనా? మరి స్వయంవరం చిత్రం నుంచి ఒక పాట విందాము.

ఓకే అండి, మరి ఈ పాటతో ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ముగిద్దాం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. ఓకేనా?

0: 7వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయిని శ్రీమతి ఎంపీఎస్ శోభారాణి, విద్యార్థి ఎం విజయ్. వినండి 7వ తరగతికి హిందీ పాఠం ఉల్టే శబ్ద్.
1: నమస్తే అధ్యాపికాజీ.
2: ఆశీర్వాద్. ఆబో విజయ్, బేటో. ఆజ్ హమ్ ఉల్టే శబ్ద్ సీఖేంగే. ఉల్టే శబ్ద్ ఇసే విలోమ శబ్ద్ భీ కహతే హై. ఉల్టే శబ్ద్ కా మతలబ్ హై విపరీత శబ్ద్. కిసీ శబ్ద్ కే లియే ఉస్కే విపరీత అర్థ వాలే శబ్ద్ కహనా, జైసే హాం కే లియే నహీ కహనా. ఐసే హీ కుచ్ శబ్ద్ ఔర్ ఉన్కే విపరీత అర్థ దేనే వాలే శబ్ద్ దేఖేంగే. వీటినే తెలుగులో వ్యతిరేక పదాలు అంటాము.
1: జీ అధ్యాపికా జీ.
2: సబ్ ఇస్కా అర్థ హై అన్ని. ఇస్కా ఉల్టా శబ్ద హై కుచ్ అంటే కొన్ని. దూర్ ఇస్కా అర్థ హై దూరం. ఇస్కా ఉల్టా శబ్ద హై పాస్ అనగా దగ్గర. కడువా ఇస్కా అర్థ హై చేదు. ఇస్కా ఉల్టా శబ్ద హై తీపి.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుకుని ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విభాగ FM
0: 101.3.

0: కల్
1: అధిక్ కమ్ ఎక్కువ తక్కువ అధిక్ కమ్ ఎక్కువ తక్కువ
0: అధిక్ కమ్
1: అచ్చా రామ్ అచ్చా లడకా హై రామ్ అచ్చా లడకా హై అచ్చా ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్
0: రామ్ బురా లడకా హై
1: హిందీ బోలే వాలే అధిక హై హిందీ బోలే వాలే అధిక హై అధిక ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్
0: హిందీ బోల్నే వాలే కమ్ హై
1: రాజా కే యహా బహుత్ సిపాయి హై రాజా కే యహా బహుత్ సిపాయి హై బహుత్ ఇస్కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్
0: రాజా కే యహా కమ్ సిపాయి హై
1: ఇస్కే పెహ్లే క్యా హువా తా పెహ్లే కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్
0: ఇస్కే బాద్ క్యా హువా తా
1: సేట్ పేడ్ పర్ చెడనా చాహతా తా సేట్ పేడ్ పర్ చెడనా చాహతా తా ఇస్ వాక్య మే చెడనా ఇస్ శబ్ద కా ఉల్టా శబ్ద లగా కర్ బతావ్
0: సేట్ పేడ్ సే ఉతర్నా చాహతా తా
1: అచ్చా కుచ్ ఉల్టే శబ్ద లిఖ్ లో జల్దీ దేర్ సే త్వరగా ఆలస్యంగా జల్దీ దేర్ సే త్వరగా ఆలస్యంగా
0: జల్దీ దేర్ సే
1: హసన రోన నవ్వటం ఏడవటం హసన రోన నవ్వటం ఏడవటం
0: హసన రోన
1: సర్కారీ గైర్ సర్కారీ ప్రభుత్వ ప్రైవేటు
0: సర్కారీ గైర్ సర్కారీ
1: ప్రధాన్ అప్రధాన్ ముఖ్యమైన ముఖ్యం కానిది ప్రధాన్ అప్రధాన్ ముఖ్యమైన ముఖ్యం కానిది
0: ప్రధాన్ అప్రధాన్
1: స్వచ్ఛత గందగి పరిశుభ్రత మురికి
0: స్వచ్ఛత గందగి
1: స్వస్థ్ అస్వస్థ్ ఆరోగ్యము అనారోగ్యము స్వస్థ్ అస్వస్థ్ ఆరోగ్యము అనారోగ్యము
0: స్వస్థ్ అస్వస్థ్
1: బడన ఘటన పెరుగుట తరుగుట
0: బడన ఘటన
1: యహ వహ ఇక్కడ అక్కడ
0: యహ వహ
1: అచ్చా అబ్ కుచ్ ఉల్టే శబ్ద వాక్యం మే ప్రయోగ్ కర్తే

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు
1: తెలుగు పాటలు.
0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: అసలు ఏంజెల్ ఆర్నా అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
1: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక ఎఫ్ఎం విను నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
0: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోను ఏంజెల్ ఆర్నాని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
1: అన్ని సార్లు ఏంజెల్ ఏంజెల్ ఏంజెల్ అనుకు, ఏదో చిరాగ్గా ఉంది.
0: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి ఎఫ్ఎం నే వింటాను.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూసుకుంటే 4:49 అయితే అయిపోయింది కదా. మరి మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్ ప్రోగ్రామ్ వెన్నెలా. అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మీ ముందుంటే ఉంటాను. మరి టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ అలాగే ఈ వర్షాలకి స్టే సేఫ్ కూడా అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.

0: ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా? ఈ వ్యాధి ఉన్నట్లే అయితే మీకు వింటూ ఉండండి వెన్నెల ప్రోగ్రామ్ విత్ చేతన్.
1: Yes, dear friends, I am talking about Alzheimer's disease.
0: అందుకే అన్నాను ప్రతి విషయాన్ని మర్చిపోతున్నారా అని. కొన్ని విషయాలు కాదు. అల్జైమర్స్ డిజీజ్ వల్ల మెదడులోని సెల్స్ డీజెనరేట్ అయిపోతాయి. ఇది ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే రోజు రోజుకి సమస్య తీవ్రమయ్యే వ్యాధి. డిమెన్షియా రావడానికి ప్రధాన కారణాల్లో అల్జైమర్స్ కూడా ఒకటి. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రవర్తన అన్ని నెగటివ్ గా ఎఫెక్ట్ అవుతాయి. అల్జైమర్స్ గురించి కొన్ని నిజాలు. అల్జైమర్స్ డిమెన్షియా ఒకటి కాదు. డిమెన్షియాలో అల్జైమర్స్ ఒక టైప్.

0: అల్జైమర్స్ ఒక క్రానిక్ కండిషన్. ఈ వ్యాధి లక్షణాలు చాలా స్లోగా కనిపిస్తాయి. అల్జైమర్స్ కి క్యూర్ లేదు, కానీ ట్రీట్మెంట్ వల్ల వ్యాధి తొందరగా తీవ్రతరం అవ్వకుండా చూడొచ్చు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. అల్జైమర్స్ ఎవరికైనా రావచ్చు, కానీ 65 ఏళ్లు పైబడ్డ వారికి, ఫ్యామిలీ హిస్టరీలో అల్జైమర్స్ ఉన్న వారికి రిస్క్ ఎక్కువ. అందరూ అప్పుడప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారు. అయితే అల్జైమర్స్ ఉన్న వ్యక్తులు ప్రవర్తన లక్షణాలు సమస్య తీవ్రమవుతుందని తెలియజేస్తాయి. జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, తెలిసిన పనులే గుర్తు రాకపోవడం, ప్రాబ్లం సాల్వింగ్ కష్టమవ్వడం, మాట రాత సరిగ్గా లేకపోవడం, సమయం స్థలం గుర్తుకు రాకపోవడం, ఏది మంచిదో ఏది కాదో తెలుసుకోలేకపోవడం, పర్సనల్ హైజీన్ తగ్గిపోవడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడం, ఫ్రెండ్స్ ఫ్యామిలీ నుండి దూరంగా ఉండడం, ఈ లక్షణాలు అల్జైమర్స్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతూ ఉంటాయి. అల్జైమర్స్ ఒక ప్రోగ్రెసివ్ డిజీజ్, అంటే ఈ లక్షణాలు తీవ్రమవుతూ ఉంటాయి. అల్జైమర్స్ ని 7 స్టేజెస్ లో వర్గీకరించవచ్చు. ఫస్ట్ స్టేజ్ లో అసలు ఏ లక్షణాలు కనిపించవు, కానీ ఫ్యామిలీ హిస్టరీని బట్టి ఎర్లీ డయాగ్నోసిస్ కి ఛాన్స్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో మొట్టమొదటి లక్షణాలు కనిపిస్తాయి, మర్చిపోవడం లాంటివి. థర్డ్ స్టేజ్ లో ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి, ఫోకస్ పెట్టలేకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం వంటివి. కానీ ఇవి చాలా దగ్గరగా మసలే కుటుంబ సభ్యులకు తప్ప ఇంకెవరికి తెలియవు. అల్జైమర్స్ ని సహజంగా ఈ స్టేజ్ లోనే డయాగ్నోసిస్ చేస్తారు. రోజు వారి పనులు చేసుకోవడంలో తేడా కనబడుతూ ఉంటుంది.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.

ఫిఫ్త్ స్టేజ్ లో సమయంలో పరిస్థితి ఇంకొంచెం తీవ్రమవుతుంది. కుటుంబ సభ్యుల సాయం లేనిది ఏ పని చేసుకోలేకపోతారు. స్టేజ్ 6 లో వారాంతట వారు తినడం, బట్టలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకోలేకపోతారు. ఇంకా ఫైనల్ 7 స్టేజ్ లో, ఇది ఫైనల్ స్టేజ్ అని చెప్పొచ్చు, ఈ స్టేజ్ లో మాట్లాడడం కూడా ఉండదు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా తేడా వచ్చేస్తుంది. అల్జైమర్స్ ఉన్నవారు ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్ కు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు వాళ్ళని చూసుకునే వారిపై బాధ్యత కూడా పెరుగుతూ ఉంటుంది. మెడికల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఇవాళ ఏ వారం లాంటి ప్రశ్నలు ఈ తర్వాత MRI, CT స్కాన్, PET స్కాన్ వంటి వాటి ద్వారా నిర్ధారిస్తారు. అల్జైమర్స్ కి ఇంతవరకు క్యూర్ లేదు. అయితే కొంత రిలీఫ్ ఇవ్వడానికి, డిజీజ్ అంత త్వరగా పెరగకుండా చూడడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. ఒకవేళ డిప్రెషన్, రెస్ట్లెస్నెస్, అగ్రెషన్, యాజిటేషన్, భ్రాంతి వంటి సమస్యలు కూడా ఉంటే వాటికి తగ్గ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు. దాంతో పాటు డాక్టర్స్ కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా సూచిస్తారు, అంటే కొన్ని పనులు చేసుకోవడానికి కావాల్సిన స్ట్రాటజీస్ ని డెవలప్ చేయడం వంటివి. ఈ వ్యక్తిని డిజీజ్ ఉన్న స్టేజ్ ని బట్టి మారుతాయి. కన్ఫ్యూజన్ తగ్గించడానికి, చేతిలో ఉన్న పని మీద ఫోకస్ పెట్టడానికి, రోజు కావాల్సినంత విశ్రాంతి తీసుకోవడానికి, ప్రశాంతంగా ఉండడానికి, కన్ఫ్రంటేషన్ అవాయిడ్ చేయడానికి ఈ స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారు. అల్జైమర్స్ ఎలాగైతే క్యూర్ లేదో అలాగే ప్రివెంటివ్ మెజర్స్ కూడా పెద్దగా ఏం లేవు. కానీ నేను మాత్రం కొన్ని పాయింట్స్ చెప్తాను, దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేనేజింగ్ పీపుల్ విత్ అల్జైమర్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్మోకింగ్ పూర్తిగా మానేయడం, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం, కాగ్నిటివ్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం, వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, యాక్టివ్ సోషల్ లైఫ్ మెయింటైన్ చేయడం కూడా చాలా మంచిది. మెరుగైన ఆలోచన ప్రక్రియలు, ఆతృత, ఆందోళన, కుంగుబాటు, ఆక్రమణ మరియు మాంద్యం పరిష్కారం కోసం అభిజ్ఞా శిక్షణ, దట్ ఈస్ కాగ్నిటివ్ ట్రైనింగ్, హైపర్ టెన్షన్ కంట్రోల్ లో పెట్టుకోవాలి, మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజెస్ చేయాలి. వాకింగ్ అయితే కంపల్సరీ తప్పకుండా చేయాల్సిన ఎక్సర్సైజ్ అండి. అది ఎవరైనా సరే మరీ మేజర్ డిజీజ్ లేకుండా, మరీ ఇబ్బంది లేకుండా ఉంటే ప్రతి ఒక్కరూ వాకింగ్ తప్పకుండా చేయాలి. ఎరోమా థెరపీతో కూడా చాలా మటుకు అల్జైమర్స్ ని మెయింటైన్ చేయొచ్చు. మ్యూజిక్ థెరపీ, డాన్స్ థెరపీ కూడా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ తో, డాన్స్ కోఆర్డినేషన్, ఆ మూవ్మెంట్స్ తో పాటు బ్రెయిన్ కొంచెం యాక్టివేట్ అవుతుంది అని ఒక నమ్మకం. అంతేకాకుండా మ్యూజిక్ ప్రభావం బ్రెయిన్ డిఫరెంట్ ఫ్యాకల్టీ పైన పడుతుంది, కాబట్టి అది కూడా అల్జైమర్స్ ని కొద్ది వరకు అరికడుతుంది. యానిమల్ థెరపీ

0: చెప్పి, ఎందుకంటే ఒక జంతువు ఏదైనా పెట్ యానిమల్ దగ్గర ఉంటే దానితో మన రిలేషన్షిప్, ఒక లవ్, ఒక ఎఫెక్షన్, ఒక అన్కండిషనల్ లవ్ దొరుకుతుంది, ఇంకా పక్కకే ఉంటుంది. హ్యూమన్ ఈజ్ ఆల్సో సోషల్ యానిమల్, అందుకే మనకు ఎవరో ఒక పార్ట్నర్ కావాలి. కాబట్టి ఈ యానిమల్ థెరపీ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంటారు. లైట్ మసాజ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిలాక్స్ ద మసిల్స్ అండ్ ద టెన్షన్ ఇన్ ద బాడీ. అలాగే కొన్ని చిన్న చిన్న పజిల్స్, రిడిల్స్ చదవడము, సోషల్ గా మాట్లాడడం వల్ల కూడా మన కాగ్నిటివ్ ట్రైనింగ్ లో ఎంతో హెల్ప్ చేస్తాయి. ఈ చికిత్స యొక్క గరిష్ట ప్రయోజనం పొందేందుకు అనుభవజ్ఞులైన వ్యక్తుల పర్యవేక్షణను నిర్వహించాలి. మీ కుటుంబంలో ఎవరికైనా అల్జైమర్స్ ఉంటే మీరు వారికి కావలసిన కేర్ ని ప్రొవైడ్ చేయొచ్చు. అయితే ఇది తేలికైన పని మాత్రం కాదు. దీనికి అన్నిటికంటే ముందు పేషెన్స్ అవసరం, అంటే సహనం, క్రియేటివిటీ అవసరం, కొత్తగా చూడాలి. ఇది కూడా మనకు ఒక ఛాలెంజ్ కదా. ఆ ఛాలెంజ్ ని బర్డన్ గా ఫీల్ కావద్దు. మనకు కూడా ఎన్నో స్కిల్స్ డెవలప్ అవుతాయి. అయితే ఇది చాలా స్ట్రెస్ఫుల్ గా కూడా ఉంటుంది ఒక్కో టైంలో. కాబట్టి మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అయితే ప్రొఫెషనల్ కేర్ గివర్స్, ఫ్యామిలీ మెంబర్స్ సహాయం తీసుకోవడం కూడా అవసరమే. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అల్జైమర్స్ మేనేజ్మెంట్, దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సైనింగ్ ఆఫ్ ఇన్ టుడేస్ వెనిలా ప్రోగ్రామ్. I'll get back to you in our next segment. Bye, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522703. నంబర్ మరోసారి 0951522703. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 మెగాహెర్ట్స్ పై మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఈ ప్రసారానికి స్వాగతం పలుకుతున్నది మీ అనూష. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పెద్దన్నయ్య చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గీతం సంగీతం కోటి

0: మీరు విన్న ఆ పాట పవిత్ర బంధం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరి

0: ఇస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం చక్రం చిత్రం కోసం కౌసల్య పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం చక్రి

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా విందాం. బద్రీనాథ్ చిత్రం కోసం ఎంఎం కీరవాణి, శ్వేతా పండిట్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో, బాగున్నారా? ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఈ వారం అంశం, చీరలు తీసుకోవడంలో మీకు ఏ రంగు అంటే ఇష్టం, అలాగే ఎటువంటి క్లాత్ని ఎంచుకుంటారు? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ నెంబర్ 0855-2255-33. ఫోన్ నెంబర్ మరోసారి 0855-2255-33. ఈ నెంబర్కు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. కార్యక్రమంలో తొలి కాలర్ని పలకరిద్దాం.

0: హలో, బాగున్నారా? హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: మేము కుడేరు మండలం గొట్టుకూరు గ్రామం నుంచి మాట్లాడుతున్నాను.
0: మీ వాయిస్
1: కొంచెం
0: చాలా చిన్నగా ఉంది, కొంచెం గట్టిగా కానీ.
1: సరే
0: హలో,
1: మేడం.
0: చెప్పండి.
1: ఉన్నారా మేడం?
0: బాగున్నామండి. మీ పేరు?
1: నా పేరు పద్మావతి మేడం.
0: పద్మావతి గారు. ఏం చేస్తుంటారు?
1: టమాటో మాది వ్యవసాయం మేడం. టమాటో వీస్తున్నాం మేడం.
0: ఓకే ఓకే. చెప్పండి, ఇవాల్టి అంశం ఏంటో తెలుసా మీకు?
1: కీరలు రంగు ఏ కలర్ ఇష్టము, ఏ క్లాత్ ఇష్టము?
0: అవును, కరెక్ట్. చెప్పండి, మరి మీకు ఎలాంటి కలర్, ఏ క్లాత్ అంటే ఇష్టం మీకు? మీరు ఎట్లా చూస్
1: మాకు
0: చేసుకుంటారు?
1: నాకైతే మెత్తని కీరలో మేడం, ఎల్లో ఎల్లో కలర్ రెడ్ కలర్ అంటే ఇష్టం మేడం.
0: అవునా, తీసుకుంటూ ఉంటారా బాగా?
1: అవును మేడం.
0: ఓకేనండి, చెప్పండి ఇంకా.
1: మేడం మా నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం మేడం. పవన్ కళ్యాణ్ పాట ఒకటే మేడం.
0: పవన్ కళ్యాణ్ పాట వినిపించమంటారా మీకోసం?
1: అవును మేడం.
0: ఓకేనండి, సరే ప్రయత్నిస్తాను. ఓకేనా, కాల్ చేస్తూ ఉండండి ఇలాగే అన్ని కార్యక్రమాలకి.
1: చేస్తూనే ఉంటాం మేడం, మేము ఎనీ టైం రేడియో వింటూనే ఉంటాం.
0: ఓకే ఓకేనండి, సరే మరి. నమస్తే అండి.
1: నమస్కారం మేడం.

0: హలో, బాగున్నారా?
1: హలో, బాగున్నా. మీరు బాగున్నారా సార్?
0: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: అనంతపూర్ డిస్ట్రిక్ట్ మధులసరావు గ్రామం. నా పేరు వచ్చి మేరీ.
0: మేరీ గారు
1: మేరీ,
0: ఏం చేస్తుంటారండి?
1: మేము గుంటకల్లు మున్సిపల్ ఆఫీస్ లో జాబ్ చేస్తాం.
0: అవునా, చేస్తూ ఉన్నారా ఇప్పుడు? అంటే ప్రజెంట్ వర్క్ చేస్తూ ఉన్నారా?
1: చేస్తున్నా.
0: ఓకేనండి. మీ పేరేమన్నారు?
1: నా పేరు మేరీ.
0: మేరీ, మేరీ గారు చెప్పండి, ఇవాళ అంశం ఏంటో తెలుసా? మీరు రేడియో వింటూ ఉంటారా? బాగానే
1: వింటూ ఉంటాను. చాలా సార్లు నేను ట్రై చేస్తున్నాను, ఒక్కరోజు కూడా కలిసింది ఈరోజు.
0: ఇదే ఫస్ట్ టైమా?
1: అవునవును.
0: చాలా సంతోషం అండి, చాలా సంతోషం.
1: నేను ట్రై చేస్తూనే ఉంటా ప్రతి గురువారం.
0: అవునా?
1: పోతే కలవదు కాదు, ఈరోజు కలిసింది. గుడ్ లక్ అంతే.
0: నిజంగానే గుడ్ లక్ అంతే.
1: అవును మరి, అదే టారిఫ్ గురించి అన్నారు, విన్నాను.
0: అవునవును.
1: నాకు కలర్ ఇది గ్రీన్ అంటే చాలా లైక్.
0: ఓకే ఓకే, అవే ఎక్కువ కొంటూ ఉంటారా? ఆ కలర్ లోనే ఎక్కువ తీసుకుంటూ ఉంటారా?
1: ఎక్కువ నేను శారీస్ తీసుకున్నానంటే గ్రీన్ ఖచ్చితంగా తీసుకోండి.
0: నాకు కూడా సేమ్ అలాగే, కలర్ ఫేవరెట్ కలర్ గ్రీన్. క్లాత్ ఎలా ఎంచుకుంటారు, అంటే ఎలాంటి క్లాత్ మీకు ఇష్టం? కాటన్? అలా ఎలా అయినా
1: కాటన్ అవి అంటే నాకు నచ్చేసి.
0: ఓకే,
1: స్మూత్ గా
0: స్మూత్ గా ఉండాలి. ఓకే, కంఫర్ట్ గా ఉంటుంది, జర్నీ చేస్తూ ఉంటారు, జాబ్ లో కంఫర్ట్ గా ఉంటుంది.
1: బ్లైండ్ సిస్టర్.
0: ఓకే ఓకే, నమస్తే.
1: బ్లాక్ లాక్ కింద పోస్ట్లు వచ్చినాయి.
0: చాలా సంతోషం అండి, అదృష్టం అంతే అన్నిటికీ కూడా. అన్ని మన కోసమే, మంచి కోసమే.
1: ఏం తీసుకున్నానని గ్రీన్ ఫస్ట్ ఎన్నుకుంటా.
0: ఓకే ఓకే, చాలా సంతోషం. ఓకేనండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, ఎప్పుడు ట్రై చేస్తూ ఉండండి. కొత్త కాలర్స్ కి అవకాశం రావడం అంటే మాకు కూడా చాలా సంతోషమే. ఓకేనండి. నా
1: వినాయక చవితికి శారీస్ తీసుకున్నారు అప్పుడు సిస్టర్.
0: నేనా? తీసేసుకున్నాను. మీరు?
1: క్రైస్తవులు కాబట్టి
0: ఓ, మీకు ఉండదు కదా. ఓకే ఓకే, అప్పుడు తీసుకుంటారు. ఓకేనండి, చాలా సంతోషము. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మా కార్యక్రమాలు అన్ని వింటూ ఆదరించండి. ఓకేనండి, నమస్తే అండి,
1: నమస్తే,
0: ధన్యవాదాలు.

ఆడవారికి అవకాశం ఉన్న ఈ కార్యక్రమం హలో బాగున్నారా ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. ఇవాల్టి అంశం, చీరలు తీసుకోవడంలో మీకు ఏ రంగు అంటే ఇష్టం, అలాగే ఎటువంటి క్లాత్ ని ఎంచుకుంటారు, మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఫోన్ నంబర్ 0855425353.

0: మన మహిళా శ్రోతలకు ఉన్న ఏకైక అవకాశం హలో బాగున్నారా కార్యక్రమానికి కాల్ చేయండి, మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి, కాలాన్ని పలకరిద్దాం. హలో బాగున్నారా?
1: నమస్తే అండి, ప్రభుత్వం నుంచి విజయలక్ష్మి.
0: విజయలక్ష్మి గారు బాగున్నారా అండి?
1: బాగున్నామండి, మన ఆడవాళ్ళకి తగ్గట్టు ఈరోజు బాగుంది,
0: అందుకనే కాల్స్ రాకపోతే వెయిట్ చేస్తున్నాం అనమాట. మన వాళ్ళు కాల్ చేయాలి, మాట్లాడాలి అని.
1: ఏదో మా వాయిస్ జెంట్స్ వాయిస్ కానీ వినిపించింది ఈ రోజు లేదా అనేసి. ఇంతకు ముందు రెండో వారాల కిందట ఇప్పుడు సైకిల్ గురించి పెట్టినారు, సార్
0: వచ్చింది. అవునవునులేండి,
1: చీరల గురించి పెట్టారు. నాకైతే ఇష్టమైన రంగులండి, లైట్ కలర్, మెంతి కలర్ గాని, గ్రే కలర్ గాని, అవి ఎంచుకుంటా. చాలా ఇష్టం, మా వాళ్ళందరూ కూడా అంటారు ఎప్పుడు నీకు ఆ రెండు వదిన ఆ రెండే నాకు.

0: పర్మిషన్ అడుగుతా ఉంటారు. అదెందుకు ఆ రెండు చూస్తానే ఆకాశం దానికి మొదలైపోతుంది,
1: ఎన్ని ఉన్నా అవే కావాలనిపిస్తుంది. ఫస్ట్ మనకి అదే చాయిస్ వస్తుంది.

0: కంఫర్ట్ ఉంటది షిఫాన్ ఓకే.
1: బాంబే మెత్తగా ఉంటది.
0: అవునవును.
1: మరి ఈ మధ్య కాలంలో బ్రాసో చీరలు అని వస్తున్నాయి అంట, లైట్ లైట్ గా
0: వెయిట్
1: ఉంటాయి,
0: లోనే బ్రాసో
1: వెయిట్ లో బ్రాసో చాలా బాగుంటాయి. మనం ఎక్కడికైనా పోయినా ఏదైనా చడిలో ఉన్నా బెర్న నీళ్ళంతా వడిచిపోతుంది అనమాట.
0: అవును అవును,
1: ఆ చీరలు బాగుంటాయి. మిగతా చీరలు అన్ని కూడా ఇప్పుడు ఫ్యాన్సీ చీరలు వస్తున్నాయి, కానీ వెయిట్ ఎక్కువ ఉండేట్టు వస్తున్నాయి మనకు. అవి
0: కంఫర్ట్
1: వయసుకు కంఫర్ట్ ఉండడం లేదు. ఎప్పుడెప్పుడు తీసేసి అక్కడ నైట్ ఎదిగి ఉందామా అనిపించేటట్టు ఉంటాయి చీరలు.
0: జార్జెట్ షిఫాన్ అయితే కంఫర్ట్ గా అనిపిస్తుంది,
1: బ్రాసో చీరలని ఏవైనా మెత్తని చీరలు ఎన్నో చెప్తున్నారు. అట్లా చీరలు అయితే బాగుంటాయి. ఈ బరువు చీరలు ఇప్పుడు కట్టలేకపోతున్నామండి, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ చీరలు కట్ట చూస్తే దాన్ని అభిరుచులేమో బానే ఉండాలి. డిజైన్స్ డిజైన్స్ అన్ని మనకు కట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉండడం లేదు.
0: అకేషన్ ని బట్టి ఎలాంటిది అన్నది చూసేసుకుంటాం కామన్ గా.
1: ఇప్పుడు మా పాప అయితే మా కూతురు అన్ని తనే చేస్తుంటుంది అనమాట, హైదరాబాద్ నుంచి చేస్తుంటుంది. కాటన్ చీరలు కట్టుకోమ్మా, నీకు ఇంకా వయసు అయిపోయింది కదా, కాటన్ చీరలు కట్టుకో అట్లా పోయి అట్లా ఇప్పేదాన్ని బాగుంటాయండి. అప్పసం కట్టుకుంటానికి నలిగిపోతాయి,
0: డే అంతా కట్టుకోలేము, ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది.
1: ఇబ్బంది బయటికి పోయేటట్లకు ఒక డిగ్నిటీగా ఉంటుంది,
0: చాలా డిగ్నిటీగా ఉంటుంది కాటన్. నిజమే,
1: చీరల మీదకైనా మనమండి ముందు మనము ఇప్పుడు రైతులు వస్తున్నాయి కానీ లైనింగ్ జాకెట్లు ఏమంటే మ్యాచింగ్ అని అట్లా తొడుక్కుంటున్నాము. అదే కాటన్ జాకెట్ తొడుక్కుంటే ఆ చీరల మీదకి ఫ్లవర్స్ కలర్ గాని బార్డర్స్ కలర్ గాని హైలైట్ అండి చీరలు,
0: చాలా
1: బాగుంటాయి, చీరలు
0: చాలా క్లాస్ గా అనిపిస్తుంది,
1: చాలా క్లాస్. రెడ్డిస్ అందరండి చాలా మటుకు ఇంత తగ్గు చీర గానీ వాళ్ళు జాకెట్లలో కుట్టించుకోరు, ప్లెయిన్ జాకెట్ దొరుకుతారు, దానికి అట్రాక్షన్ చాలా బాగుంటుంది.
0: అదే బాగుంటుంది, అవును
1: అభిప్రాయము,
0: చాలా బాగుంది.
1: శుభాకాంక్షలు అండి
0: మీకు కూడా అండి, మీకు మీ కుటుంబ సభ్యులకు మన రేడియో శ్రోతలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
1: జాగ్రత్తగా నదులకు ఎదులకు నీళ్లు వదులుతున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి.
0: అంతే అండి,
1: సంతోషం,
0: చాలా సంతోషం. నమస్తే అండి,
1: మీకు ధన్యవాదాలండి, ధన్యవాదాలండి,
0: నమస్తే అండి, నమస్తే.

0: హలో, బాగున్నారా? హలో
1: హలో మేడం
0: హలో, బాగున్నారా? కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: మేడం నార్మల్ నుంచి మేడం భాగ్యమ్మను మాట్లాడుతున్నా.
0: భాగ్యమ్మ గారు, బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి.
1: మేడం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: అవునండి,
1: మన
0: థ్యాంక్ యూ.
1: రేడియో శ్రోతలందరికి, మీకు ప్రొద్దుటూరు విజయలక్ష్మి గారికి, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు మేడం.
0: ఓకేనండి, మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్.
1: అవును మేడం.
0: ఇవాళ అంశం ఏంటో తెలుసా మీకు?
1: తెలుసు మేడం,
0: వింటూ ఉంటారు కదా ఇంతసేపు. మనకిష్టమైనది
1: టైం 5:30 అయితేనే మన రేడియో ప్రోగ్రామ్ సిగ్నల్స్ ఉందే మేడం మనము.
0: అంతే కదా, మరి మిస్ చేయకూడదు.
1: అవును మేడం,
0: చెప్పండి.
1: ఏంటంటే నాకు చాలా ఇష్టం మేడం.
0: ఓ సూపర్. అవే ఎక్కువ ఉంటాయా మీ దగ్గర?

0: ఆ కలర్ సారీసే ఎక్కువ ఉంటాయా మీ దగ్గర?
1: ఉంటాయి మేడం, ఎల్లో గాని ఆరెంజ్ గాని అట్లా చీరలు బాగుంటాయి మేడం. మెత్తం చీరలు, కాటన్ చీరలు చాలా ఇష్టం మేడం నాకు.
0: ఓకే, మరి అవి ఎక్కువ కొంటూ ఉంటారా? మెత్తగున్నవి ఎక్కువ కొంటారా, కాటన్వి ఎక్కువ తీసుకుంటూ ఉంటారా?
1: మెత్తగున్నవి తీసుకుంటా అంట మేడం,
0: ఓకే
1: కాటన్వి తీసుకుంటా అంట.
0: ఓకే ఓకే, సమయాన్ని బట్టి ఏవి కావాలో అవి వేసుకుంటూ ఉంటారు.
1: అవి వేసుకుంటా అంట మేడం.
0: ఇంకా
1: మేడం
0: ఇంకా చెప్పండి.
1: ఇంకా ఫ్యాన్సీలో అయితే బాగుంటాయి మేడం చీరలు. ఫ్యాన్సీలోనూ ఉన్నాయి మెత్తం చీరలు, కాటన్ చీరలు, మళ్ళా అంచు చీరలు, అవి కొంచెం అట్లా వర్క్ వచ్చి ఉంటాయి మేడం మెత్తం చీరలకి, అవి బాగుంటాయి మేడం.
0: అవును అవునండి, సరేనండి, కార్యక్రమానికి కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: నమస్తే అండి.

0: హలో, బాగున్నారా? హలో హలో, బాగున్నారా?
1: హలో, బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా? ఎవరు, ఎక్కడి నుంచి?
1: సివిఆర్ నగర్ నుంచి మేడం రాధ.
0: రాధా గారు బాగున్నారా అండి? ఏం చేస్తుంటారు?
1: బాగున్నా మేడం.
0: హౌస్ వైఫ్ అండి. ఓకే ఓకే, గట్టిగా చెప్పండి కొంచెం.
1: గట్టిగానే చెప్తున్నాను.
0: అవునా? ఓకే ఓకే, చెప్పండి. ఇవాళ అంశం ఏంటో తెలుసా?
1: వినలేదు మేడం.
0: వినలేదా?
1: ఇప్పుడే వచ్చాను.
0: సర్లేదు, మీకు నేను ఇంకొకసారి చెప్తాను. చీరలు తీసుకోవడంలో మీకు ఏ రంగు అంటే ఇష్టం, అలాగే ఏ క్లాత్ ని ఎంచుకుంటారు? మన ఆడవాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్ ఇవాళ. అర్థమైందా?
1: అర్థమైంది మేడం.
0: ఓకే ఓకే, చెప్పండి, మీకు ఏ కలర్ చీర అంటే ఇష్టము, అలాగే ఏ క్లాత్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మీరు అని.
1: అంటే చీరలు అంటే మెత్తగా ఉండాలి మేడం.
0: అంటే మీకు ఇష్టమైన కలర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది చెప్పండి. ఇంకా
1: నాకు పాచి కలర్ గాని గ్రీన్ గాని ఇట్లా.
0: ఓకే ఓకే, ఫోన్ అలా చేద్దామని తీసుకున్నారు, అంశం ఏమి వినలేదు. అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు కలిసి
1: కూడా నేను ప్రసార విశేషాలు
0: వినలేదు. ఓకే
1: ఓకే,
0: పోరిలేండి, మీకు కాల్ కలిసింది, మీరు మాతో మాట్లాడారు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నారు, చాలా సంతోషం.
1: మెత్తగా ఉండే చీరలు బాగుంటాయి మేడం. పెద్దగా కాటన్ రఫ్ రఫ్ గా ఇద్దలా ఉంటే బాగుంటుంది.
0: అవునవును,
1: మనకు స్మూత్ గా ఉంటాయి.
0: అవును,
1: శరీరానికి కూడా కట్టుకునే
0: ఇంట్లో ఉండి అన్ని పనులకి అనుకూలంగా ఉంటుంది, కంఫర్ట్ కోసమే మెయిన్. అంతే కదా, చాలా సంతోషం అండి, కాల్ చేస్తూ ఉండండి ఇలాగే అన్ని కార్యక్రమం. అనుష అండి నా పేరు. ఓకేనండి, మరి ధన్యవాదాలు.

0: హలో, బాగున్నారా?
1: బాగున్నామండి. ఏమండి, ఆడవాళ్ళు అందరు ఎక్కడికి వెళ్ళారు? ఇష్టమైన చీరలు నగలంటే ఎక్కడ వెనకలో ఉన్నారు? పాటల మీద పాట వేస్తున్నారు.
0: ఏం చేద్దాం, నేను కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను, ఇవాళే కాల్స్ రావట్లేదు, నేనే అదే ఆశ్చర్యపోతున్నాను.
1: ఎంత ఇష్టమో, మొదటి బీరువాల నుంచి వాకలు తీసుకునే కింద పడినా గానీ చీరల ముందు అంత మోజుగా ఉంటారు. ఎందుకు వెనకబడ్డారు ఈరోజు?
0: వెయిట్ చేస్తున్నట్టుంది, కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. అది ఏం చేద్దాం మరి, నేను అదే అంటున్నాను, మహిళల కోసమే సెపరేట్ గా కార్యక్రమం ఇచ్చినా కూడా మహిళలు
1: ఏదో కార్యక్రమం అయినా సరే గాని చీరలు అంటే ప్రతి వాళ్ళకి ఇష్టమైనది. ఆడవాళ్ళు మీకు జోహార్ వస్తుంది, దాంట్లో చూసి కాల్ చేయండి, తొందరగా టైం అయిపోవచ్చింది.
0: సమయాన్ని వృధా చేయకుండా అట్లీస్ట్ ఎవరెవరు కాల్ చేస్తారు, కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు అనుకుంటూ ఉన్నాను, బట్ కాల్స్ రావట్లేదు.
1: మళ్ళా నలుగురన్నా కలిస్తే బాగుంటుంది.
0: అదే కదా,
1: ఫోన్ పెట్టేస్తా మేడం, ఎవరో ఒకరు.
0: నమస్తే అండి.

0: హలో, బాగున్నారా?
1: శుభ శుభ సంధ్యం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నేను కేవీఆర్ నగర్ నుంచి సుజాత మాట్లాడుతున్నాను.
0: సుజాత గారు, బాగున్నారా అండి?
1: బాగున్నామండి.
0: కార్యక్రమం ఇవాళ అంశం ఏంటో తెలుసా?
1: తెలుసండి, ఇప్పుడే
0: చెప్పండి
1: ఆరిపింది.
0: చెప్పండి, వెయిట్ చేస్తున్నాం మేము మీలాంటి వాళ్ళ కోసమే.
1: అవునా, చీర గురించి చెప్పాలంటే చీర ఒక తల్లి మాదిరి ఉపయోగపడుతుందండి. చీర ఫైటర్ నుంచి ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పుకుంటే బోలెడు. టైం అంతా అయిపోతుంది ఈరోజు.
0: మీకు ఇష్టమైన రంగు ఏంటో చెప్పండి.
1: నాకు ఇష్టమైంది మెరూన్ రెడ్ అండి.
0: ఓకే ఓకే, అవే ఎక్కువ ఉంటాయా మీ దగ్గర సారీస్?
1: ఉంటాయండి.
0: అందులో ఏ క్లాత్ ని ప్రిఫర్ చేస్తారు ఎక్కువగా?
1: నాకు కంఫర్ట్, ఏ క్లాత్ అయినా కంఫర్ట్ ఉండాలి నాకు.
0: అదే అదే,
1: మనుషుల కోసం మెచ్చుకునేదాన్ని కట్టుకుని నా మనసుకు నచ్చినట్టు ఉండేదాన్ని కట్టుకుని.
0: అదే, మీకు కంఫర్ట్ ని ఇచ్చే క్లాత్ ఎలాంటిది అని
1: అంటే ఉడుకు పట్టకుండా, రఫ్ ఉండకుండా, లైట్ వెయిట్
0: ఓకే
1: ఉండాలి.
0: ఓకేనండి.
1: అదే
0: చాలా
1: బాగుంది, ఎవరు లేదు.
0: అవును, విజయలక్ష్మి గారు కాల్ చేశారు మళ్ళీ, ఎవరు చేయట్లేదు అని బాధతో. అవునా, చాలా సంతోషం అండి, చేస్తూ ఉండండి. ప్రతి గురువారం మహిళల కోసమే కార్యక్రమం అన్నది ఉంది. అభిప్రాయాలని పంచుకోవడానికి ఒక కార్యక్రమం అంటూ ఉంది.
1: నేను రోజు రేడియో పొద్దున 6 నుంచి రాత్రి 11 వరకు అన్ని కార్యక్రమాలు వింటాను.
0: వెరీ గుడ్ అండి, చాలా సంతోషం. మరి
1: చిన్నప్పటి నుంచి రేడియో అంటే నా ప్రాణం.
0: ఓకేనండి,
1: అందరి అభిప్రాయాలు, అన్ని మాటలు వింటూ ఉంటాను. చాలా మంది మాట్లాడుతుంటారు, పూజార్చనలు చేయంటారు, చేస్తుంటారు.
0: సరేనండి, సమయం మరి సమయం అయిపోయింది. చాలా సంతోషం మీకు కాల్ కలిసింది, మాకు హ్యాపీ. ఓకేనండి, చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఓకేనండి, విజయలక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు అందరి తరపున. థ్యాంక్ యూ అండి, నమస్తే. శ్రోతలు ఇంతవరకు హలో బాగున్నారా ఫోన్ ఇన్ ప్రత్యక్ష కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 గా వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. గృహ నిర్మాణాలు, ఇళ్ల పట్టాల అంశానికి అధిక ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన 8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు చొరవ తీసుకుని ఆయా జిల్లాల యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇళ్ల పట్టాలు, గృహ నిర్మాణంపై 10 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేయాలని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న ఇళ్లను అందుబాటులోకి తేవాలని చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: టోటల్ హౌస్ సైడ్స్ 2 సెంట్లు 3 సెంట్లు, అర్బన్ ఏరియా 2, గ్రామీణ ప్రాంతాల్లో 3. ఇప్పటికి ఆన్ గోయింగ్ హౌసింగ్ నియర్లీ 5 లక్షల చిల్లర ఉంది. ఇవి మార్చి లోపల కంప్లీట్ చేయడం, ఇంక్లూడింగ్ టిట్కో అండ్ అదర్ హౌసింగ్. మిగిలింది వీళ్ళు సైట్లు ఇచ్చారు, కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు, కొంతమంది ఇండ్లు కూడా కట్టలేదు, వదిలిపెట్టారు. అవి అనలైజ్ చేయడం.
0: సమాజంలోని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా

కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో లీడర్షిప్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అంశంపై ముఖ్యమంత్రి మాట్లాడారు. సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఆన్లైన్లో ఫైల్స్, డేటా లేక్ వంటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. కృత్రిమ మేధ ఏఐ ద్వారా డేటాను విశ్లేషించుకుని ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూసుకుంటూ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా ఉండాలని కోరారు. నూతన నాయకత్వ విధానంతో పనిచేయడం ద్వారా వేగంగా ఫలితాలను సాధించడంతో పాటు స్వర్ణాంధ్ర విజన్ లక్ష్యాలను చేరుకునేందుకు ఆస్కారం ఉంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. దేశ విదేశాల నుండి పర్యాటక రంగ నిపుణులు, టూర్ ఆపరేటర్లు, విధాన రూపకర్తలు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. భారత్ ప్రపంచ తదుపరి పర్యాటక గమ్యస్థానం అనే ఇతివృత్తంతో ఐఏటీఓ సదస్సుని నిర్వహిస్తున్నారు. ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా భారతదేశ స్థానాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ సదస్సు జరుగుతోంది. భూ యజమానులకు వారి ఆస్తులపై సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ, ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో నిబంధనల ప్రకారం ఉన్న 9 లక్షల ఎకరాల రిజిస్ట్రేషన్లకు అవకాశమిస్తున్నామని చెప్పారు. ఈ ఫ్రీహోల్డ్ భూముల్లో అక్రమాలుగా గుర్తించిన 4 లక్షల ఎకరాలపై పూర్తిస్థాయి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. 22A తొలగింపు ప్రక్రియను సులభతరం చేస్తూ జీవో నెంబర్ 444 జారీ చేశామని, దీని ద్వారా వచ్చిన 28790 ఎకరాల దరఖాస్తుల్లో ఇప్పటికే 1100 ఎకరాలను జాబితా నుంచి తొలగించామని చెప్పారు. రాష్టంలో మారుమూల గ్రామాలకు 100% మొబైల్ కనెక్టివిటీ ఉండాలని కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో డిజిటల్ కనెక్టివిటీ, మొబైల్ నెట్వర్క్ విస్తరణపై ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ల శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, మారుమూల ప్రాంతాలతో సహా రాష్టం నలుమూలలా కనెక్టివిటీ ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న 18 రెవెన్యూ స్థలాలను రాబోయే 7 రోజుల్లోగా టెలికాం సంస్థలకు అప్పగించాలని కలెక్టర్లకు గడువు విధించారు. అలాగే అటవీ అనుమతులు పెండింగ్ లో ఉన్న చోట్ల ఆ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని 10 రోజుల్లోగా క్లియరెన్స్ పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్టంలో కొత్తగా 21 పోషకాహార పునరావాస కేంద్రాలు, ఎన్ఆర్సీలు ఏర్పాటు కాబోతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. వీటి ద్వారా 175 పడకలు అదనంగా అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఇందులో 8 10 పడకల ఎన్ఆర్సీలు, 7 5 పడకల ఇంటిగ్రేటెడ్ ఎన్ఆర్సీలు, మరో 6 10 పడకల కొత్త కేంద్రాలు దశల వారీగా వినియోగంలోకి రానున్నాయని వివరించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే రాష్టంలో ఎన్ఆర్సీల సంఖ్య 21 నుంచి 42కు, పడకల సంఖ్య 340 నుంచి 515కు పెరుగుతాయని మంత్రి పేర్కొన్నారు. కొత్త కేంద్రాల వల్ల తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లలకు వారి ప్రాంతానికి దగ్గరలోనే వైద్య చికిత్స అందుతుందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ ప్రత్యేక పర్యాటక సర్క్యూట్ అభివృద్దికి కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నామని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్ వెల్లడించారు. పర్యాటక అభివృద్ది సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవిసుభాష్తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉన్న డచ్ బంగ్లా, అరసవల్లి ఆలయం అభివృద్ది ప్రాజెక్టులను ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో శంషేర్ సింగ్ మాట్లాడుతూ, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక పర్యాటకుల రాక గణనీయంగా పెరగనుందని చెప్పారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పివి బాలమణి కోరారు. పోషణ మాసోత్సవ కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. రాష్టంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం 86 కేంద్ర ప్రాయోజిత పథకాలు అమలవుతున్నాయని రాష్ట ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వివరించారు. అమరావతిలో ఈరోజు జరిగిన కలెక్టర్ల సమావేశంలో కేంద్ర పథకాలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఈ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి 25,304 కోట్ల రూపాయల కేటాయింపులుండగా, ఇప్పటి వరకు 10,552 కోట్ల రూపాయలు రాష్టానికి అందాయని తెలిపారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట వాటాతో కలిపి ఇంకా 9,822 కోట్ల రూపాయల మేర నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా ఇందులో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతాల్లో 135 కోట్ల రూపాయలు మదర్ శాంక్షన్ల కింద 9,600

0: కోట్ల రూపాయల నిధులున్నాయని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. పులి కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీశాఖ చేపడుతున్న చర్యలు, సరిహద్దు గ్రామాల భద్రతకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై అధికారుల నుంచి ఆయన సమాచారం సేకరించారు. పులి జనావాస ప్రాంతాల్లోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పోలీస్ రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఈ రోజు ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారిని జి లక్ష్మి వివరిస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: రామాచార్యులు తాను నమ్మిన సిద్ధాంతాలకు జీవితకాలమంతా కట్టుబడి పనిచేశారని పూర్వ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ప్రముఖ జాతీయవాది, బీజేపీ సీనియర్ నేత తమిళిసై రామాచార్యుల శత జయంతి ఉత్సవాలు తెనాలిలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నేటి తరానికి ఆయన సాదాసీదా జీవన శైలి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్, బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. పోషకాహార ప్రాధాన్యతను ప్రతి కుటుంబానికి చేరువ చేయాలని విజయనగరం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ సాధికారిత అధికారి పీవీ బాలమణి కోరారు. పోషణ మాసోత్సవాల కార్యక్రమాలను విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోషణ మాసాన్ని కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రతి కుటుంబం, ప్రతి తల్లి, ప్రతి బాలుడికి పోషకాహార ప్రాధాన్యతను తెలియజేసే విధంగా ఉద్యమంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు లేదా ఇళ్ల పట్టా ఇచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లను కోరారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని విధానంలో మార్పులు చేసుకోవాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. విశాఖపట్నం వేదికగా పర్యాటక రంగానికి సంబంధించిన ఐఏటీఓ సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. భూ యజమానుల ఆస్తులకు సంపూర్ణ హక్కులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆహారంగా వినియోగించుకోవడానికి అనువైన పూల రకాలు వివరాలు, చినల తరిపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ 7:45 దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ 2026 సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్కు ద్విభాష ఆఫ్ ట్యూబ్ రన్నింగ్ కామెంటరీ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది. 8:30 క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం కొనసాగుతుంది. ఇక రేపటి ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సర్వదేవతాస్తుతి మొదటి భాగం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ జి అబ్దుల్ జబ్బార్. 6:45 సేద్యపు శుద్ధులు, పెరటి కోళ్ల పెంపకంలో జాగ్రత్తల గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు. 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు నాట్య కలాం. అనంతరం డాక్టర్ గారి సలహాలు, గుండెను పదిలంగా ఉంచుకోవటం ఎలా, డాక్టర్ జి ప్రదీప్ కృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 8:30 వార్తా వ్యాఖ్య, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 9 గంటలకు శభ

0: ఆంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం కొండపల్లి రూపకం. నిర్వహణ రచన శ్రీ అనిల్ ధ్యాని, నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. 9:30 అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. రేపు ఉదయం 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 యువవాణి కార్యక్రమంలో కుమారి ఆర్ స్వాతి ప్రియాంక గారు పాడిన లలిత గీతాలు వింటారు. అనంతరం రోగ కారకాలు దోమలు వీటి గురించి కుమారి ఎం ప్రభావతి గారు అందించే వివరాలు. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. రేపు సాయంత్రం 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు శీర్షికన ఉరుముల పాటలు శ్రీ వి నాగన్న బృందం వారిచ్చే. అనంతరం భజనలు శ్రీ కె ఓబిరెడ్డి బృందం వారు. 7:45 వికసిత భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. రేపు రాత్రి 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు వింటారు. 8:45 బాధ్యత నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ లంక హరి సర్వోత్తమరావు. 9:16 స్పాట్ లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి ఈశ్వరయ్య గారి సాక్సోఫోన్ వాదన. రాత్రి 10:00 ఇంద్రధనుస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై. మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పవిత్ర ప్రేమ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుజాత పాడిన భువనచంద్ర గీతం సంగీతం కోటి

0: మన డెజర్ట్ వచ్చేసింది కానీ మన చాంపియన్ ఇంకా రాలేదు. మరి బిల్ ఇచ్చే ముందేనే వస్తుందంటారా? సో గర్ల్స్, ఏంటట సంగతి?
1: బిల్లట సంగతి.
0: ఏది నీ కాడి పిన్ని?
2: ఆర్బిఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరికీ ఇవ్వద్దు. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సెక్యూర్ నెట్వర్క్ నుంచే చెయ్యండి.
0: తినడం ఛాంపియన్షిప్ జరిగిందా?
2: ఆర్బిఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
3: సమయానికి అలకడం నిండైన పంటకి గ్యారంటీ.
4: మాస్టర్ గారు, ఇది రైతు కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? విత్తనమైతే ఎప్పుడో అలికేశాను.
3: నేను పంట గురించి కాదు, ఎన్పీఎస్ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను.
4: ఎన్పీఎస్ పెన్షనా?
3: అవును, ఈ రోజే ఎన్పీఎస్ లో డబ్బు జమ చేయడం మొదలు పెట్టండి. ఇంకా మీ వృద్ధాప్యాన్ని సురక్షితం చేసుకోండి.
4: వృద్ధాప్యం సురక్షితమా?
3: అవునండి, ఎన్పీఎస్ భారత ప్రభుత్వం వారి PFRDA చేత నిర్వహించబడుతున్న పెన్షన్ పథకం. ఇందులో ఈ రోజు నుండే డబ్బు జమ చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో ప్రతి నెల పెన్షన్ దొరుకుతుంది. మరింత సమాచారం కోసం ఈ రోజు సంప్రదించండి కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ బ్యాంక్ ని. వృద్ధాప్యంలో పెన్షన్ పక్కా గ్యారంటీ కోసం ఎన్పీఎస్ తప్పనిసరి.
5: శ్రోతల 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మురారి చిత్ర.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం మగధీర చిత్రం కోసం అనుజ్ గుర్వార్ రీటా పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడొక లలిత గీతం విందాం.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది మాధవని కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతుందన్న ఘర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ, దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నతస్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యక్షుడు

ఇప్పుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వును జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్ధికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేసుకున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈరోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50%కి పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈరోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్లను ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామక్రమంలో తదుపరి దశ కుతుమేద్ ద్వారా జరగనున్నదని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా, సాధికారిక ఆర్థిక వ్యవస్థ, AI ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోస్పేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSMEల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత
ప్రభుత్వ వినియోగ

0: సార్ల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2020 ద్వారా సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తుతున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్లకు $100 పైన కొనసాగుతోంది. అమెరికా ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమై అయినప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ భీకర దాడులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్లకు $130 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్లకు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్ధం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్నలాటర్పి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితమవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు. ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం.
3: పువ్వులు సౌందర్యానికి, ఆహ్లాదానికి ప్రతీకలు. వేల సంవత్సరాలుగా మానవ జీవితంలో ఈ పూలు అనేవి పూజా కార్యక్రమాలు, అలంకరణ, ఔషధ తయారీ మరియు సాంప్రదాయ వైద్య విధానాల్లో ముఖ్యమైన స్థానం సంపాదించాయి. పుష్పాలకు మన సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇటీవల కాలంలో ఎన్నో రకాల పూలను ఆహారంగా వినియోగిస్తున్నారు. ఇలా ఆహారంగా సురక్షితంగా ఉపయోగించే పూలను ఆహార యోగ్య పువ్వులు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఈ పూలను ఆహారంగా ఉపయోగించే సంప్రదాయం అనేది కొత్తది కాదు. ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ రకాల పుష్పాలను ఆహారంగా ఉపయోగిస్తున్నారు. ప్రాచీన

చైనాలో చూసుకున్నట్లయితే సుమారు 3000 సంవత్సరాల క్రితమే ఇల్లిల్లి మరియు చామంతి పూలను ఔషధ మరియు ఆహారంగా ఉపయోగించేవాళ్లు. అలాగే భారతదేశంలో చూసుకున్నట్లయితే ప్రాచీన కాలం నుంచే అరటి, మునగ, గులాబీ, మందారం, అవిస, కమలం మరియు గుమ్మడి వంటి పూలు వివిధ రకాల భారతీయ సంప్రదాయాల వంటకాలలో ఉన్నాయి. ఇక రోమన్లు చూసుకున్నట్లయితే విందులలో వైలెట్ మరియు గులాబీ పూలను ఉపయోగించేవాళ్లు. యూరప్ లో మధ్యయుగాలలో పూలను సలాడ్స్ అలాగే ఔషధ పానీయాల్లో చేర్చేవాళ్లు. ప్రస్తుతం అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, జపాన్, థాయిలాండ్, చైనా, నెదర్లాండ్ వంటి దేశాల్లో ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని వాణిజ్యపరంగా సాగు చేస్తున్నారు. వీటిని హోటల్స్, ఎయిర్లైన్స్, ఫుడ్ చైన్స్, బేకరీస్, కాక్టైల్ పరిశ్రమల్లో, హెర్బల్ పరిశ్రమల్లో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ పూలతో చేసే ప్రసిద్ధ వంటకాల గురించి తెలుసుకున్నట్లయితే భారతదేశంలో ప్రసిద్ధమైనది గులాబీల నుంచి తయారు చేసే గుల్కంద్. అలాగే గుమ్మడి పుష్పం నుంచి జపాన్ దేశం వాళ్లు టెంపూరా అనే ఒక వంటకాన్ని చేస్తుంటారు. అలాగే జుకినీ పుష్పం నుంచి ఇటలీలో స్టఫ్డ్ జుకినీ ఫ్లవర్స్ ని తయారు చేస్తారు. శంఖ పుష్పం నుంచి థాయిలాండ్ లో బటర్ఫ్లై పీట్ రైస్ అంటే ఈ నీలం కలర్ లో ఉండే అన్నాన్ని వండుతారు. అలాగే గుమ్మడి పుష్పం ఉపయోగించి మెక్సికోలో ఫ్లోర్డీ కాలాబాసా సూప్ అనేది ఒక ప్రసిద్ధమైన వంటకాన్ని తయారు చేస్తుంటారు. ఇక ఆహార పదార్థాలకు అలంకరణగా లేదా సలాడ్లుగా లేదా వివిధ వంటకాలలో ముఖ్యమైన భాగంగా ఉపయోగించే పూలనే మనం ఆహారయోగ్య పూలు లేదా ఎడిబుల్ ఫ్లవర్స్ అంటాము. ప్రస్తుతం సహజమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రత్యేకకరమైన ఆహార పదార్థాలపై వినియోగదారులకు ఆసక్తి పెరుగుతున్నందున ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కు వాణిజ్యపరమైన ప్రాధాన్యత కూడా పెరుగుతుంది. ప్రస్తుతం ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్, స్టార్ హోటల్స్, అలాగే బేకరీస్, కెఫేస్, పేస్ట్రీ తయారీ కేంద్రాలు, హెర్బల్ టీ తయారీ సంస్థలు, ఆర్గానిక్ మార్కెట్లు మరియు ఆరోగ్య ఆహార పరిశ్రమలలో వీటి వినియోగం వేగంగా పెరుగుతుంది. ఇవి ఆహారానికి ఆకర్షణీయమైన రంగులు, సువాసనలు, ప్రత్యేకమైన రుచులను అందించడమే కాకుండా శరీరానికి అవసరమైన అనేక పోషకాలు అంటే విటమిన్స్, ఖనిజాలు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు మరియు బయో యాక్టివ్ కాంపౌండ్స్ వీటిని జీవక్రియాశీల సమ్మేళనాలు అంటాము, ఇవి కూడా అందిస్తాయి. అందువల్ల వీటిని ఫంక్షనల్ ఫుడ్స్ లేదా న్యూట్రాసూటికల్ ఫుడ్స్ కింద పరిగణిస్తారు. ఇక ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ కి ఉండవలసిన ముఖ్య లక్షణాలు చూసుకున్నట్లయితే ఇవి ముఖ్యంగా విషరహితంగా ఉండాలి, సహజ రంగులను అధికంగా కలిగి ఉండాలి లేదా అధిక యాంటీ ఆక్సిడెంట్లు, తక్కువ కేలరీలు, అధిక ఫైటోకెమికల్స్ కలిగి ఉండాలి, ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యేకమైన రుచి, సువాసన లేదా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండాలన్నమాట. ఇక భారతదేశంలో ప్రజాదరణ పొందిన కొన్ని ఆహార యోగ్య పుష్పాలు అంటే ఎడిబుల్ ఫ్లవర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మందారం ని ముఖ్యంగా మనం టీ, జామ్స్, సిరప్స్, జెల్లీస్, అలాగే పానీయాలు, కేక్స్, డెజర్ట్స్, అలాగే సహజ ఆహార రంగుల కోసం దీన్ని ఐస్ క్రీమ్లు, సలాడ్లలో కూడా వినియోగిస్తుంటారు. అలాగే బంతి విషయానికి వచ్చినట్లయితే దీన్ని కూడా సహజ ఆహార రంగు, సూప్స్, సలాడ్స్, స్ట్యూస్, అలాగే పానీయాలు, వెన్న, క్యాండీ చేసిన రేకులను కూడా ఈ బంతి పూలతో తయారు చేసి వాడుతుంటాం. ఇక గులాబీ విషయానికి వచ్చినట్లయితే అధికంగా నార్త్ ఇండియాలో మనం ఎక్కువగా చూస్తుంటాము, స్వీట్స్ ఎక్కువగా ఈ గులాబీలతో చేస్తుంటారు. డెజర్ట్స్, రోజ్ వాటర్, రోజ్ సిరప్, అలాగే డిఎఫ్ఆర్ పూనే అంటే డైరెక్టరేట్ ఆఫ్ ఫ్లోరికల్చర్ రీసెర్చ్ పూనా వాళ్లు కుకీస్ కూడా తయారు చేశారు. వీటిని గులాబీలు అలాగే హనీ మిల్లెట్స్ తో ఈ కుకీస్ ని తయారు చేశారు. అలాగే రోజ్ ఇన్ఫ్యూజ్డ్ హనీ, షర్బత్, మిల్క్ షేక్, లస్సీ, టీ, బర్ఫీ, ఐస్ క్రీమ్స్ వంటి పదార్థాలు కూడా ఈ గులాబీ రేకులను ఉపయోగించి తయారు చేస్తుంటారు. ఇక గుమ్మడి విషయానికి వచ్చినట్లయితే గుమ్మడి పూలను ఎక్కువగా వెస్ట్ బెంగాల్ అలాగే ఒరిస్సా ప్రాంతాల్లో కూరలు, సూప్లు, సలాడ్లు, పాస్తా, పకోడీలు, చట్నీలలో వాడుతుంటారు. అలాగే అరటి పూలు మనకి ముఖ్యంగా ఇది సౌత్ ఇండియాలో ఎక్కువగా గమనిస్తుంటాము. అరటి పూలను కూరలు, సలాడ్లు, సూప్లు, స్టిర్ఫ్రై, వడలు, పకోడీలు, ముఖ్యంగా నిలవ పచ్చడి కూడా దీంతో అరటి పూలతో చేస్తాము. అలాగే కుంకుమ పువ్వు చూసుకున్నట్లయితే దీన్ని అన్నం, బిర్యానీ, స్వీట్స్, డెజర్ట్స్, పానీయాలు చేయడంలో ఉపయోగిస్తుంటాము. ఇక మొగలు పూలు మగ పుష్పాల నుంచి తీసినటువంటి కేవ్రా అనే ఎసెన్షియల్ వాటర్ ని కేవ్రా వాటర్ అంటారు. దీన్ని భారతీయ వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో తయారు చేసే రసగుల్లాలు వాటిలో ఎక్కువగా ఈ కేవ్రా వాటర్ ని ఉపయోగిస్తుంటారు. ఇక అవిసె పూలు వీటిని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, వేపుడు వంటి వంటకాలలో ఉపయోగిస్తుంటారు.

ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నమాట. అలాగే ఇక తామర పువ్వులను కూడా మన రేకుల్ని, సలాడ్స్, సూప్స్, ఇతర వంటకాలు, స్టఫ్డ్ ఫ్లవర్స్ ని, క్యాండీస్, సిరప్స్, ఇన్ఫ్యూజన్లు మరియు వేపుల కింద కూడా ఈ తామర పువ్వులను ఉపయోగిస్తుంటాము. ఇక మునగ పువ్వు విషయానికి వచ్చినట్లయితే, ఈ మునగ పువ్వుని కూడా సలాడ్స్, సూప్స్, కూరలు, పచ్చడి, హెర్బల్ టీ, వేపుడు, భుజియా లాంటి పదార్థాలను కూడా తయారు చేస్తారు. నేల సంపంగి, దీన్నే మనం ట్యూబ్ రోజ్ అంటాము. దీన్ని ఆహారానికి సువాసన మరియు అలంకరణ కోసం ఉపయోగిస్తాము. ఇక పారిజాతం, పారిజాత పూలను కూడా టీ, పానీయాలు, సువాసన కోసం, గార్నిష్ కోసం ఉపయోగిస్తుంటాము. ఇక నాట్యూషియం, ఇది సలాడ్స్, శాండ్విచ్లు అలంకరణగా ఉపయోగిస్తుంటారు. దీన్ని మనం డైరెక్ట్ గా కూడా, అంటే ఏ ప్రాసెసింగ్ లేకుండా కూడా ఈ పూలను తినవచ్చు. దీనిలో అధికంగా సి విటమిన్ ఉంటుంది. ఇక శంఖ పుష్పి, దీని సహజ ఆహార రంగు కోసం బ్రెడ్స్, కేక్లు, పానీయాలు, నూడిల్స్, సలాడ్స్, సిరప్, యోగర్ట్, వీటికి మనం రంగు ఇవ్వడానికి కూడా ఈ శంఖ పుష్పి పువ్వులను ఉపయోగిస్తుంటాం. చామంతి పూలు, చామంతి పూలను కూడా సలాడ్స్, టీలు, సూప్లు, డెజర్ట్స్ లో వాడుతుంటాము. ఇక మోదుగ పువ్వులు, వీటిని జామ్స్, సిరప్స్, పానీయాలు, షర్బత్, కూరలు, హెర్బల్ టీలలో అధికంగా వాడుతుంటారు. ఇక చామంతి, దీన్నే క్యామమెల్ చామంతి అంటాము. దీంతో ఎక్కువగా హెర్బల్ టీలు, డెజర్ట్స్ చేసుకుంటారు. ఇక రొజల్లి, దీన్నే మనం గోంగూర పువ్వులు అంటాము. గోంగూర ఆకు కాకుండా కూడా పువ్వు వచ్చిన తరువాత దానికి ఉన్నటువంటి రక్షక పత్రాలు చెట్టుకే ఉంచినట్లయితే అవి కొంచెం మందంగా తయారవుతాయి. ఈ ఫ్లషీగా ఉండే పదార్థం నుంచి కూడా చాలా పుల్లగా ఉంటుంది. దీని నుంచి కూడా మనం జామ్స్, పులియబట్టిన పానీయాలు, కేక్స్, పుడ్డింగ్స్, సలాడ్స్, సూప్స్, అలాగే ఇన్ఫ్యూజన్ మరియు చట్నీ కూడా తయారు చేస్తుంటాము. ఇక మల్లెపూల విషయానికి వచ్చినట్లయితే, వీటి నుంచి కూడా మనం పానీయాలు, డెజర్ట్స్, రుచిని మరియు సువాసన అందించే పదార్థాలు, అంటే ఫ్లవరింగ్ ఏజెంట్ కింద ఇన్ఫ్యూజన్లు మరియు సిరప్లో దీన్ని వాడుతుంటాం. ఇక సీతమ్మ జడబంతి, వీటిని కూడా సహజ ఆహార రంగు కోసం ఆహార పదార్థాల్లో వాడుతుంటాము. ఇక ఇప్ప పువ్వులు ట్రైబల్ ఏరియాస్ లో ఎక్కువగా వాడుతుంటారు. దీని నుంచి లడ్డూలను ఎక్కువగా తయారు చేస్తారు, అంటే స్వీట్స్. అలాగే పుష్పాలను కూరగాయలుగా, పానీయాలుగా వాడతారు, లేక నేరుగా కూడా ఈ పువ్వులను తినవచ్చు. అలాగే చింతపూలు, చింత చెట్టు పువ్వులను కూడా వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. ఇక బొగడబంతి, దీన్ని కూడా సహజ ఆహార రంగు, టీల తయారీలో వాడుతుంటాము. దేవకాంచనం, దీన్ని పువ్వుల్ని కూడా రేకలు మాత్రమే తీసి మనం కూర తయారు చేసుకోవచ్చు. అట్లాగే రేల పువ్వుల్ని కూడా పువ్వులు రేకలతోటే కూర తయారు చేస్తుంటారు. ఇక అన్ని రకాల పువ్వులు ఆహారానికి యోగ్యమేనా అంటే అది కరెక్ట్ కాదు. అన్ని కూడా మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ముఖ్యంగా మనం పుష్పాలను తినే ముందు వాటిని సరిగ్గా గుర్తించి అవి విషపూరితమైనవి కాదని నిర్ధారించుకోవాలి. విషరహిత జాతులను మాత్రమే ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు గన్నేరు, అలాగే ఉమ్మెత్త చాలా విషపూరితం, అలాగే లాంటానా అంటాము దీన్ని, అక్షింతల పూలు, ఇవి కూడా విషపూరితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి విషపూరిత పూలు. అలాంటి వాటిని మనం అసలు ఆహారంగా ఉపయోగించకూడదు. ఇక ఆహారంగా ఉపయోగించగలిగిన పూలను సాధారణంగా మనమే ఇంటి వద్ద పెంచుకోవాల్సి ఉంటుంది. పురుగు మందుల అవశేషాలు లేకుండా సాగు చేసుకోవాలి, లేదా ప్రత్యేకమైన కూరగాయలు, పండ్లు మరియు ఇతర నాణ్యమైన ఆహార ఉత్పత్తులను విక్రయించే ప్రత్యేక ఉత్పత్తుల మార్కెట్స్, అంటే ఆర్గానిక్ మార్కెట్స్ నుండి మాత్రమే వీటిని కొనుగోలు చేసుకోవాలి. రోడ్డు పక్కన పెరిగిన పుష్పాలను కూడా మనం ఉపయోగించకూడదు. పూల దుకాణం, గార్డెన్ సెంటర్ లేదా నర్సరీలో పుష్పాలను కొనుక్కునేటప్పుడు అవి ఆరోగ్యమైనవిగా, అంటే ఎడిబుల్ అని స్పష్టంగా లేబుల్ చేసినట్లయితే తప్ప మనం ఆహారానికి ఉపయోగించకూడదు. ఇక పురుగు మందులతో పిచికారీ చేసిన పువ్వులను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. ఉదాహరణకు పూల దుకాణాలలో అలంకరణ కోసం విక్రయించే పూలను తరచుగా రసాయనాలు లేదా పురుగు మందులు ఉపయోగించి ఉండవచ్చు, కాబట్టి వాటిని ఆహారంగా వినియోగించుకోకూడదు. మొక్కలపై రసాయనాలు పిచికారీ చేశాలా లేదా అనే విషయం తెలియకపోతే అటువంటి పూలను తినకూడదు. తాజాగా వికసించిన పూలను కోసిన వెంటనే ఉపయోగించాలి. శుభ్రమైన నీటితో బాగా కడిగి వినియోగించాలి. కొత్త రకాల పుష్పాలను మనం ఆహారంలో నెమ్మదిగా పరిచయం చేయాలి. తద్వారా వాటి వల్ల కలిగే అలర్జీ ప్రతిచర్యలను కూడా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా పిల్లలకు కొత్త రకం పూలను తక్కువ పరిమాణంలో పరిచయం చేయాలి. పుప్పొడి లేదా పూలకు అలర్జీ ఉన్నవారిని జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ను వివిధ రకాలుగా తయారు చేసుకోవాలి. ముఖ్యంగా తాజాగా తినవచ్చు, లేక చక్కెర పూతతో క్యాండీడ్ అంటారు ఈ ప్రాసెస్ ని, ఇలా కూడా చేసి తినొచ్చు. లేకపోతే ఐస్ లో గడ్డగట్టించి ఎండబెట్టినా, లేదా నూనెలు లేదా వెనగర్ లో నిల్వ చేసి గార్నిష్ కోసం కూడా ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఇక అసలు ఆహార యోగ్య పువ్వులు అంటే ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని పూర్తిగా పువ్వు మొత్తం తినాలా, లేకపోతే ఎటువంటి ప్రాసెసింగ్, అంటే సిద్ధం ఎలా చేసుకోవాలి అనే దాని విషయానికి వచ్చినట్లయితే,

మందపాటి కాండం పుప్పొడి భాగాలను అవసరమైతే తొలగించాలి. మంచి రుచి కోసం కాడలు, అండాశయం, కేసరాలు అంటే పుష్పం మధ్యలో ఉండే ఆడ మగ ప్రత్యుత్పత్తి భాగాలను తొలగించడం మంచిది. పువ్వు యొక్క అడుగు భాగం నుంచి రేకుల్ని కత్తిరించి వేరు చేయాలి. చాలా సందర్భాల్లో పూరేకులను మాత్రమే తినాలి, ఉదాహరణకు గులాబీలు, అలాగే చామంతులు మొదలైనవి. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ సాధారణంగా ఉదయం పూట మాత్రమే కోయడం మంచిది, ఎందుకంటే ఈ సమయంలో పూలు పూర్తిగా వికసించి మంచి నాణ్యతగా ఉంటాయి. ఈ పూలను ఎల్లప్పుడూ చల్లటి నీటితో శుభ్రంగా పూర్తిగా కడగాలని గుర్తుపెట్టుకోవాలి. వాటిని ఉప్పు నీటితో కలిపి నీటిలో మృదువుగా కడిగి అనంతరం రేకులను మంచి నీటిలో ముంచాలి. దీనివల్ల రేకులు తాజాగా దృఢంగా మారుతాయి. తరువాత వాటిని పేపర్ టవల్పై ఉంచి నీటిని తొలగించాలి. తరువాత ఉపయోగించడానికి రేకులను లేదా మొత్తం పుష్పాలను మనం నిల్వ ఉంచుకోవాలన్నట్లయితే ప్లాస్టిక్ సంచుల్లో ఉంచి కొద్ది కాలం పాటు రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవచ్చు. తక్కువ పరిమాణంలో ఉన్న పూలను ఐస్ క్యూబుల్లో కూడా ఉంచి గడ్డగట్టించి నిల్వ చేయవచ్చు. కొన్ని పూలకు సహజంగా చేదు రుచి ఉంటుంది. దాన్ని తగ్గించడానికి వైన్ స్టీపింగ్ లేదా షుగరింగ్ లేదా సాల్టింగ్ అంటే ఉప్పు వేసి లేదా పంచదారతో కలిపి క్యాండింగ్ చేసి వంటి పద్ధతులు ఉపయోగించి మనం నిల్వ ఉంచుకోవచ్చు. వేడి వంటల్లో ఎక్కువసేపు వీటిల్ని ఉడికించకుండా చివరిలో మాత్రమే ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ ని కలపవలసి ఉంటుంది. అలాగే సలాడ్స్, డెజర్ట్లో మృదువైన రుచిగల పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి, ఎందుకంటే ఘాటుగా ఉండే పుష్పాలను మనం ఎక్కువగా ఉపయోగించకూడదు. ఇక ఈ ఆహారయోగ్యమైన పుష్పాల వర్గీకరణ గురించి వచ్చినట్లయితే వీటిని ప్రధానంగా ఉపయోగించే విధానాన్ని బట్టి, రుచిని బట్టి మనం వర్గీకరించవచ్చు. ఉపయోగించే విధానాన్ని బట్టి సువాసన కోసం ఉపయోగించే పుష్పాల విషయానికి వచ్చినట్లయితే లావెండర్, రోజ్మేరీ, మల్లె అనేవి ఆహారాల్లో సువాసన కోసం ఉపయోగిస్తుంటాం. అలాగే రంగు మరియు అలంకరణ కోసం ఉపయోగించే పుష్పాలకు వచ్చినట్లయితే ఆధునిక బేకరీలలో ఈ కేక్స్, కప్ కేక్స్, పేస్ట్రీస్, మ్యాకరూన్స్, కుకీస్ లో అలంకరణకు వీటిని ఫ్యాన్సీ, నాస్టర్షియం, క్యాలెండ్యులా, వైలెట్, గులాబీ వంటి పూలను వాడుతుంటారు. ఇక సలాడ్లలో నాస్టర్షియం, ఫ్యాన్సీ, గులాబీ, క్యాలెండ్యులా, బోరేజ్, వైలెట్ వంటి పూలను వాడతారు. ఇవి చాలా మటుకు విదేశీ పూలే. ఇక సూప్లలో వినియోగానికి వచ్చినట్లయితే మునగ, అవిస, గుమ్మడి, అలాగే కమలం వంటి వాటిల్ని మనం సూపుల్లో వాడచ్చు. సూప్ చివరిలో పుష్పాలను కలపడం వల్ల వాటి రంగు, రుచి మరియు పోషక విలువలు మెరుగ్గా నిల్వ ఉంటాయి. ఇక పానీయాల విషయానికి వచ్చినట్లయితే మందారం అంటే హైబిస్కస్ టీ, శంఖ పుష్పు నుంచి బటర్ఫ్లై పీటీ, గులాబీ నుంచి రోజ్ షర్బత్, లావెండర్ నుంచి హెర్బల్ టీ, చామంతి నుంచి కెమమిల్ టీ, ఇలాంటి వాటిని మనం పానీయాలుగా కూడా చేసుకోవచ్చు. ఇక డెజర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే గులాబీ, కుంకుమ పువ్వు, శంఖ పుష్పి, కేవరా వంటి వాటిని ఐస్ క్రీమ్స్, జెల్లీస్, పుడింగ్స్, యోగర్ట్స్, కస్టర్డ్, అలాగే బయట కింద కూడా మనం వినియోగించవచ్చు. ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి అంటే శీతల పానీయాల్లో మనం కలుపుకోవడానికి గులాబీ, ఫ్యాన్సీ, శంఖ పుష్పి వంటి పూలను తాగునీటిలో ఐస్ ట్రేలలో గడ్డగట్టించి మనం వేసవి పానీయాల్లో కలిపి ఉపయోగించవచ్చు. ఇక పుష్పాలకు ఉన్న రుచిని బట్టి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనకి గులాబీ చూసుకున్నట్లయితే కొంచెం అవి చప్పదనం నుంచి కొన్ని రకాలు తీపిగా ఉంటాయి, సుగంధ భరితంగా ఉంటాయి. అదే నాస్టర్షియం పూలు మిరియాల మాదిరి స్వల్ప కొంచెం కారంగా ఉంటాయి. అలాగే మందారం పూలు కొద్దిగా పులుపుగా ఉంటాయి. గుమ్మడి పూలు తేలికపాటి తీపిగా ఉంటాయి. అలాగే అవిసె పూలు స్వల్పంగా చేదుగా ఉంటాయి. ఇక శంఖపుష్ప విషయానికి వచ్చినట్లే ఇది కూడా తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. ఫ్యాన్సీస్ అయితే తేలికపాటిని తీపిగా ఉంటాయన్నమాట. ఈ విధంగా రుచిని బట్టి కూడా మనం ఈ పుష్పాలను వర్గీకరించవచ్చు. ఇక వీటిల్లో మనకి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఎన్నో రకాల బయోయాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో. సాధారణంగా కూరగాయలతో పోలిస్తే కొన్ని ఎడిబుల్ ఫ్లవర్స్ లో ఫైటోకెమికల్స్ అంటే ముఖ్యంగా పాలిఫినాల్స్, ఫ్లావనాయిడ్స్, అలాగే కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. దీనివల్ల మనకి రోగ నిరోధకతకి పెరగడమే కాకుండా కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. వాటిలో ప్రధానమైన ఫైటోకెమికల్స్ ఫ్లావనాయిడ్స్, ఫినాలిక్స్, యాంథోసైనిన్స్, కెరటినాయిడ్స్, టైపనాయిడ్స్, టానిన్స్, సెపనిన్స్ మొదలైనవి. వీటి వల్ల పుష్పాలకు రంగు, రుచి, సువాసన కాకుండా ఈ బయోలాజికల్ యాక్టివిటీస్ కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇక ముఖ్యమైన బయోలాజికల్ యాక్టివిటీస్ ఉన్న పూలను చూసుకున్నట్లయితే కెరటినాయిడ్స్ అధికంగా ఉండే పూలు బంతి, క్యాలెండ్యులా, గుమ్మడి, అవిసె పూలు. అలాగే యాంథోసైనిన్లు ఎక్కువగా ఉండే పూలు గులాబీ, మందారం, ఫ్యాన్సీ, శంఖపుష్పి. అలాగే ఫ్లావనాయిడ్స్ ఎక్కువగా ఉండే పూలు గులాబీ, కమలం, ఫ్యాన్సీ, క్యాలెండ్యులా, బంతి, లావెండర్, మందారం, డేలిల్లీ, చామంతి మొదలైనవి. అలాగే ఫినాల్

0: యాసిడ్స్ ఎక్కువగా ఉండేవి గులాబీ, మందారం, కమలం, లావెండర్, చేమంతి, బంతి. యాంటీమైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉన్నవి గులాబీ, మందారం. ఈ విధంగా వీటిల్లో మనకి వివిధమైనటువంటి బయో యాక్టివ్ కాంపౌండ్స్ కూడా ఉండడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. ఇక పోషకాల విషయానికి వచ్చినట్లయితే విటమిన్లు ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే విటమిన్లలో ఏ విటమిన్ అనేది ఎక్కువగా గుమ్మడి, అవసి పూలలో ఉంటుంది. అలాగే విటమిన్ సి అనేది గులాబీ, నార్సెషియం, మందారంలో ఉంటుంది. విటమిన్ ఇ అనేది ప్యాన్సీస్, గులాబీలో ఉంటుంది. అలాగే ఫోలేట్ ఇది మునగలో ఉంటుందన్నమాట. ఇది రక్త కణాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఇక ఖనిజ లవణాల విషయానికి వచ్చినట్లయితే కాల్షియం ఎక్కువగా మునగ పువ్వు, అవిసె పువ్వు, మందారంలో ఉంటుంది. పొటాషియం అయితే మునగ పువ్వు, అరటి పువ్వు, మెగ్నీషియం కూడా ఉంటుంది ఈ పువ్వుల్లో అధికంగా. ఇక అరటి పువ్వు, అవిసె పువ్వులో ఎక్కువగా ఇనుము కూడా ఉంటుంది. ఈ విధంగా ఖనిజ లవణాలు కూడా అధికంగా ఉండడం వల్ల మనకి ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తాయి. ఆహారంలో అత్యంత ఇంపార్టెంట్ అన్నది ఏంటంటే పీచు పదార్థం. ఇది జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ఈ పీచు అధికంగా ఉండే పుష్పాలకు వచ్చినట్లయితే అరటి పువ్వు, మునగ పువ్వు, అవిసె పువ్వు వీటిల్లో ఎక్కువ శాతం ఈ పీచు ఉంటుంది. ఈ విధంగా మనం ఎడిబుల్ ఫ్లవర్స్ ని గురించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని ఉపయోగించుకున్నట్లయితే ఆరోగ్యంగా ఉంటాము. ఈ ఎడిబుల్ ఫ్లవర్స్ లో రంగు, రుచి, సువాసనతో పాటు పోషకాలు మరియు ఈ బయో యాక్టివ్ కెమికల్స్ అందించే సహజ వనరులుగా ఉన్నాయి కాబట్టి వీటికి ఆహార, ఔషధ మరియు న్యూట్రసూటికల్ అలాగే ఫంక్షనల్ ఫుడ్ రంగాలలో వీటికి మంచి భవిష్యత్తు ఉంది.
1: ఆహారంగా వినియోగించడానికి అనువైన పూలు, వాటి వివరాలు ప్రకాశం జిల్లా చిన్నలాటర్పి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్ నాగలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. మొక్కజొన్నలో కలుపు యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. పంట విత్తిన తర్వాత 2-3 రోజుల్లోపు అట్రజిన్ కలుపు మందును తేలిక నెలలో ఎకరానికి 800 గ్రాములు, బరువు నెలలో అయితే ఎకరానికి 1200 గ్రాములని 200 లీటర్ల నీళ్లలో కలిపి విత్తిన నేల మీద తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయడం ద్వారా వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కల్ని దాదాపుగా 4 రోజుల వరకు అదుపు చేయొచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతరపంటగా వేసినప్పుడు మాత్రం పెండి మిథలిన్ ఎకరానికి 1 లీటరు 200 లీటర్ల నీళ్లలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు సాధారణ మొక్కజొన్నలో అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు అలాగే గడ్డిజాతి కలుపు మొక్కలను నిర్మూలించడానికి టెంబోట్రయాన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటర్లు, దీంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాముల మందుని లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సీ 30 మిల్లీలీటర్లు, దీంతోపాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. తుంగ గనక ఎక్కువగా ఉన్నట్లయితే హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 4 రోజుల వరకు వెడల్పాటి కలుపు మొక్కల్ని గనక గమనించినట్లయితే 2,4-D సోడియం సాల్ట్ ఎకరానికి 500 గ్రాములు 200 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. ఈ విధమైన జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే మొక్కజొన్నలో కలుపుని నివారించుకోవచ్చు. మీరింతవరకు కిసాన్ వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ,

0: భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఇధర్ ఇధర్ ఇధర్ హమ్ బోల్ రహే తేరే బిజు కా
2: పుతలా బోల్ రహే.

0: వచ్చే రకాలు ఏవైనా సరే మనకి ఎండు తెగుల్ని తట్టుకునే రకాలే ఉంది కాబట్టి మీరు ముందుగానే
1: యాజమాన్య
0: పద్ధతులు ఫాలో అయినట్టు అధిక దిగుబడిని కూడా
1: రోజువారీ కార్యక్రమాలు యథావిధంగా ప్రసారం కాబడతాయి.
2: ప్రాయోజిత కార్యక్రమంలో
1: సమయం
2: వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు ఏ విధంగా
1: తదుపరి కార్యక్రమం
2: సాగు చేసుకుంటే
1: వెంటనే వింటారు.
2: చక్కటి ప్రయోజనం ఉంటుంది.
1: చీడపీడల నుండి
2: అలాగే వాటి యొక్క నివారణ మార్గాలు ఇలా అనేక విషయాలు రైతులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
3: तो अभी उनमें आप दम है, मुझे लगता है की सिलेक्टर ने अभी तक जो भी डिसीजन लिया ठीक है.
4: राइट मुना आपके पास आती हूँ. अगेंस्ट बांग्लादेश अगर हम देखें तो वुमेन्स T20 इंटरनेशनल के अंदर भारत के आंकड़े 21 इन फेवर ऑफ इंडिया, बहुत ओवरवेलमिंग आंकड़े. एंड दूसरी चीज इस पूरे टूर्नामेंट के अंदर भी अगर हम देखते हैं एशिया कप के अंदर, तो भारतीय टीम ही वो इकलौती टीम है जिसने 2 बार 150 से ज्यादा का स्कोर बनाया हुआ है. नाउ गिवन द फैक्ट दैट ये स्लो टर्निंग विकेट है, भारत टॉस हार रहा है, पहले बल्लेबाजी कर रहे हैं, काफी सारे पॉइंटर्स हैं, मतलब शुरुआत में हमारे दो एक पार्टनरशिप है जो हमें चाहिए.
5: ఆంగ్ల భాషలలో నిరంతరాయమైన
6: మనోబల్ కాఫీ బడా
5: వర్సెస్ బంగ్లాదేశ్
6: 9 రన్ దూర్ హై వో T20 క్రికెట్ మే హైయెస్ట్ రన్ గెటర్ బన్నే సే ఔర్ పిచ్లే భీ మ్యాచ్ మే వో మితాలీ రాజ్ కా రికార్డ్ तोड़ चुकी है. इसका मतलब है कि उनका बल्ला चल रहा है. शेफाली एक अच्छी इनिंग खेल चुकी है. रिचा घोष से ड्यू है एक अच्छी पारी. और जैसे अभी हरमन की बात हम कर रहे थे, 5 रन और 10 रन बनाए उन्होंने, तो हरमन को यहां पर जरूर एक कप्तानी पारी मिडिल ऑर्डर में खेलनी होगी. प्रतिका रावल को साबित करना होगा कि जिस प्लेयर की रिप्लेसमेंट के तौर पर वो आई है वो चयनकर्ताओं का फैसला सही था. तो यहां भारतीय मध्य क्रम और शीर्ष क्रम के सामने चुनौती की उनको मारूफा का सामना करना है. तो यहां काफी कुछ स्टेक पर है और मुझे लगता है कि इतना एक्सपीरियंस इस कोर ग्रुप आप देखिए वही है, काफी समय से वही है, तो इतनी आपस में इनकी अंडरस्टैंडिंग भी है और इतना एक्सपीरियंस भी है कि आपको यहाँ पर यही तो मंच होते हैं परफॉर्म करने के लिए. यहाँ परफॉर्म नहीं करेंगे तो कहाँ करेंगे.
7: कार्यक्रम में एक और कॉलर हमारे साथ जुड़ गए हैं, स्वागत है आपका.
8: आर्थिक स्थितिगत एलांटी मार्पु वस्तुंदी,
7: गुड इवनिंग, बताएं क्या जानना चाहते हैं और कहां से बोल रहे हैं.
8: ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పి మోహన్ గారు. నమస్కారం అండి మోహన్ గారు.
9: నమస్కారం సార్,
8: మా కార్యక్రమానికి స్వాగతం అండి.
9: థ్యాంక్ యూ
8: సార్. అసలు ముఖ్యంగా ఇందిరా క్రాంతి పథకం అంటే ఏంటి, దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
9: ఇందిరా క్రాంతి పథకం అనేది మహిళల కోసము, గ్రామీణ మహిళల పేదరికాన్ని తగ్గించడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము. మనకు గతంలో వెలుగు ప్రాజెక్ట్ అనేవారు, తర్వాత ఇందిరా క్రాంతి పథకం అని నేమ్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అదే కంటిన్యూగా ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే మనము గ్రామీణ మహిళలని సంఘటితం చేసి 10 మంది చొప్పున సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళకి పొదుపులు అలవాటు చేయడము, తర్వాత వాళ్ళు అంతర్గత అప్పులు ఇచ్చుకోవడము, దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడము, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంక్

0: బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాంక్ నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడము, తిరిగి చెల్లించడము, దానికి సంబంధించిన పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలన్నీ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే ఈ 5 రకాల దాన్ని పంచసూత్రాలు అంటారు సంఘంలో. అంటే పొదుపులు చేసుకోవడము, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, రెగ్యులర్గా ప్రతి నెల రెగ్యులర్గా మీటింగ్లు పెట్టుకోవడం, ఈ 5 పంచసూత్రాలని అంటారు అన్నమాట. సో ఇట్లా మహిళలు పొదుపులు చేసుకుంటూ బ్యాంకులో అప్పులు తీసుకుంటూ బ్యాంకు ద్వారా కానీ శ్రీనిధి ద్వారా కానీ ప్రభుత్వం ఇచ్చినటువంటి CIF అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది, వాళ్ళ మండలాలలో గ్రామ సంఘాలలో వాటి ద్వారా కానీ అప్పులు తీసుకొని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
1: సార్, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్ కి ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్?
0: నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది NRLM అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్ ఇప్పుడు మేము చేసేటువంటి చాలా స్కీమ్స్లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు అంటే 60-40 స్టేట్ గవర్నమెంట్ 40 సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే NRLM ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా NRLM ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా?
0: మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలు ఉన్నాయి, తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలు ఉన్నాయి SHGలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు. అంటే దాదాపు 3 లక్షల పైచిలుకు మంది సభ్యులు దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఈ పొదుపులను బ్యాంకులో జమ చేసుకోవడము, ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు బుక్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఆ బ్యాంకులో ఒక 6 మంత్స్ అయిన తర్వాత అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 నెలలు అయిన తర్వాత వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఆర్థిక కార్యక్రమాలు కానీ ఇంకా కన్జంప్షన్కి కానీ తర్వాత వాళ్ళ అగ్రికల్చర్కి కానీ రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
1: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకుని తర్వాత లోన్లు తీసుకుంటారు, ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్లు తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
0: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ IMS క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి ఒక 20 టైలర్స్కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడము అనేది కటింగ్, దాని మీద అలీప్లో హైదరాబాద్లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకెక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్ అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కూడా

0: ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
1: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
0: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిమ్లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్పు ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకు సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధన్లో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్లో, మహిళా ప్రాంగణం పెరికిట్లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్పు ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్పు ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
1: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏదైతే లోన్ తీసుకుంటారో ఆ లోన్కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి, జనరల్గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్గా చెప్తారా?
0: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంకు వాళ్ళు వేసే 12%, 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తర్వాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వాపసు వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపసు వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు. కట్టితేనే, రెగ్యులర్గా కడితేనే, ఒక నెల రెండు నెలలు మధ్యలో గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతి నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి 6 నెలలకు 2 సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపసు ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా కానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులన్నీ కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
1: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే ద్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా,
0: సరైన రుణాలు లభించాలంటే ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్గా జరగాలి, వాళ్ళ బుక్స్ పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్ వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు, ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 20,00,000 వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకే ఇస్తున్నది, మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
1: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్గా ఏర్పడాలి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎన్నాళ్ళ తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
0: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే, ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు, వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ గ్రూప్లు ఏర్పడడానికి మహిళలకు ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి, చదువు పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ, వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
0: అర్హతలు అనేటివి ఏం లేవు సార్, ఎవరైనా మహిళలు చేరొచ్చు. కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి, తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రెగ్యులర్గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే 18-60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్ళకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14 నుంచి 18 వరకు కూడా వాళ్ళను అడల్ట్

0: సెంట్ గర్ల్స్ ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధుల సంఘాలు, అడలసెంట్ కిషోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
1: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీదీ అనే స్కీమ్ కి, ఇందిరాక్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
0: ఉంది సార్, మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీదీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీదీ అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి ఒక 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పత్ దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో ఒక 10,000 ఆదాయం వచ్చింది, మళ్ళీ నెల రాలేదు అంటే కాదు. ప్రతి నెల రెగ్యులర్ గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంతున్నది అనేది మనకు లోకోస్ యాప్లో ఎంట్రీ చేయాలి. వాళ్ళ కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పత్ దీదీ అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ కానీ ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్, అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజ్కుమార్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

మీరు విన్న ఆ పాట సంతోషం చిత్రం కోసం ఉషా పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. వినోదం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర పాడిన సీతారాం శాస్త్రి, పూర్ణచంద్ర గీతం, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

మీరు విన్న ఆ పాట వాసు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పోతుల రవికిరణ్, గీతం సంగీతం హరీష్ జయరాజ్. ఇప్పుడు విందాం పెళ్లి పందిరి. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర, గీతం సంగీతం వందే మాతరం శ్రీనివాస్.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు.
1: You do not take an extra run in midfield is what the original order of the coaches say. They've only taken a single for that. A bit of a different type of a
2: देखिए इनका
1: bowling action, isn't it?
2: जी हाँ, इनका जो action है ना थोड़ा सा मिस्ट्री एक्शन है, विपी आर्म एक्शन है. रबिया का अगली गेंद स्टंप लाइन पर पुश किया है कवर्स की दिशा में. इस बार कोई रन नहीं आएगा. शेफाली वर्मा डॉट बॉल खेलती हुई. इनके एक्शन अनलाइक जैसे लेग स्पिनर्स का एक्शन होता थोड़ा सा.
3: आकाशवाणी जातीय वार्तलु चदुतुनदी डीवी सत्यनारायण. मुख्य अंशालु. సురక్షితమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. వార్తల వివరాలు. సురక్షితమైన భద్రమైన సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ప్యారిస్లో జరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష సదస్సునుద్దేశించి ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. వసుదైవ కుటుంబం భారతదేశపు విధానమని చెప్పారు. ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆయన కోరారు. అంతరిక్ష కక్ష్యలు మరింత రద్దీగా మారుతున్నందున ఇందులో పాల్పుంచుకునే వారి సంఖ్య కూడా పెరుగుతున్నందున ఘర్షణల కన్నా సహకారానికి సుస్థిరతకు ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగం చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా భారతదేశాన్ని నిలిపిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. అలాగే ఆదిత్య L1 ఉపగ్రహం సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందన్నారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుణ్ణి చంద్రుడిపైకి పంపాలని భారత లక్ష్యంగా పెట్టుకుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
4: ఫర్ సెంచురీస్ స్పేస్ ఇన్స్పైర్డ్ అవర్ ఇమాజినేషన్. టుడే ఇట్ సేవ్స్ లైఫ్ ఆన్ ఎర్త్ ఫ్రమ్ క్లైమేట్ అండ్ క్రాప్స్ టు ఓషన్స్ అండ్ కమ్యూనిటీస్. ద ప్రామిస్ ఆఫ్ స్పేస్ ఈజ్ ఇన్ఫైనైట్. అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ కలెక్టివ్. యాజ్ ఆర్బిట్స్ బికమ్ మోర్ క్రౌడెడ్, టెక్నాలజీస్ మోర్ పవర్ఫుల్ and actors more numerous.
3: పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా మారాలని కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. స్వచ్ఛత హీ సేవ 2026 ఏర్పాట్లపై దేశంలోని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన పట్టణాభివృద్ది శాఖ మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, ఇతర అధికారులతో కలిసి ఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛతలో భాగస్వామ్యం, స్వచ్ఛ భారత్, వికసిత్ భారత్ నినాదంతో ఈ ప్రచార కార్యక్రమం ఈ నెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంది ని చెప్పారు. దేశ ప్రజలు తమ ఇళ్ల నుంచే స్వచ్ఛతా హీ సేవా ప్రచారాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచారాన్ని సేవా సంకల్ప స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లాలన్నారు. పరిశుభ్రమైన ఇళ్లు, ఆరోగ్యకరమైన కుటుంబం సానుకూల శక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2030 నాటికి $100 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా $50 బిలియన్ ద్వైపాక్షిక పెట్టుబడుల లక్ష్యాన్ని కూడా సాధించే విధంగా ఇరు దేశాల వ్యాపార సంస్థలు కృషి చేయాలని కోరారు. న్యూఢిల్లీలో జరిగిన ఇనోప్రోమ్ ఇండియా

0: ఎఫ్ఐఆర్వీఆర్ కో చైర్ ప్లీనరీ సెషన్లో రష్యాకు చెందిన పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి ఆంటోన్ అలీఖనోవ్తో కలిసి ఆయన ఈ రోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇరు దేశాల అధినేతలు నిర్దేశించిన లక్ష్యాలు ఆయా దేశాల ప్రభుత్వాల పనితీరుకు కొలమానంగా ఉంటాయన్నారు. ఫార్మస్యూటికల్స్, ఆటో విడిభాగాలు, ఆహార ఉత్పత్తుల రంగాలలో రష్యాకు భారతదేశ ఎగుమతులను విస్తరించే అవకాశాలను పీయూష్ గోయల్ ప్రముఖంగా ప్రస్తావించారు. భారతదేశంలో తయారీని చేపట్టేందుకు ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక కారిడార్లను ఉపయోగించుకోవాలని రష్యా వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి ఆహ్వానించారు. సామాజిక మాధ్యమం, ఇతర డిజిటల్ వేదికలను ఉపయోగించే మైనర్లకు రక్షణ కల్పించాలని, అలాగే 18 సంవత్సరాల్లోపు పిల్లలతో ఏ ప్లాట్ఫామ్ కూడా ఒప్పందం చేసుకోకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించడానికి సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ సూర్యకాంత్, జస్టిస్లు జయమాల్య బాగ్చి, విమోహన్లతో కూడిన ధర్మాసనం ఒక ఎన్జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్పై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. భారత్ ఆస్టేలియా దేశాల నౌకాదళాల మధ్య సహకారం, పరస్పర కార్యాచరణను బలోపేతం చేసే మార్గాలపై చర్చించేందుకు భారత నౌకాదళ అధిపతి అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సిడ్నీలో ఆస్టేలియా ఫ్లీట్ కమాండర్ రియల్ అడ్మిరల్ అనిత విలియమ్స్ను కలిశారని భారత నౌకాదళం తెలిపింది. ద్వైపాక్షిక సముద్ర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడమే భారత నౌకాదళ అధిపతి పర్యటన లక్ష్యంగా పేర్కొంది. అదేవిధంగా న్యూజిలాండ్లో సీనియర్ నౌకాదళం రక్షణ అధికారులతో భారత నౌకాదళ అధిపతి సమావేశమై శిక్షణ, సమాచార మార్పిడి, కార్యాచరణ సహకారంపై చర్చించనున్నారని తెలిపింది. దేశంలో పర్యాటక రంగం గణనీయంగా అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ 41వ వార్షిక సదస్సు విశాఖపట్నంలో ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర మంత్రి కెఆర్ రామ్మోహన్ నాయుడు, ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ సదస్సుని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పర్యాటక రంగానికి, పౌర విమానయాన రంగానికి మధ్య అనుసంధానం ఉందన్నారు. పరస్పరం ఈ రెండు రంగాలు అభివృద్ది సాధించేందుకు అవకాశాలున్నాయని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ,
1: టూరిజం ఇస్ అ వెరీ వెరీ ఫ్యాసినేటింగ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఫ్యూ 100 కిలోమీటర్స్ ఆర్ ఫుడ్ చేంజెస్, ఆర్ లాంగ్వేజ్ చేంజెస్, ఆర్ ఆర్కిటెక్చర్ చేంజెస్, ఆర్ ఫెస్టివల్స్ చేంజ్, ఆర్ ల్యాండ్స్కేప్స్ చేంజ్. So this is what the whole Indian experience is all about. And the numbers show the scale of opportunity that this country has. In 2025, these are numbers that you would all agree with, India recorded approximately 4.29 billion domestic tourist visits, over 428 crore visits in a single year.
0: దేశ రాజధాని ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ పోలీసులు ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు నగరంలో డ్రోన్లు, ఇతర చిన్నపాటి వైమానిక పరికరాల వినియోగంపై పూర్తి నిషేధం విధించారు. బ్రిక్స్ సమావేశం కోసం చేపట్టిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భారతీయ నాగరిక సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్ 2023లోని సెక్షన్ 163 కింద ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ నెల 11 నుండి 13 వరకు రాష్టపతి భవన్, రాష్టపతి భవన్ మ్యూజియం, అమృత్ ఉద్యానంలో కూడా ప్రజల సందర్శనలు రద్దు చేస్తూ వాటిని మూసివేస్తారని రాష్టపతి సచివాలయం తెలిపింది. అలాగే ఈ శనివారం రాష్టపతి భవన్ ప్రాంగణంలో జరగాల్సిన చేంజ్ ఆఫ్ గాడ్ కార్యక్రమం కూడా జరగదని పేర్కొంది. మహిళల ఆసియా కప్లో భాగంగా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా తొలి సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 7 ఓవర్లు పూర్తయ్యేసరికి ఒక వికెట్ నష్టపోయి 49 పరుగులు చేసింది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ను ఓడించి సెమీఫైనల్ దశకు చేరుకుంది. ఇక గ్రూప్ బిలో శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. భారత పర్యటనలో ఉన్న షియా ఇస్మాయిలీ ముస్లింల యాభివ ఆధ్యాత్మిక నాయకుడు, ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ చైర్మన్ ప్రిన్స్ రహీం ఆగాఖాన్ 5 ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ భేటీలో ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత వంటి కీలక రంగాలలో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో ఉన్న భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చించారు. ఇదిలా ఉండగా ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్లతో కూడా ఇప్పటికే సమావేశమయ్యారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రాబోయే 3 నుండి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్,

0: బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఇదిలా ఉండగా ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉప హిమాలయ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,764 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 138 పాయింట్ల లాభంతో 74,902 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 46 పాయింట్లు లాభపడి 23,477 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.44 రూపాయలుగా ఉంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సురక్షితమైన, సుస్థిరమైన అంతరిక్ష వ్యవస్థకు భారత్ మద్దతునిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని సాధించేందుకు భారత్ రష్యా కృషి చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. పరిశుభ్రత అన్నది నిరంతరమైన అలవాటుగా చేసుకోవాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ దేశ ప్రజలను కోరారు. దేశంలో పర్యాటక రంగం గణనీయమైన అభివృద్దిని సాధిస్తోందని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక పాట విందాం. నాగా చిత్రం కోసం కార్తీక్ చిన్మయి బృందం పాడిన ఏఎం రత్నం గీతం, సంగీతం దేవా.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయకుమారి బృందం వారు పాడిన జానపద గీతాలు వింటారు.

శ్రోతలింతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి ఎం విజయకుమారి బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

మీరు విన్న ఆ పాట మెరుపు కలలు చిత్రం కోసం హరిహరన్ సాధన సర్గం పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇప్పుడు విందాం పెళ్ళాం ఊరెళ్తే చిత్రం కోసం హరిహరన్ కల్పన పాడిన ఈ పాట.

మీరు విన్న ఆ పాట పెద్దింటి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం రాజ్ కోటి. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెద్దరికం చిత్రం కోసం కేజే యశుదా స్వర్ణలత పాడిన వడ్డిపల్లి కృష్ణ గీతం, సంగీతం కోటి.

0: శ్రోతలింతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. బ్యాగులో ఏముంది నాటిక ప్రసారమవుతుంది. రచన కుమారి గీతారాణి, నిర్వహణ శ్రీ చావలి దేవదాస్.
1: ఆకాశవాణి బ్యాగులో ఏముంది నాటిక, రచన కుమారి సామవేదుల గీతారాణి, నిర్వహణ శ్రీ చావలి దేవదాస్, సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. బ్యాగులో ఏముంది నాటిక.
2: అబ్బాబ్బా, ఏమిటో, ఎప్పుడనగా వెళ్లేరు ఈయన, ఇంకా రాలేదు. వీధిలోకి వెళితే పెళ్ళం పిల్లలు గుర్తుకు రారు.
3: అమ్మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు.
2: అబ్బే లేదమ్మా, గాల్లో తేలిపోతున్నట్లుంది, సంతోషం పట్టలేకపోతున్నాను.
3: అమ్మా, నాన్నగారు వస్తే లోపలికి వస్తారుగా, అలా కూర్చో.
2: రారే రారు, నాకు తెలుసు. ఈ సంబంధం కూడా చెడగొట్టుకుని ఏ పార్క్లోనో కూర్చుని జుత్తు పీక్కుంటూ ఉంటారు.
3: జుత్తు పీక్కుందుకు పార్కే కావాలా అమ్మా?
2: నవ్వే నవ్వు, ఆఖరికి నా బ్రతుకు పిల్లలు నవ్వుకునే స్థితికి దిగజారిపోయిందన్నమాట.
3: అయ్యో అమ్మా, ఇప్పుడేం జరిగిందని అంతగా ఫీల్ అవుతున్నావు? నువ్వు ఇక్కడ అటు ఇటు పచారులు చేస్తూ టెన్షన్ పడిపోతే నాన్నగారు వచ్చేస్తారా?
2: ఏం చెయ్యం తల్లి, మీ నాన్నగారిని కట్టుకున్న దగ్గర నుంచి నా తలరాత అలాగే ఉంది. మా నాన్న చనిపోయి ఏ లోకాన్ని ఉన్నాడో గాని మగపిల్లాడు మగపిల్లాడు అంటూ ఏడుగురు ఆడపిల్లలకి జన్మనిచ్చాడు. ఇదిగో ఒక్కో పిల్లని ఒక్కో అయ్య చేతిలో పెట్టి చేతులు దులిపేసుకున్నాడు. నాన్నోయ్ వింటున్నావా, నీలాంటి వాళ్ల వల్లే ఇండియా జనాభా కోట్లకు చేరింది, నోట్లకు మాత్రం కటకట.
3: అందుకేగా మాలాంటి అమ్మాయిలు కట్నాలు ఇచ్చుకోలేక కన్నెపిల్లలుగా ఉండిపోతున్నారు. అన్నట్టమ్మా, హౌస్ ఓనర్ అన్నపూర్ణమ్మ గారు అద్దె పెంచుతారట.
2: కబోర్డ్స్ లేవు, ఏమీ లేవు, చీటికి మాటికి అద్దె పెంచుతూ ఉంటుంది. ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు బాబు, మీ నాన్న వల్ల అయ్యే పని అంతకన్నా కాదు. నువ్వు ఏదో ఇల్లు చూడు కీర్తి.
3: తెలిసిన వాళ్ళందరికీ చెప్పానమ్మా. నీకు తెలియందేముంది, విశాఖ నగరంలో అద్దెళ్లు దొరకటం అంటే మాటలా.
2: నిజమేనమ్మా కీర్తి, ఏం చేస్తాం, అనుభవించాల్సిందే. మీ నాన్నగారు పొద్దుననగా వెళ్లారు, ఇంకా రాలేదు.
3: నువ్వలా కూర్చోమ్మా, వస్తారుగా. అదిగో నాన్నగారు రానే వచ్చేసారు. అలాగే నాన్నగారు.
2: వెళ్ళిన పని ఏమైంది, వాళ్ళేమన్నారు, ముహూర్తాలు చూడమన్నారా, అలాగే వెళ్ళి పంతులు గారిని కలిసారా? మరీ దగ్గరగా ముహూర్తాలు పెట్టుకోవద్దు. ఏమిటి, ఏం మాట్లాడరే?
4: ఏది వినటమే గాని మాట్లాడే ఛాన్స్ ఇవ్వవుగా.
2: అబ్బో, భార్య గీచిన గీటు దాటరు.
4: దాటితే బతకనిస్తావటో?
2: అంటే నేనంత బ్రహ్మరాక్షసునా?
4: అంత కాదులే.
2: అంత కాదంటే కొంత?
4: వదిలే శారదా, ఏదో అక్షర దోషం, సాగదీయకు.
2: సరేలేండి, పెళ్లివారు ఏమన్నారు?
4: మీ సమస్యలతో మాకు సంబంధం లేదు అన్నారు. మీ అమ్మాయి చదువుకుంటే ఏంటి, అందంగా ఉంటే ఏంటి, అమ్మాయిల రేషియో పడిపోయింది, కరెక్టే, కానీ కట్నం విలువలు పడిపోలేదు కదా అన్నారు.
2: అర్థమైంది, వాళ్ళు కట్నం అడుగుంటారు, మీరు నాలుగు శ్రీశ్రీ వాక్యాలు చెప్పి వచ్చేసుంటారు, అవునా?
4: వాళ్ళు కట్నం ఎంత అడిగారో తెలుసా, 3.5 లక్షలు. అదిగాక వెండి చెంబు, వెండి కంచం, డబుల్ కాట్ మంచం, ఓ బైకు, ఇంకా అత్తగారు ఆడబడుచు లాంఛనాలు.
2: తప్పవండి, ఆడపిల్లున్నాక ఇలాంటి ముద్దు ముచ్చట్లు తప్పవు. మొదటిదానికే టాటాలు గుణిస్తే ఇంకా రెండో దాన్ని ఏం చదివిస్తారు, పెళ్ళేం చేస్తారు?
4: అందుకనే ఒక్కరు చాలు అంటే విన్నావా, మీ నాన్నలాగే మగపిల్లాడన్నారు. నీ మాట వింటే మీ నాన్నలాగే 7 ఆడపిల్లలకి జన్మనిచ్చేవాడిని దౌర్భాగ్యుణ్ణి.
2: అనండి అనండి, మా నాన్ననేగా తిడుతున్నారు, ఆయన మీలా కాదు, 7 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేశాడు.
4: మహానుభావుడు, 7 అల్లుల్ని బలి తీసుకున్నాడు.
2: ఏమన్నారు?
4: నానా లేదే వింటున్నా.
2: ముందు పెళ్లి వారి సంగతి చెప్పండి.
4: చెప్పడానికి ఏముంది, వాళ్ళు కోరిని ఇవ్వడం కష్టం అని చెప్పేశాను.
2: వాళ్ళు పొమ్మన్నారా?
4: లేదో, నేనే వచ్చేశాను.
2: అంటే ఇంక దాన్ని పెళ్లి చేయరా?
4: చేస్తాను.
2: ఎప్పుడు?
4: మనకి తగ్గ సంబంధం దొరకాలి కదా శారదా.
2: అప్పటికది ముసిలిదైపోతుందండి.
4: శారదా, నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా?
2: సర్లేండి, ఏం చేస్తావు?
4: అబ్బా ఎంత విశాల హృదయం శారదా నీది, అలసిపోయి వచ్చిన భర్త కాఫీ కూడా ఇవ్వాలని అనిపించడం లేదా నీకు?
2: ఎందుకు అంత అలసట?

0: సంబంధం చెడిపోయినందుకు ఆనందం కదా ఉండాల్సింది.
1: అవును, అంతేలే. కట్టుకున్న భర్తని ఏనాడు అర్థం చేసుకున్నావు? నీ ద్వారం నీదే. కాఫీ అక్కర్లేదులే గాని నీకు దయ కలిగినప్పుడు ఇంత ముద్ద పడే.
0: కోపం మాత్రం బాగానే ఉంది. కాఫీ తెస్తాలండి.
1: మావా, ఎక్కడున్నావో గాని ఓ గంపగెయ్యాలి నాకు అంటగట్టి సీన్లోంచి నువ్వు బాగా తప్పుకున్నావు.
0: ఏదో అంటున్నట్టున్నారు.
1: అంటున్నానా? లేదే, వింటున్నాను.
0: ఏమిటి వింటున్నారు?
1: అబ్బా, నడ్డి విరిగింది. చీ, ఉదయాన్ని వెదవపిల్లి ముఖం చూశాను. ఆఫీసులో చివాట్లు తిన్నాను. పైగా ఇదిగో ఈ బ్యాగ్ టెన్షన్ ఒకటి.
0: కంగారుతో బల్ల తన్నుకు పడ్డారు. అది పిల్లి తప్ప. అలాంటి దురుద్దేశం ఉన్నప్పుడు ఎంచుకొని మరీ మంచి పిల్లి ముఖం చూడలేకపోయారా?
1: అబ్బా, నన్ను దెప్పటమే పనిగా పెట్టుకుంటావు. అత్తవారింటికి పంపేటప్పుడు మీ అమ్మ బాగా నూరు పోసినట్టుంది.
0: మధ్యలో మా అమ్మని ఎందుకు సీన్లోకి ఎంటర్ చేస్తారు? అవును, నాకు తెలియక అడుగుతాను. వెధవ పిల్లి ఎవరు? నేనా? ఆ హౌస్ ఓనర్ అన్నపూర్ణమ్మ. అర్థమైందిలేండి, ఆ వెధ పిల్లి నేనే కదూ. ఎందుకులేండి చాగుణింతో? మా నాన్న మిగతా అల్లుళ్ళకి ఇచ్చినట్టు మీకు కట్న కానుకలు ఇవ్వలేదని చులకన.
1: మీ నాన్న ఇస్తానన్నా కట్నం వద్దన్నది నేనేనో. అయినా నేను ఈ టెన్షన్ లో చస్తుంటే ఎందుకే నన్ను చంపుకు తింటావు?
0: దేనికో అంత టెన్షను.
1: అదో ఈ బ్యాగ్ నాకు తగులుకుందని.
0: అవును కదూ, బ్యాగు నిజమే. నేను గమనించనే లేదు సుమండి. ఉదయం ఖాళీ చేతులతో వెళ్లారు, బరువైన బ్యాగ్తో తిరిగి వచ్చారు. రోజులు అసలే బాగోలేవు. కొంపదీసి అందులో ఏ బాంబో లేదు కదా.
1: ఓరి దేవుడో, బాంబే!
0: అయ్యో, కింద పడేయకండి, పేలి చస్తాం.
1: నా చేతులు ఉంటే నేను చావనటే.
0: కర్మ, ఎక్కడి నుంచి మోసుకొచ్చారండి దిక్కుమాలి బ్యాగు? అమ్మా, కీర్తి, కీర్తి, ఇలా రావే.
2: వస్తున్నానమ్మా. అమ్మా, ఏం జరిగింది? దేనికల్లా కంగారు పడుతున్నావు?
0: అంతా నా తలరాతే తల్లి. మనల్ని ఉద్ధరిద్దామని మీ నాన్నగారు ఏదో బ్యాగ్ మోసుకొచ్చారు.
2: బ్యాగ్ మోసుకొచ్చారా? నాన్న, ఆ బ్యాగ్ లో ఏముంది?
1: నాకు మాత్రం ఏం తెలుసమ్మా, నీ పెళ్లి గురించి ఆలోచిస్తూ పార్క్ లో కూర్చున్నాను. బాగా చీకటి పడింది. ఆలోచన లాపి ఇంటికి బయలుదేరాను. హఠాత్తుగా కళ్ళ ముందు కనబడింది ఈ బ్యాగ్. అప్పటికే ఇద్దరు ముగ్గురిని అడిగాను, మాది కాదు మాది కాదు అనేసారు.
0: అందుకని ఆ పాడు బ్యాగ్ కొంపకి తీసుకొస్తారా? అందులో బాంబే ఉందో బ్రౌన్ షుగరే ఉందో ఈ సంగతి పోలీసులకు గాని తెలిస్తే పిల్లకి కాదు మనకి చేస్తారు పెళ్లి. నాన్నోయ్, ఆనందిస్తున్నావా? బాగా ఆనందిస్తున్నావా? ఆ రోజు పెళ్లి చూపుల్లోనే అన్నాను, నాన్న ఈయన కాస్త తేడాగా కనిపిస్తున్నారు అని. అబ్బే, లేదమ్మా, సిరిమెల్లా అన్నావు, విన్నావా? లేదే.
1: నార్మే, ఈ లోకంలో లేని నాన్నను పిలుస్తున్నావు, ఇప్పుడు ఏం జరిగిందనే?
0: ఇప్పటికి జరగకపోవచ్చు, కానీ లాఠీ సన్మానం జరుగుతుంది. పిల్లి ఎదురైంది అన్నారుగా చూడండి, నా మాట వినే అలవాటు మీకు ఎన్నడూ లేదు. దయచేసి ఒక్కసారి నా మాట వినండి. ఆ పాడు బ్యాగ్ తీసుకువెళ్ళి ఏ బీచ్లోనే విసిరేసిరండి. ఏమండి ఏమండి, నా మాట వినండి, వెళ్ళండి.
2: అమ్మా, నువ్వు టెన్షన్ పడి మమ్మల్ని టెన్షన్ పెట్టకు. అసలు ఆ బ్యాగ్ లో ఏముందో చూద్దాం.
0: వద్దు కెత్తి, వద్దు, సాహసం చేయకు. అందులో ఏ బాంబో ఉంటే ముగ్గురం చస్తాం. ఇందుకే కాబోలు, ఓ దేవు నుంచి నా కుడి కన్ను ఒకటే అదురుతుంది.
1: ఆ కన్ను పొడి చేసుకో, అదరటం మానేస్తుంది. మీ అమ్మ అలాగే మాట్లాడుతుంది గాని నువ్వు లోపలికెళ్ళి ఆ బ్యాగ్ లో ఏముందో చూడమ్మా.
2: సరే నాన్న.
0: దేవుడా, ఆ బ్యాగ్ లో ఏముందో, ఏం జరుగుతుందో, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా?
1: భగవంతుడా, నేరాలు ఘోరాలు చేసిన వాళ్లే తెలివిగా తప్పించుకుంటున్న ఈ లోకంలో నాలాటి నిజాయితీ పరుణ్ణి ఎందులోనూ ఇరికించకయ్యా. ఇందులోంచి బయటపడితే నీ కొండకు వచ్చి గుండు కొట్టించుకుంటా. కాదు కాదు కాదు కాదు, వద్దులే. బోడిగుండుతో ఆఫీస్కి వెళ్తే బాగోదు. 116 నీ హుండీలో వేసుకుంటాను.
2: అమ్మా, నాన్న,
0: నేను చెప్పానా అందులో బాంబే ఉంది. ఎంత పని చేశారండి, బ్యాగ్ కనిపించింది అనుకోండి ఇంటికి మోసుకురావాలో.
1: అది కాదు శారదా, ఆ బ్యాగ్ పోగొట్టుకున్న వాళ్ళు బాధపడతారేమోనని తీసుకొచ్చాను.
0: ఇప్పుడు మనం బాధపడుతున్నాగా. అమ్మా కీర్తి, అందులో బాంబేనా ఉంది? ఆ బ్యాగ్ ఎలా వదిలేసి త్వరగా రా తల్లి, వీధిలోకి పారి.

0: అమ్మా, ఈ బ్యాగ్ లో బాంబ్ లేదు.
1: అమ్మో, మరేముంది? బ్రౌన్ షుగర్ ఉందా? అది మరీ ప్రమాదమే తల్లి.
0: అది కూడా లేదమ్మా.
1: మరింకేముంది? నా తలకాయ.
0: తలకాయ కాదు, కట్టలు, కట్టలు, నోట్ల కట్టలు.
1: నోట్ల కట్టలా? ఏది ఏది చూడని. అమ్మో, ఎంత డబ్బు! అన్ని 1000 నోట్లు, 500 నోట్లే. అమ్మో, అంటే ఆ ధనలక్ష్మి సరాసరి మన ఇంటికి నడుచుకుంటూ వచ్చిందన్నమాట.
2: నోర్మయ్య, ఈ సంగతి పోలీసులు తెలిస్తే నన్ను లాఠీతో కొట్టుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తారు.
1: అబ్బా పోదురు, మనం ఈ విషయం బస్ కాంప్లెక్స్ లో నిలబడి చెప్తావా? లేదుగా, ఇంత డబ్బు ఈ జన్మలో మీరు సంపాదించగలరా? హాయిగా అనుభవిద్దామండి.
2: హాయిగా అనుభవిస్తావా? సిగ్గు లేదటే. పాపం, ఈ బ్యాగ్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంత బాధపడుతున్నారో నీకేం తెలుసు? ఏ అవసరం కోసం ఇంత డబ్బుని ఈ బ్యాగ్ లో పెట్టుంటారో?
1: ఏమండి, ఆ వివరాలన్నీ ఇప్పుడు మనకు అవసరమా? ఎంచక్క ఈ డబ్బుతో మన అమ్మాయి కీర్తి పెళ్లి ఘనంగా చేయొచ్చు, చిన్నదాన్ని డాక్టర్ చదివించవచ్చు, నేను కూడా బోలెడని నగలు చేయించుకుంటాను.
2: నగలు చేయించుకుంటావు, ఆ పైన నేను జైల్లో కూర్చొని చెప్పకూడు తినొచ్చు. నోరు మూసుకోండి, తప్పుడు ఆలోచనలు చేయకండి. ఆ బ్యాగ్ ఎవరిదో వాళ్ళకి అప్పగించి తీరుతాను. మా కీర్తి, ఆ బ్యాగ్ ఎలాతే?
0: అమ్మా, బ్యాగ్!
1: నువ్వేమీ బాధపడకమ్మా, ఆ బ్యాగ్ ఈ ఇల్లు దాటనిస్తానా, చూస్తూ ఉండు. ఏమండి ఏమండి, నా మాట వినండి, ఇంతటి అవకాశం మళ్ళీ మరోసారి రాదు. ఆ భగవంతుడే మన మీద జాలి తలచి ఇలా ఈ బ్యాగ్ మనకి దక్కేలా చేశాడు. ప్లీజ్ ప్లీజ్, నా మాట వినండి, బ్యాగ్ తీసుకువెళ్ళకండి, మన కలలన్నీ నెరవేరుతాయి.
2: శారదా, నువ్వెంత స్వార్థపరురాలివి! బ్యాగులో ఉన్నది డబ్బు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. బ్యాగ్ తెరవక ముందు ఎలా మాట్లాడావో మర్చిపోయావా?
1: నిజమే, బ్యాగ్లో బాంబు ఉందనుకుని అంతగా భయపడ్డాను. నాకేం తెలుసు ఆ మహాలక్ష్మి ఇలా కరుణిస్తుందని.
0: అవునా అన్నగారు, అయినా మనం ఈ బ్యాగ్ ఎవరి దగ్గర దొంగలించలేదుగా, దొరికింది అంతే.
2: అమ్మా కీర్తి, నువ్వు కూడా ఇలా మాట్లాడతావు అనుకోలేదు. పరాయి సొమ్ము కాశపడుతున్నావా? తప్పు.
1: అవును మరి, తమరు సత్యహరిశ్చంద్రుడికి చుట్టమా?
2: శారదా, ఇంత డబ్బు చూడగానే నీలో దురాశ పుట్టింది, సొంతం చేసుకోవాలనుకుంటున్నావు, మంచిది కాదు. ఒక్క క్షణం ముందు వరకు నువ్వెంత ప్రశాంతంగా ఉన్నావో, ఇప్పుడు ఎంత అలజడిగా ఉన్నావో నిన్ను నువ్వు అద్దంలో చూసుకో, అర్థమవుతుంది.
1: పిట్ట కథలు చెప్పకండి, నేను బాగానే ఉన్నాను, మీరే బెదిరిపోతున్నారు. సరే, ఈ బ్యాగ్ తీసుకువెళ్ళి ఏం చేస్తారు?
2: ఈ బ్యాగ్ ఎవరిదో వాళ్ళకే అప్పగిస్తాను.
1: ఆ తర్వాత హైదరాబాద్ రవీంద్ర భారతిలో కలియుగ హరిశ్చంద్ర అవార్డు అందుకుంటారా?
2: అంత దూరం పోనక్కర్లేదు, మన విశాఖ నగరంలోనే ఉందిగా కళాభారతి.
1: చూసావమ్మా కీర్తి, చూసావా, లక్ష్మీదేవి తానంతట తానే వస్తాను అంటే మీ నాన్నగారు మోకాలు అడ్డు పెడుతున్నారు.
2: ఈ సంగతి పోలీసుల దాకా వెళ్తే వాళ్ళు నా మోకాలు విరుస్తారు.
1: మీరు వెళ్లి పోలీసులకు చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది.
2: పాపం ఎక్కువ కాలం దాగదు శారదా, మనం ఆనందంగా ఉన్నాము చాలు. వెర్రి మొర్రి ఆశలతో లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు, నేను వెళ్తున్నాను.
1: అయ్యో భగవంతుడా, మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. నాన్న, పైనుంచి చూస్తూనే ఉంటావుగా, ఏదో ఒకటి చెయ్యి.

0: మై గాడ్, ఎవరు వచ్చినట్టున్నారు. కీర్తి, ఈ బ్యాగ్ లోపల దాచే.
1: ఎవరొచ్చుంటారు?
2: ఎవరండి ఇంట్లో?
1: పోలీస్.
0: పోలీసా? అప్పుడే ఈ బ్యాగ్ విషయం అక్కడ దాకా వెళ్ళిందా?
3: ఒరే ప్రసాద్, నువ్వు ఉన్నంతలో హాయిగా గుత్తొంకాయ కూర, గోంగూర పచ్చడి, మజ్జిగ పులుసుతో బతికేస్తున్నావు. ఇకపై నీ బతుకు కటకటాల వెనుక సిలవరు బొచ్చులో భోజనం. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. లోపల రండి సార్, రండి రండి.
2: నో గుడ్ మార్నింగ్, బ్యాడ్ మార్నింగ్. ఎందుకా కంగారు, దేనికా బెదిరు? బండారం బయటపడిందనా? కానిస్టేబుల్ వీరస్వామి కళ్ళల్లో పడ్డావు, ఇక నువ్వు తప్పించుకోలేవు. నీ గుట్టు బయటపడింది, నీ వేషం మొత్తం కనిపెట్టేశాడు.

0: Era só mim.
1: అయిపోయింది, అంతా అయిపోయింది, నా పరువు పోయింది. ఏమే శారదా, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఈయన నన్ను లాక్కుపోవటానికి వచ్చాడు. పాపం దాగదు దాగదు అంటే విన్నావా? విన్నావటే.
2: నాకేం తెలుసండి, హఠాత్తుగా ఈయన ఇలా ఊడిపడతాడని ఊహిస్తానా? ఏమండి పోనీ, ఆ బ్యాగ్ ఆయన చేతిలో పెట్టి కాళ్ళ మీద పడిపోదాం. ఏమంటారు? మాట్లాడి చూడండి, మొహం చూస్తే చాలా అమాయకంగా కనిపిస్తోంది. మాటల్లో పెట్టి బ్యాగ్ విషయం మాట్లాడండి.
0: బ్యాగా? నో నో నో నో, నంది పట్రా, నంది.
1: నంద, నా దగ్గర బ్యాగ్ మాత్రమే ఉంది సార్, నమ్మండి సార్.
0: నమ్మను, నాకంతా తెలిసిపోయింది. ఏంట్రా అలా అమాయకంగా ముఖం పెడితే కనిపెట్టలేను అనుకుంటున్నావా?
1: ఓరి భగవంతుడా, ఏమిటి నాకు ఈ పరీక్ష? ఎందుకు నాకు ఈ శిక్ష? నిజాయితీగా ఉండడం కూడా ఈ కాలంలో నేరమేనా? ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నా చాప్టర్ క్లోజ్.
0: ఏమన్నావు? చాప్టర్ క్లోజా? అంటే క్లైమాక్స్ సీన్ లేకుండా తెరవేసేద్దామనే?
2: ఏమండి, క్లైమాక్స్ సీన్ అంటే మీకు సంకళ్ళనే కదా, మరి తెరంటాడేమిటండి?
1: ఆయనకి రాని ఆలోచన నీకు దేనికే? నాకు ఎంత త్వరగా సంకెళ్ళు వేస్తారా అని ఎదురు చూస్తున్నావా?
2: అయ్యో అయ్యో, రామరామా, అవే మాట్లాడి.
0: ఏంట్రా ముగ్గురు అలా ముఖాలు చూసుకుంటున్నారు, నంది ఎక్కడా?
1: ఓరి నాయనో, లేని నంది నేనెక్కడి నుంచి తీసుకొచ్చేది? కొంపదీసి ఆ నోట్లో అడుగున నంది గాని లేదు కదా, అది బంగారు నంది కాదు కదా. అమ్మా కీర్తి, అమ్మా కీర్తి.
3: ఏంటి నాన్నా?
1: అమ్మా కీర్తి, నువ్వు సరిగ్గా చూసావా? బ్యాగ్ లో నంది లేదు కదా.
3: అయ్యో నాన్న, నన్ను నమ్మండి, ఆ బ్యాగ్ లో అన్ని నోట్ల కట్లే ఉన్నాయి, నంది లేదు.
1: నంది లేదా? నిజంగానే నంది లేదా? లేకపోతే అమ్మా కూతుళ్ళు తెలివిగా బంగారు నంది నొక్కేశారా? శారదా, నందిని గాని దాచేసావా? నిజం చెప్పవే. లేకపోతే ఈయన నన్ను వదిలేటట్లు లేడు. సంకెళ్ళు, కోర్టు, జైలు తలుచుకుంటేనే కాళ్ళలోనికి పోతున్నాయి.
2: అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? ఏదో బుద్ధి గడ్డి తిని బ్యాగ్ ఉంచేసుకుందాం అన్నాను, అంత మాత్రంలోనే మీ దృష్టిలో దొంగనైపోయానా?
0: ఏంటమ్మా నంది సంగతి తేల్చండి.
1: సార్, మా దగ్గర నంది ఉంటేగా సంగతి తేల్చడానికి. అయినా మీ పద్ధతి ఏం బాగోలేదు సార్, నాలాంటి మంచివాడిని కూడా అనుమానిస్తున్నారు.
0: వాట్? నా నటన బాగోలేదంటావా? నీకు సాయి కుమార్ తెలుసా? తెలుసా అని.
1: ఏ సాయి కుమార్? సార్,
0: ఏ సాయి కుమారా? సాయి కుమార్ ఎవరో నీకు తెలీదా? లేకపోతే తెలియనట్టు నటిస్తున్నావా?
1: అమ్మ తోడు, నిజంగా ఆయన ఎవరో నాకు తెలియదు సార్. దయతో చెప్పండి సార్, తెలుసుకుంటాను.
0: ఆయన కాకి దుస్తులు వేసుకుని లాఠీ జులిపిస్తూ పోలీస్ అంటే చాలు, శత్రుల గుండెల్లో రైలు పరిగెడతాయి. ఆయన గొంతు వింటే చాలు, చిత్ర జగత్తు పులకిస్తుంది.
3: నాన్న, సినీ నటులు సాయి కుమార్ గారి గురించి కానిస్టేబుల్ గారు మాట్లాడుతున్నారు, అర్థం చేసుకోండి.
1: సాయి కుమార్ గారి గురించి ఈయన నొక్కి నొక్కి మాట్లాడుతున్నాడంటే కొంపతీసి ఈ బ్యాగ్ ఆయనది కాదు కదా. ఓరి భగవంతుడా, బ్యాగ్ కనబడగానే అలాగే వెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే ఇలా ఈయన ముందు దోషిలా నిలబడే కర్మ పట్టేది కాదు. అయినా ఈ బ్యాగ్కి సాయి కుమార్ గారికి ఉన్న సంబంధం ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్, కోపం తెచ్చుకోకండి, నా దగ్గర ఉన్న బ్యాగ్కి.
0: షట్ అప్! బ్యాగ్ కాదు, నంది. నంది?
1: నంది, నంది. అదే, ఆ నందికి సాయి కుమార్ గారికి సంబంధం ఏం సార్?
0: సంబంధం ఏమిటా? ఆ సాయి కుమార్ గారే నా ఈ గెటప్ చూసి షాక్ తిన్నారు. నేను కాదయ్యా పోలీసు, నిజమైన పోలీసు అంటే నువ్వే అన్నారు. నీ నటనకి నా జోహార్లు అన్నారు. చాలదా, చాలదా ఈ జీవితానికి? అలాంటి నా దగ్గర నువ్వు డ్రామాలు ఆడతావా? ఎక్కడది, దాన్ని ఎక్కడ దాచిపెట్టావు? నీకు సరిగ్గా 24 అవర్స్ టైం ఇస్తున్నాను. ఆలాగా దాన్ని తెచ్చి నా కళ్ళ ముందు పెట్టకపోతే లాఠీ విరుగుద్ది.
1: దేని చెమ్మంటారు సార్? బ్యాగా? బ్యాగా
0: కాదు, కాదు, నంది, నంది.
1: ఓర్ నాయనో, ఈయన అస్తమానం నంది నంది అంటాడేంటి? ఆ బ్యాగ్ లో నోట్లే ఉన్నాయని ఈ అమ్మా కూతుళ్ళు అంటున్నారు. ఈ కానిస్టేబుల్ గారేమో బంగారు నంది ఉందంటున్నారు. ఏది నిజం, నాకేది గమ్యం, అంతా అయోమయం. ఇప్పుడు ఏం చెయ్యను? బ్యాగ్ లో నంది లేదు,
4: నంది

0: చూపిస్తే గాని ఈయన కదలటం. మనమే పారిపోతే అమ్మో నేరం ఇంకా పెద్దదవుతుంది. బ్యాగ్ చూపించేసి నిజం చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడిపోవడమే బెటర్. ఆపై ఆయన దయ నా ప్రాప్తి. అమ్మా కీర్తి, ఆ బ్యాగ్ తీసుకురామ్మా, ఆయన చేతికి ఇచ్చేసి నిజం చెప్పేద్దాం.
1: అలాగే నాన్న, బ్యాగ్ తీసుకొస్తాను.

0: ఎవరండి మీరు? చెప్ప పెట్టకుండా ఇంట్లోకి చొరబడుతున్నారు? ఇక్కడ పోలీసు ఆయన ఉన్నారు, జాగ్రత్త. బయటకు నడవండి.
1: అయ్యో అమ్మా, మీరు నన్ను తప్పుగా అబద్ధం చేసుకుంటున్నారు. ఒరే శ్రీను, ఏమిట్రా ఇది? నాకు చెప్పా చేయకుండా ఇలా వచ్చేస్తావా? అయినా ఇలా పరాయి వాళ్ళ ఇళ్లలోకి రాకూడదని ఎన్నిసార్లు చెప్పాను? తప్పు కదూ
2: సీనా. బెబే కాదండి, ఆయన పేరు వీరాస్వామి, కానిస్టేబుల్. నంది పోయిందట, అది సాయి కుమార్ గారి నంది.
1: అయ్యో రామ, వీడు ఇక్కడ ఏదో పెద్ద నాటకమే క్రియేట్ చేసినట్టున్నాడు. పాపం, వీళ్ళందరి ముఖాలు చూస్తుంటే వీళ్ళని బాగా హల్లు కొట్టినట్టున్నాడు.
2: అయ్యా, ఈయనేంటి చేతులు పట్టుకుంటున్నాడు? వంపదీసి ఆ నంది ఈయన దగ్గరుందా? అందుకా ఈ ప్రార్థన? ఏంటండి చేతులు పట్టుకుంటున్నారు? నంది మీ దగ్గరుందా?
1: అయ్యయ్యో, వాడు మిమ్మల్ని బాగా భయపెట్టేసినట్టున్నాడు. దయచేసి నేను చెప్పేది పూర్తిగా వినండి. వాడు నా తమ్ముడు, నాటకాల పిచ్చివాడు. ఉన్న పొలాలన్నీ అమ్మేసుకొని సినిమా తీస్తానని హైదరాబాద్ వెళ్ళాడు. ఎవరి వల్ల మోసపోయి డబ్బంతా పోగొట్టుకున్నాడు. సాయి కుమార్లో పోలీస్ పాత్ర వేసి నందియాబాద్ తీసుకుంటానని ఎప్పుడు నాతో అనేవాడు. ఆశల హర్మ్యాలు తగదని ఎన్నోసార్లు చెప్పాను, వాడు వినలేదు. డబ్బు పోగొట్టుకుని పిచ్చివాడిలా తయారయ్యాడు. ఈ కాకి బట్టలు వేసుకుని ఏదేదో వాగుతుంటాడు. వాడు బయటికి రాకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటుంటాను. ఇవాడు ఎలాగో నా కన్ను కప్పి బయటకు వచ్చేశాడు. వాడి కోసం వెతుక్కుంటూ వస్తుంటే ఎవరో చెప్పారు మీ ఇంట్లో జరబడ్డాను. వాడు ఏం చేశాడో నాకు తెలియదు, కానీ పెద్ద మనసుతో క్షమించండి, వాడు పిచ్చివాడు. అవునమ్మా, వాడికి ఏమీ తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒకటే, నంది అంతే. సార్, మిమ్మల్ని మా వాడు నంది అడిగాడా?
2: అడిగాడా, చెడు కూడా ఆడుకున్నాడు. మీరు రావడం కొంచెం ఆలస్యం ఉంటే నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. భయంతో అడలు చచ్చాను.
1: వాడు అడిగింది నందే కదా సార్, ఎందుకు భయపడ్డారు?
2: అది
3: అలా నీళ్లు నములుతారేంటండి? నంది అడిగితే ఎవరికైనా భయం వేయదా?
1: పొరపడేనమ్మా, క్షమించండి. ఒరే శ్రీను, ఇంటికి వెళ్ళడం పదరా.
4: అన్నయ్య, నా నందివాడు ఇవ్వటం లేదు. నేను నంది అంటే వాడు బ్యాగు అంటున్నాడు.
2: అయ్యో బాబోయ్, ఈ పిచ్చోడు బ్యాగ్ సంగతి చెప్పేసేలా ఉన్నాడు. సార్ సార్, మీ పేరు?
1: నా పేరు కృష్ణమూర్తి.
2: అబ్బా, కృష్ణమూర్తో విష్ణుమూర్తో, ముందు మీ తమ్ముడిని తీసుకుని వెంటనే బయలుదేరండి ప్లీజ్.
1: మీరెందుకో టెన్షన్ గా ఉన్నట్టున్నారు సార్.
2: అవును, టెన్షనే. మీరు వెళ్తే గాని తగ్గదు.
1: పొమ్మంటున్నారా?
2: అర్థమైందిగా, వెళ్ళండి.
1: వెళ్ళి వస్తానండి.
2: మళ్ళీ రావద్దు.
1: శ్రీను, రామ్మ వెళ్దాం. నేను ఇస్తానుగా, ఇంటి దగ్గర ఉంది.
5: నంది ఇంటి దగ్గర ఉందట. ఇదిగో నీ బ్యాగు, నీ జట్టు పీస్.
0: ఓరి దేవుడో, ఓ అరగంట వీరంగం సృష్టించేశాడు. ఇంకా నయం, కోతి కొబ్బరికాయ దొరికినట్టు వాడి చేతికి బ్యాగ్ దొరుకుంటే
6: మళ్ళీ సినిమా అనేవాడేమో.
2: అంటాడు అంటాడు, నేను జైల్లో కూర్చుంటాను. వద్దు బాబోయ్ వద్దు, నాకు ఈ బ్యాగ్ వద్దు, ఈ టెన్షన్ వద్దు.
0: అబ్బబ్బా, అది కాదండి, అతను నిజమైన పోలీస్ కాదు కదా. అంటే ఈ బ్యాగ్ గురించి మనకి మాత్రమే తెలుసు. అలాంటప్పుడు ఆ బ్యాగ్ మనమే.
2: శారదా, అతను నిజమైన పోలీస్ అనుకుని మనం ఎంత భయపడ్డామో అప్పుడే మర్చిపోయావా? ఈ బ్యాగ్ సంగతి ఎవ్వరికి తెలియక ముందే దాని పేడ వదిలించుకున్నాం.
0: అవును, ఏది శాలువా, నిలువెత్తి పూలదండ, బిరుదు కూడా ఏదో ఇచ్చే ఉంటారే. కలియుగ హరిశ్చంద్ర బిరుద, దానవీర సురకర్ణ.
2: నా గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడుతున్నావే శారద. నేను నిజాయితీగా ఉండాలనుకునే మనిషిని. ఆ సంగతి నీకు తెలుసు.
0: అయ్యో, తెలీదని నేనన్నానా?

0: ఆ నిజాయితీకి మెచ్చి సత్కారం లాంటిది చేశారేమోనని.
1: అది పరాయి సొమ్ము
0: తెలుసు.
1: తెలిసి దానికోసం ఆశపడుతున్నావా?
0: ఆశా నిరాశల మధ్య ఊగిసలాడటం మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి అలవాటేగా.
1: ఆ అలవాటే మంచిది కాదంటున్నాను.
0: వింటున్నాను.
1: వినటం కాదు, ఆచరించమంటున్నాను. సరిగాని కాఫీ తీసుకొస్తావా?
0: అయ్యో, సత్కారం మాట అటుంచి ఆ బ్యాగ్ తీసుకున్న వాళ్ళు కప్పు కాఫీ కూడా పోయలేదన్నమాట.
1: నేనే తీసుకోలేదు.
0: అవును కదూ, మీ నిజాయితీ సంగతి మర్చిపోయాను. కాఫీ తీసుకొస్తానులేండి.
2: ప్రసాదరావు గారు, డబ్బు కోసం అయిన వాళ్ళనే చంపుకునే ఈ రోజుల్లో మీలాంటి నిజాయితీ పరులున్నారని తెలిసి నేను చాలా సంతోషించాను. ఆ రోజు నేను నా ఫ్రెండ్స్ పార్కులో కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు, నేను బయలుదేరాను. అలా నడుస్తున్నాను, హఠాత్తుగా చాలా నీరసంగా అనిపించింది. కళ్ళు తిరగసాగాయి. ఎలా వచ్చానో కారు దగ్గరికి నాకే తెలియదు. మా డ్రైవరే నన్ను కారులో పట్టుకోబెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. ఇంటికి వచ్చిన తర్వాత బ్యాగ్ సంగతి గుర్తొచ్చింది. బ్యాగ్ ఎక్కడ జారవిడ్చానో ఎంతకే గుర్తు రాలేదు. అందులో కొన్ని లక్షలు ఉన్నాయి, వర్కర్స్ జీతాలు ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు మరి దొరకదనే అనుకున్నాను. ఇంతలో మీరు తీసుకొచ్చి ఇచ్చారు.
1: మీ డబ్బు మీకు అందజేశాను, ఇందులో నా గొప్పతనం ఏముంది?
2: లేదని మీరనుకుంటే ఎలా ప్రసాదరావు గారు, నాకు మీలో నచ్చింది మీ నిజాయితీయే. అప్పుడే మీ గురించి ఎంక్వైరీ చేశాను. మీ ఆఫీసులో అందరూ మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్పారు. ఇక మీ హౌస్ ఓనర్ అన్నపూర్ణమ్మ గారైతే మీ కుటుంబం గురించి ఇంకా గొప్పగా చెప్పారు. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది.
1: ఆలోచన ఏంటి సార్? అది
2: ఏంటంటే, నాకు రాబోయే కోడల ఆస్తి పరురాలు కానక్కర్లేదు. మీలా నీతి, నిజాయితీ, మంచి ఆశయాలు కలిగిన అమ్మాయి కావాలి. నాకున్నది ఒక్కడే కొడుకు, వాడిని ఎప్పటికీ మాకు దూరం చేయని బుద్ధివంతురాలు కావాలి. ఆ లక్షణాలన్నీ మీ అమ్మాయి కీర్తిలో ఉన్నాయనే అనిపించింది. ఇంత గొప్ప తండ్రికి కూతురు ఆమె అంటే నా ఇంటికి రావలసిన కోడలు తను మాత్రమే అని గ్రహించాను.
1: సార్, మీరు నా కూతుర్ని మీ ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నారా? మా స్థితిగతులు తెలిసి అడుగుతున్నారా?
2: నేను మీ గురించి మాత్రమే తెలుసుకున్నాను. ప్రసాదరావు గారు, మా సంబంధం మీకు చేసుకోవడం ఇష్టమా లేదా అది మాత్రం చెప్పండి చాలు.
1: అయ్యయ్యో, ఎంత మాట! ఆ దేవుడే దిగి వచ్చి వరం ఇస్తానంటే వద్దంటానా? కానీ మీ అబ్బాయి, మీ భార్య మా సంబంధం చేసుకుందుకు ఇష్టపడతారా?
2: వాళ్ళని సంప్రదించకుండా మీతో ఎలా మాట్లాడతాను? నా మాటను వాళ్ళు గౌరవించారు కాబట్టే ఈ విషయం మీతో ధైర్యంగా మాట్లాడుతున్నాను. మంచి రోజు చూసుకుని మేము మీ ఇంటికి వస్తాము. ఇక బయలుదేరనా?
0: కాఫీ తీసుకుని వెళ్ళండి అన్నయ్య గారు.
2: పర్వాలేదమ్మా, నీ చేతి ఉంటే రుచి చూస్తాను. అమ్మా కీర్తి, వెళ్ళొస్తానమ్మా.
3: అలాగే అంకుల్.
0: ఏమండి, ఓసారి గిల్లండి.
1: ఏ, ఎందుకు?
0: ఇదంతా కళ నిజమా అని.
1: నిజమే శారదా, బ్యాగ్ లో ఏముంది ఏముంది అన్నావుగా, ఇప్పటికి అర్థమైందా? ఆ బ్యాగ్ లో మన బంగారు తల్లి బంగారు భవిష్యత్తు ఉందని.
3: నా అన్నగారు, నన్ను మన్నించండి. ఒక్క క్షణం నేను ప్రలోభానికి గురయ్యాను. మన ధర్మమే మనల్ని కాపాడుతుందని నిరూపించారు మీరు.
0: అవునండి, మీ నిజాయితే మన అమ్మాయి కీర్తికి అంత గొప్ప సంబంధం వచ్చేలా చేసింది. నాన్నోయ్, ఏమో అనుకున్నాను, మంచివాడితోనే నా పెళ్లి చేసో.
1: మీ నాన్న కాదు, ముందు మన హౌస్ ఓనర్ అన్నపూర్ణమ్మ గారి కృతజ్ఞతలు చెప్పాలి. నువ్వు ఆవిడ గొంతు మీద అసూయ చూపించినా ఆవిడ మంచి మనసుతో మనకి మేలు చేశారు.
0: నిజమేనండి, మీరు మంచివారు కాబట్టి ఆవిడ మీ గురించి నిజమే చెప్పారు.
1: అబ్బా, ఎన్నాళ్ళకి నీ భర్త మంచివాడని అంగీకరించావు, ఆనందం పట్టలేకపోతున్నాను.
4: ఇంతవరకు మీరు బ్యాగులో ఏముంది నాటిక విన్నారు. రచన కుమారి సామవేదుల గీతారాణి. పాత్రలు, పాత్రధారులు: ప్రసాదరావు, శ్రీ శేఖరమంత్రి శంకరరావు, శారద, శ్రీమతి ఎం హేమ, కీర్తి, కుమారి సామవేదుల శ్రీరంజని, వీరస్వామి, శ్రీ దుద్దుపూడి త్రినాథస్వామి, కృష్ణమూర్తి,

0: శ్రీ కాళ్ళకూరి శాంతారాం, విశ్వేశ్వరరావు, డాక్టర్ బిఏ రామయ్య. నిర్వహణ శ్రీ చావలి దేవదాస్. సహకారం శ్రీ బహదూర్ షా రామ్మోహన్ రావు. ఈ నాటిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
1: శ్రోతలింతవరకు బ్యాగులో ఏముంది నాటిక విన్నారు. రచన కుమారి గీతారాణి, నిర్వహణ శ్రీ చావలి దేవదాస్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. బాడీగార్డ్ చిత్రం కోసం శ్రీవర్ధిని రాహుల్ నంబియార్ పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

మీరు విన్న ఆ పాట బొంబాయి చిత్రం కోసం చిత్ర పాడిన వేటూరి గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్. ఇంద్రధనస్సు కార్యక్రమంలో ఇప్పుడు విందాం అందం చిత్రం కోసం శంకర్ మహాదేవన్ బృందం పాడిన డాక్టర్ మల్లెమాల గీతం, సంగీతం గంటాడి కృష్ణ.

మీరు విన్న పాట ఆనంద్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన వేటూరి గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్. ఇప్పుడు విందాం మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం సాగర్ మేఘా పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలు ఇంతవరకు ఇందే దినస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో సర్వదేవతాస్తుతి మొదటి భాగం వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత శ్రీ జి అబ్దుల్ జబ్బార్. 6:45 సేత్యపు శుద్ధులు పెరటి కోళ్ల పెంపకంలో జాగ్రత్తల గురించి శ్రీ ఏ హేమంతరాజు గారు అందించే వివరాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం. ఇందులో సమాచార వేదిక మరియు నాట్య కలం. అనంతరం డాక్టర్ గారి సలహాలు. గుండెను పదిలంగా ఉంచుకోవటం ఎలా? డాక్టర్ జి ప్రదీప్ కృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ జి నాగేశ్వరరెడ్డి. 8:30 వార్తా వ్యాఖ్య. 8:35 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 9:00 శభాష్ ఆంధ్ర శీర్షికన ప్రముఖ పర్యాటక కేంద్రం కొండపల్లి రూపకం. రచన శ్రీ అనిల్ ధ్యాని. నిర్వహణ శ్రీమతి యాగంటి అరుణకుమారి. రేపు ఉదయం 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 10:00 కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలపై ప్రత్యేక కార్యక్రమం సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 యువవాణి లలిత గీతాలు కుమారి ఆర్ స్వాతి ప్రియాంక గారు పాడింది. అనంతరం రోగ కారకాలు దోమలు గురించి కుమారి ఎం ప్రభావతి గారు అందించే వివరాలు. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 బాధ్యత నాటిక వింటారు. రచనాశ్రీ లంకా సర్వోత్తమరావు. 9:16 స్పాట్లైట్. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ జి ఈశ్వరయ్య గారి సాక్సోఫోన్ వాదన వింటారు. 10:00 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.